ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ను 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జులై నెల 5వ తేదీ ఆదివారం. నిలయముల సమయం 5:51 దాటి 45 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈ రోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు గొల్లపల్లి శ్యాంప్రసాద్ గారు. 6:15 భక్తి రంజని, ఈనాటి భక్తి రంజని కార్యక్రమంలో గోవిందాష్టకం సంప్రదాయ కీర్తనలు. పొలం పనులు 6:35 ఈ కార్యక్రమంలో అదనపు ఆదాయానికి తేనెటీగల పెంపకం. 7:00 సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు శ్రీ శ్రీ హెచ్ నరహరి గారు. 7:15 ఈ మాసపు పాట మరల ఏనాటికి, సంగీతం ఎంఆర్కే ప్రతాప్ గారు, గానం ఆర్ విశ్వనాథన్, ఐ శ్వేతాప్రసాద్ గారు.

0: 7 గంటల 20 నిమిషాలకు చిత్రసీమ, 7 గంటల 35 నిమిషాలకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు, 8 గంటల 35 నిమిషాలకు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి వర్ధిని గారి గాత్ర కచేరి వాద్య సహకారం, ఓ రాజశేఖర్ వయోలిన్, పెరవల్లి జయభాస్కర్ మృదంగం. మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు యువవాణి తెలుగు కార్యక్రమాలు, 12 గంటల 40 నిమిషాలకు హిందీ కార్యక్రమం, 1 గంట 20 నిమిషాలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పోషణ్ పక్వాడ్ 2026 సందర్భంగా మహిళలకు శిశువులకు పోషకాహారం ఈ అంశంపై ప్రముఖ పోషకాహార నిపుణులు మహాలక్ష్మి గారితో పరిచయం. 2 గంటల 30 నిమిషాలకు బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో పరిమితి హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబం. 3 గంటలకు సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా గుండె జారింది నాటకం రచన ధరణికోట శివరావు ప్రసాద్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం జంగా అనిల్ కుమార్. సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాఘౌడ్ బృందం. 6 గంటల 30 నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు ఆరోగ్యానికి పండ్లు కూరగాయల రసాలు వివరాలు తెలుసుకుంటారు. 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వాకిలి ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుగ్రాసం పచ్చిమేత ఈ అంశం గురించి పివి నరసింహారావు పశువైద్య కళాశాల డాక్టర్ సిహెచ్ రామకృష్ణారావు గారి ప్రసంగం. 7 గంటల 30 నిమిషాలకు 9 గంటల 30 నిమిషాలకు ట్రాన్స్మీటర్స్ 738 కిలోహెర్ట్స్పై ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జట్ల మధ్య లండన్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ నుంచి జరుగుతున్న ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆంగ్లంలో మరియు హిందీలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఇక యాప్పై యథావిధిగా మా కార్యక్రమాలు. 8 గంటల 3 నిమిషాలకు కరెంట్ అఫైర్స్, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్, 9 గంటల 30 నిమిషాలకు జాతీయ కార్యక్రమాలు, 10 గంటలకు రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సమన్వయ నాటక కార్యక్రమాల్లో గుండె జారింది నాటకం వింటారు. రచన ధరణికోట శివరావు ప్రసాద్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం జంగా అనిల్ కుమార్. ఆకాశవాణి సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं फरहत नाज. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भारत डिजाइन इन इंडिया और मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़ रहा है. गुजरात के सानंद में देश के तीसरे सेमीकंडक्टर प्लांट में चिप पैकेजिंग के वाणिज्यिक उत्पादन का शुभारंभ करते हुए श्री मोदी ने कहा कि सानंद संयंत्र में प्रत्येक वर्ष 20 करोड़ चिप तैयार होगी. उन्होंने कहा कि ये विकास भारत की इलेक्ट्रॉनिक्स क्रांति का अगला कदम है जिसने देश को दुनिया का दूसरा सबसे बड़ा मोबाइल फोन निर्माता बना दिया है. प्रधानमंत्री ने कहा कि भारत ने पश्चिम एशिया संकट का सफलतापूर्वक सामना किया.
2: भारत ने हर स्तर पर सही फैसले लिए, संकट का समय रहते सटीक आकलन किया, प्रभावी रणनीति बनाई, भारत के संसाधनों का संतुलित प्रयोग किया, भारत की डिप्लोमेटिक पावर का सकारात्मक इस्तेमाल किया और तब जाकर भारत संकट से उबर पाया है.
1: प्रधानमंत्री नरेंद्र मोदी कल इंडोनेशिया, ऑस्ट्रेलिया और न्यूजीलैंड की 6 दिन की यात्रा पर रवाना होंगे. श्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियांतो के निमंत्रण पर जकार्ता जाएंगे. इस दौरान श्री मोदी श्री प्रबोवो

0: जल्द हासिल करके रहेंगे।
1: Earlier, Prime Minister Modi inaugurated and laid the foundation stone for development projects worth over 1,05,000 crore rupees in Rajasthan, marking a major push to infrastructure, energy, transport and employment generation in the state. During his day-long visit, the Prime Minister inaugurated the new terminal building at Jodhpur Airport. Thereafter, he dedicated the country's most modern greenfield refinery cum petrochemical complex to the nation in Pachpadra in Balotra district, which is an industrial processing plant built from scratch on undeveloped clean land. He also inspected the refinery's state-of-the-art control room, interacted with engineers and technical experts, flagged off fuel tankers and virtually laid the foundation stone for Jaipur Metro Phase 2. The monsoon session of Parliament will commence on 20th of this month. It will continue till 13th of August. Parliamentary Affairs Minister Kiran Rijiju informed that President Draupadi Murmu has approved the proposal of the government to convene the monsoon session of Parliament from 20th July. Mr. Rijiju said the session will focus on meaningful debate, discussion and decisions on issues of national importance. External Affairs Minister Dr. S. Jaishankar will be on an official visit to Qatar, Bahrain, Kuwait and Oman from today till 10th of this month. During the visit to these countries, Dr. Jaishankar will be meeting with his counterparts and the leadership. After his visit to Oman, Dr. Jaishankar will visit New York on 13 July to launch India's official campaign for the UN Security Council tenure 2028-29. He will then attend the third India-EU Trade and Technology Council meeting and interact with his European Union and Belgian counterparts in Brussels on 14th and 15th July. Union Petroleum and Natural Gas Minister Hardeep Singh Puri has said that ethanol is not a new concept and has been in use for over a century. Addressing a gathering in Rajasthan, Mr. Puri said that the government welcomes constructive criticism of the government's biofuel blending program and assured that the government will incorporate suggestions into its work and make the necessary corrections. Mr. Puri also said that the idea of ethanol blending in India was first initiated during the previous Congress-led government. In the FIFA World Cup, Morocco stormed into the quarterfinals with a commanding 3-0 victory over Canada in Houston, Texas today. And that is the end of this news bulletin.
2: Akashvani Hyderabad Kendram. సమయం 6:10 బైబిల్ సూక్తులు. బైబిల్ సూక్తులు వినిపిస్తారు శ్రీ గొల్లపల్లి శ్యాంప్రసాద్ గారు.
3: ప్రియమైన ఆకాశవాణి శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు విశ్వాసులు వ్యక్తిగత ప్రవర్తన సువార్తకు తగినట్టుగా ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. వారు ఆధ్యాత్మికంగా ఎదగాలని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రకృతిలో ఎదుగుదల సర్వసాధారణం. ఫలించుట విస్తరించుట అనే ప్రక్రియలు సహజంగా జరిగేవి. మట్టిలో మొలిచిన ఏ మొక్కైనా నేలపైన అలాగే ఉండాలనుకోదు. తాను చెట్టంత ఎదిగిపోయే గడియ ఎప్పుడా అని ఎదురుచూస్తుంది కదా. అదే రీతిలో విశ్వాసులు క్రీస్తు సారూప్యంలోనికి ఎదగడానికి తృష్ణగొని ఆ దిశగా ప్రయాసపడాలి. ఒకరి నడత ప్రవర్తన ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా ప్రాముఖ్యం. విశ్వాసులు ఎలా ప్రవర్తించాలో దేవుని వాక్యము నుండి కొన్ని సత్యాలు గ్రహిద్దాం. మొదటిది, వివేకముతో ప్రవర్తించాలి. ఈ లోకములో వివేకంగా మెలగకపోతే నష్టాలు కష్టాలు కలుగక తప్పవు. ప్రభు అయిన యేసు తన శిష్యులకు పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండవలనని ఉపదేశించారు. మత్తయి సువార్త 10:16. అపోస్తలుడైన పౌరు భక్తుడు ఎఫ్ఎస్సి 5:15-16 అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడని హెచ్చరించాడు. రాజైన దావీదునకు మరణకాలమున సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు, నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందవని బోధించాడు. 1 Kings 2:1-3. యేసుప్రభు బోధించిన 10 కన్యకల ఉపమానంలో 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి

0: కన్యకులు. అయితే బుద్ధిగల కన్యకులు సిద్ధపడి ఉండి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు అతనితో పెండ్లి విందునకు లోపలికి వెళ్లారు. మత్తయి సువార్త 25:1-13. బుద్ధి లేని కన్యకులు వారు విడవబడి ఉంచబడినారు. అయితే వివేకము ఎలా కలుగుతుంది అనే ప్రశ్న మనం వేసుకుంటే, దేవుని వాక్యాన్ని పాటించడం ద్వారా వివేకం కలుగుతుంది. రెండవది, ధైర్యం కలిగి ప్రవర్తించాలి. సంక్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం కలిగి ఉండాలి. జీవనయాత్రలో ఒడిదుడుకులు కలగడం సర్వసాధారణం. వాటిని బట్టి కృంగిపోకూడదు. పేతురు యోహానుడు దేవాలయంలో ఒక కుంటివాడైన భిక్షగాన్ని స్వస్థపరిచి వాని నడవ చేయగలిగినప్పుడు వారు అప్పటి మతాధికారుల నుండి ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారు. యేసు నామమును బట్టి మాట్లాడకూడదని, బోధింపకూడదని వారిని హెచ్చరించారు. అయితే పేతురు యోహానులు వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని ఉత్తరమిచ్చిరి. వారు ప్రదర్శించిన ధైర్యం చాలా గొప్పది. అపొస్తలుల కార్యము 4:18-20. సువార్తను ప్రశ్నించే వారికి యుక్తమైన రీతిలో సమాధానం చెప్పగలుటకు సంస్కృతిగా ఉండాలి. ప్రేమతో సాత్వికంతో చెప్పాలి. మూడవది, ఇంటివారిని బాగుగా ఏలువాడే ఉండాలి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటివారిని బాగుగా ఏలువాడినై ఉండవలను. ఎవడైనను తన ఇంటివారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగో పాలించును. 1 తిమోతి 3:4-5. ప్రతి విశ్వాసి తన పిల్లలను దేవుని యందలి భయభక్తులతో పెంచాలి. విద్యాబుద్ధులు చెప్పించడం సరిపోదు. దేవుని భయం వారిలో ఉండాలి. మోషే భక్తుడు ఇలా ఆజ్ఞాపించాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. ద్వితీయోపదేశకాండం 6:7. ఇల్లు గెలవలేనివాడు రచ్చ గెలుగునా అనే లోకాక్తిలో సత్యం ఉంది. దేవుడు ఈ మాటలను శ్రోతలనందరినీ దీవించునుగాక. ఆమెన్.
1: మీరింతవరకు రెవరెండ్ గొల్లపల్లి శ్యాంప్రసాద్ గారు అందించిన బైబిల్ సూక్తులు విన్నారు. బైబిల్ సూక్తుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 6:15. భక్తి రంజని. ఈనాటి భక్తి రంజని కార్యక్రమంలో గోవిందాష్టకం సంప్రదాయ కీర్తనలు వింటారు.

0: మీరింతవరకు గోవిందాష్టకం సంప్రదాయ కీర్తనలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజనీ కార్యక్రమం సమాప్తం. భక్తిరంజనీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో అదనపు ఆదాయానికి తేనెటీగల పెంపకం ఈ అంశంపైన వివరాలు వింటారు.
1: రైతులు, రైతు మహిళలు, సన్న చిన్న కారు రైతులకు అదనపు ఆదాయాన్నిచ్చే తేనెటీగల పెంపకం గురించి మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ తేనెటీగల పెంపకం ఏ విధంగా పెంచుకోవాలి, ఎటువంటి మెలకువలతో చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు అన్న వివరాలు మనకు అందిస్తున్నారు. ఒకసారి ఈ వివరాలన్నీ మీరు ఆకలింపు చేసుకుని ఈ తేనెటీగల పెంపకాన్ని చేపట్టి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తూ ఈ వివరాలు మీకు అందిస్తున్నాం. పూర్వకాలంలో అడవుల నుండి తేనె పట్టులను తెచ్చేవారు. తేనెటీగలు పువ్వుల నుండి మకరందాన్ని సంగ్రహించి తేనెగా మార్చి తేనె తెట్టులలో ఉంచుతాయి. తేనె యొక్క లాభాలను తెలుసుకున్న తర్వాత తేనె మానవుడి దైనందిన కార్యక్రమంలో ముఖ్యమైనదిగా మారిపోయింది. మానవుని సమతుల ఆహారానికి తేనె ఎంతో ముఖ్యమైనది. మిగిలిన ఉప ఉత్పత్తులు మైనము, పుప్పడి, విషం మరియు ప్రాపలిన్ వివిధ రంగాలలో ముఖ్యంగా కాస్మెటిక్ రంగంలో బాగా ఉపయోగపడతాయి. ఇన్ని లాభాలు కలిగిన తేనె పట్టుల పెంపకం ఇప్పుడు ఆదాయ వనరుగా, అంకుర పరిశ్రమగా మారి రైతులకు ఆదాయ మార్గంగా మారిందనడంలో అతిశయక్తి ఏమీ లేదు. ఇక తేనె పట్టుల పెంపకంలో లాభాలు ఏ విధంగా ఉన్నాయని కూడా మనకు ఈ నిపుణులు తెలియజేస్తున్నారు. ఒక్కసారి ఆకలింపు చేసుకుందాం. తక్కువ మౌలిక సదుపాయాలతో, తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడితో చేయవచ్చు. తక్కువ వ్యవసాయ

విలువ కలిగిన భూములలో కూడా ఎక్కువ విలువ కలిగిన తేనె మైనమును పొందవచ్చు. తేనెటీగలు తమ ఆహారం కొరకు పోటీ పడవు. తేనెటీగల పెంపకంలో పరాగ సంపర్కం బాగా జరిగి ప్రొద్దు తిరుగుడు వివిధ పంటల్లో దిగుబడి ఎక్కువగా పొందవచ్చు. తేనెటీగల పెంపకంతో ఇంటిలోనే ఆరోగ్యమైన తేనెను పొందవచ్చు. ఒక్కరూ లేదా సమూహంగా తేనెటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. మార్కెట్లో తేనె మైనమునకు గిరాకీ కూడా బాగా ఉంది. తేనెటీగల పెంపకానికి కావలసిన ముఖ్యమైన పరికరాలు ఏంటంటే తేనెటీగల పెట్టె. ఇది 100 సెంటీమీటర్లు × 45 సెంటీమీటర్లు × 20 సెంటీమీటర్లు పరిమాణంలో 2 సెంటీమీటర్లు దూరం గల పెట్టె. ద్వారం 1 సెంటీమీటర్ వెడల్పుగా ఉండాలి. ఇక పొగట బా గురించి ఈ విధంగా, తేనెటీగలను వివిధ సందర్భాలలో యాజమాన్యం కొరకు ఉపయోగించవచ్చు. బీవైల్ అనే పరికరం మన ముఖాన్ని రక్షించడం కోసం ఉపయోగించుకోవచ్చు. ఇక తేనె పట్టును కోయడానికి ఒక చక్కటి కత్తి కూడా అవసరమవుతుంది. తేనెటీగల పట్టు నుండి వేరు చేయడానికి ఉపయోగపడేది ఒక బ్రష్ అవసరం. తర్వాత రాణి ఈగను వేరుపరిచే జల్లెడ ఒకటి కూడా అవసరమవుతుంది. ఇది తేనెటీగలు పెరిగే అర నుండి రాణి ఈగ తేనె నిల్వ అరలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అందువలన రాణి ఈగ తేనె అరలో గ్రుడ్లు పెట్టలేదు. కూలి ఈగలు మాత్రం 1 అర నుండి 2 అరలోకి తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇక తేనె తీగల జాతుల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక కొండ తేనెటీగలు ఎఫిస్ దార్సాటా 50 నుండి 80 కిలోల పట్టుకు, విసనకర్ర తేనెటీగలు ఎఫిస్ ఫ్లోరియా 200 నుండి 900 గ్రాములు తేనెతుట్ట పెడుతుంది. పుట్ట తేనెటీగలు ఎఫిస్ సెరినా ఇండికా 6-8 కిలోలు ఒక పట్టుకు, ఐరోపా తేనెటీగలు ఎఫిస్ మెల్లిఫెరా 25 నుండి 40 కిలోలు ఒక పట్టుకు, స్టింగ్లెస్ తేనెటీగలు ట్రైగోనా ఇరిడిపెనిస్ 300 నుండి 400 గ్రాములు పట్టుకు. ఇలా తేనెటీగలు తేనెటీగల జాతులకు అవసరమవుతాయి. తేనె పట్టుకు స్థలం ఎంచుకోవడం గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. తేనె పట్టు పెట్టే స్థలం మురుగు నిల్వ లేకుండా తోటల పుప్పడి మకరందం ఎక్కువగా దొరికే ప్రదేశాలకు దగ్గరగా ఉండటం మంచిది. తేనెటీగల పట్టును పెట్టేటప్పుడు రాణి ఈగను సహజ పట్టులోంచి తీసుకురావటం వలన మిగతా తేనెటీగలను ఆకర్షించవచ్చు. అరకప్పు పంచదారను 1/2 కప్పు వేడి నీటిలో కరిగించి పట్టులో పెట్టడం వలన తేనె పట్టును బాగా పెంచవచ్చు. తేనెటీగలను అధిక సాంద్రతలో పెంచకూడదు. ఇక తేనె పట్టును ఏ విధంగా మనం నిర్వహించుకోవాలన్న వివరాలు ఈ విధంగా. ఉదయం వేళల్లో తేనె పట్టులను వారానికి ఒకసారి పరిశీలించాలి. తేనె పట్టు పరిశ్రమ తేనె పట్టు శుభ్రపరిచేటప్పుడు ముందుగా పైమూత, సూపర్ ఫ్రేమ్స్, బ్రూడ్ ఫ్రేమ్స్ ఇంకా అడుగుబల్లలు శుభ్రపరచాలి. తేనె పట్టులను పరిశీలించేటప్పుడు రాణి ఈగ తేనెటీగలు పెరగటం, తేనె పుప్పడి, పోతుటీగల అభివృద్ధి మొదలగునవి పరిశీలించాలి. ఇక తేనె పట్టును పరిశీలించేటప్పుడు మైనపు మాత్, మైనపు బీటల్, మైట్స్ ఏవైనా ఆశించాయో పరిశీలించి పొటాషియం పర్మాంగనేట్లో ముంచిన దూదితో శుద్ధి చేయాలి. మకరందము దొరకని సమయంలో సూపర్ ఫ్రేమ్స్ని తీసివేసి బ్రూడ్ ఫ్రేమ్స్ సరిగా అమర్చుకోవాలి. అవసరమైతే రాణి పోతుటీగల సెల్స్ను నాశనం చేయాలి. అన్ని తేనె పట్టులలో పీడింగ్ అమర్చుకోవటం వలన దొంగతనం జరగదు. ఇక మకరందం ఎక్కువ దొరికే సమయాలలో తేనె పట్టులో చాలినన్ని ఈగలు ఉండే విధంగా చూసుకోవాలి. చాలినన్ని సూపర్ చట్రాలు, బ్రూడర్ చట్రాలు అమర్చుకోవాలి. తేనె పట్టును వారానికి ఒకసారి పరిశీలించి తేనెతో నిండిన సూపర్ చట్రాలను తీసేయాలి. తేనెను సంగ్రహించిన తర్వాత మరలా సూపర్ చట్రాలను అమర్చుకోవాలి. తేనెను ఏ విధంగా సంగ్రహించుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. పొగడబ్బాను ఉపయోగించి తేనెటీగలను వేరు చేసి జాగ్రత్తగా తేనె పట్టును వేరు చేయాలి. తేనెను తీయడం ముఖ్యంగా 2 సార్లు అక్టోబర్, నవంబర్ లేదా ఫిబ్రవరి, జూన్ నెలల్లో మకరందం దొరికే సమయం తర్వాత తీయాలి. పక్వానికి వచ్చిన తేనె పట్టు బంగారు వర్ణంతో నిండి ఉంటుంది. సగానికంటే ఎక్కువగా తేనె నిండిన షడ్భుజాకార గదులు ఉన్నప్పుడు తేనెను సంగ్రహించాలి. ఈ విధంగా సంగ్రహించిన తేనెను ఆయుర్వేద, యునాని, కాస్మోటిక్ మొదలగు వాటిలో వాడుతున్నారు. ఇక తేనెటీగల పెంపకంలో ఏమేమి చేయాలి, ఎటువంటి పనులు చేసుకోవాలన్న వివరాలు ఈ విధంగా వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. తేనెటీగలు పెంచేటప్పుడు వాటితో భయపడకూడదు. అనువైన ప్రదేశాలను ఎంపిక చేయడం ద్వారా గాలి, వెలుతురు, నీడ, ఆహారం సమృద్ధిగా అందించాలి.
తేనె పట్టును పెట్టెను శుభ్రపరిచేటప్పుడు తప్పకుండా అడుగు బల్లాను శుభ్రపరచాలి.

0: అని ఈగలను వేరు చేసే జల్లెడను తప్పకుండా ఉపయోగించాలి. పక్వానికి వచ్చిన తేనెను మాత్రమే సంగ్రహించాలి. తేనె తీసేటప్పుడు పరికరాలను జాగ్రత్తగా శుభ్రపరచాలి. తేనెపట్టులో రాణి ఈగ ప్రతి 1-2 సంవత్సరాలకు తప్పకుండా మార్చాలి. మకరందం ఎక్కువగా దొరికే సమయంలో తేనె పట్టులను తప్పకుండా పరిశీలించాలి. ఎండాకాలంలో పళ్ళెంలో నీరు పోసి పెట్టె దగ్గర అమర్చాలి. తేనె పట్టు కోల్పోతే నిస్పృహకు గురి కాకుండా వచ్చే సీజన్ తప్పకుండా మరలా తేనె పట్టును పెంచాలి. తేనె పట్టు పెంపకంలో వచ్చే మెలకువలను ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ద్వారా కూడా నేర్చుకోవాలి. తేనెటీగల పెంపకంలో చేయకూడని పనులు ఒక్కసారి మీరు గ్రహించగలరని ఆశిస్తూ వివరాలు అందిస్తున్నారు. తేనె పట్టులను ఎప్పుడు ఒంటరిగా మొదలు పెట్టకూడదు. 2-10 కాలనీలతో మొదలు పెట్టాలి. వ్రోడు చట్రాలతో పక్వానికి రాని తేనెను సంగ్రహించకూడదు. ప్లాస్టిక్ డబ్బాలలో చక్కెర ద్రావణాన్ని అలవాటు చేయకూడదు. రోడ్డుకు దగ్గరగా తేనె పట్టులను పెంచకూడదు. ఒక కాలనీ పోయినంత మాత్రాన తేనె పట్టు పెంపకాన్ని ఆపకూడదు. ప్లాస్టిక్ కోమ్ షీట్లను వాడకూడదు. మైనంతో చేసిన షీట్లను వాడాలి. అడుగు బల్లాను బ్రూడు ఛాంబర్ను కలిపి మేకు కొట్టకూడదు. సరైన సమాచారం శిక్షణ లేకుండా తేనె పట్టులకు మందులను ఇవ్వరాదు. తేనె పట్టులను ఎల్లప్పుడూ స్టాండ్పై ఉంచాలి. తేనెటీగల పెట్టెను శీతకాలంలో గోన సంచితో, వేసవిలో నీడలో, వర్షాకాలంలో ప్లాస్టిక్ షీట్తో కప్పాలి. ఇలాంటి వివరాలు మరిన్ని మీరు తెలుసుకోవాలంటే రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇవి ప్రత్యేకంగా తేనెటీగల పెంపకానికి అవసరమైనటువంటి సమాచారాన్ని మీరు పొందవచ్చు. చక్కటి ట్రైనింగ్ కూడా మీరు పొందవచ్చు. ఇటువంటి సందర్భంలో వేసవి కాలంలో సహజంగా మీకు ట్రైనింగ్ కూడా లభ్యమవుతుంది. కాన సన్న చిన్న కారు రైతులు, రైతు మహిళలు, రైతులు ఈ ట్రైనింగ్ కూడా మీరు పొంది చక్కటి తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయాన్ని మీరు పెంచుకోవచ్చు అని ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు వివరాలు అందించారు.
1: మీరు ఇంతవరకు అదనపు ఆదాయానికి తేనెటీగల పెంపకం ఈ అంశంపైన వివరాలు విన్నారు. పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 6:45 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.
2: సమయం 6:45 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. బీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను నిర్దేశిత 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో జలధార జలహారతి కార్యక్రమంపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మంజూరైన అన్ని పనులు గడువులోగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. రాష్టంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగులు ప్రాంతాల నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించడంతో స్థానిక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి నీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చాలని సూచించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ పనితీరు భవిష్యత్ కార్యాచరణపై ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 ఏళ్లకు అవసరమైన సంస్థ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలన్నారు. దేశ ఇంధన రంగంలో సుదీర్ఘ

0: కాలం బొగ్గు కీలక పాత్ర పోషించనుందని వెల్లడించారు. ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై సంస్థ దృష్టి సారించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్లో భారతీయ ప్రవాసులతో సమావేశంతో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు, టెక్ స్టార్టప్లు, పారిశ్రామిక సంస్థల అధినేతలతో సమావేశాలు, పెట్టుబడి చర్చలు నిర్వహిస్తారు. ఎల్జీ, హ్యోసంగ్, సియోల్ సెమీకండక్టర్స్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో పాల్గొనాలని కొరియా కంపెనీలను ఆహ్వానిస్తూ రోడ్ షోలోనూ పాల్గొనున్నారు. రాష్ట వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో 7 సమయం పట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కమ్గుందిలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 460 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా, మొత్తం సర్వే చేస్తున్నాం, సర్వే కూడా పగడ్బందీగా చేస్తున్నాం, మీకందరికి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి ఇది నీ భూమి అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాస్ పంపించి, అది కూడా సెక్యూరిటీ ప్రెస్ లో మన కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటివి ఇచ్చేసి ఆ రికార్డ్ అంతా కూడా పగడ్బందీగా పెట్టడం చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా.
0: రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలలో వేగం పెంచాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందని తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయలతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 6 కోట్ల 45 లక్షల రూపాయలతో దేవాలయాల మరమ్మతులు, కొత్త దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నామని, 8 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం, భజన మండళ్లు, దేవాలయాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన దిశ కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ,
2: సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా లైక్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి, అటువంటి అన్ని కూడా మనం ఈ రెవెన్యూలో కూడా తీసుకురావాలనేది కూడా ముఖ్య ఉద్దేశం. అది మెయిన్గా మాకు ఆర్ఎండ్బితో నేషనల్ హైవేస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చూస్తూ వస్తున్నాం, కాబట్టి దాన్ని కూడా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ బిఎస్ఎన్ఎల్ మనం అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ఆనందలు మెయిన్గా సెల్ టవర్స్ ఇటువంటి పాయింట్స్ అనేది స్పెసిఫిక్ గా వాళ్ళు కూడా చెప్తారు.
0: ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతపై అర్థం లేని విమర్శలను చేస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన 2వ T20 మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. మొదట భారత్ జట్టు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 సాధించింది. రొయ్యలలో వైట్ గట్ వ్యాధి లక్షణాలు

0: వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభావిత చెరువుల నుంచి నీరు, రొయ్యలు, మేత, మల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్వా ప్రాంతాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. నాణ్యత లేని రొయ్య పిల్లలు, మేత విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ధృవీకరించిన హేచర్యల నుంచే నాణ్యమైన రొయ్య పిల్లలను కొనుగోలు చేయాలని, బయోసెక్యూరిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్టంలోని సెకండరీ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం 2 కోట్ల 81 లక్షల రూపాయలతో ఆధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం వరకు కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. బీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. अथ वार्ताः. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना ह्यः गुजरातस्य सानन्दक्षेत्रे सीजी सेमी संस्थायाः अत्याधुनिकस्य ओसेट् सेमीकण्डक्टर् संयन्त्रस्य उद्घाटनं कृतम्. अत्रावसरे जनसभां सम्बोधयन् प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् अयं विकासः भारतस्य प्रगाढ इलेक्ट्रॉनिक्स क्रान्तेः आगामी चरणमस्ति, येन देशः पूर्वमेव विश्वस्य द्वितीयः बृहत्तमः दूरभाष निर्मातृत्वेन समेधितः. सः दृढविश्वासं प्रकटितवान् यत् सानन्दक्षेत्रं वैश्विक सेमीकंडक्टर केन्द्रत्वेन समेधिष्यते.
3: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमी कंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कॉमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
2: तेन गदितं यत् सानन्दं प्रतिवर्षं 20 कोटि चिप्स निर्माणार्थं सज्जमस्ति. तेन 500 कोटि परिमितस्य लक्ष्यनिर्धारणार्थं शुभाशयाः अपि प्रकटिताः. अत्रावसरे केन्द्रीयमन्त्रिणा अश्विनीवैष्णवेन घोषितं यत् 26 अधिक 2000 तम वर्षान्तं यावत् भारते 5 सेमीकण्डक्टर संयन्त्राणि पूर्णतः क्रियाशीलानि भविष्यन्ति. प्रधानमन्त्रिणा जोधपुर विमानपत्तने नूतनस्य टर्मिनल भवनस्यापि उद्घाटनं कृतम्. तदनन्तरं सः बालोत्तरा मण्डलस्य पचपदरा क्षेत्रे देशस्य अत्याधुनिकं ग्रीनफील्ड रिफाइनरी सह पेट्रोकेमिकल

0: कॉम्प्लेक्स इत्येतत् राष्ट्राय समर्पितवान्। अत्रान्तरे तेन जयपुर मेट्रो द्वितीयचरणस्य शिलान्यासोऽपि कृतः। अवसरेऽस्मिन् प्रधानमन्त्रिणा प्रोक्तं यत् पश्चिम एशियाक्षेत्रस्य सङ्घर्षेण एकविंशतितमायाः शताब्द्याः महत्तमः ऊर्जासङ्कटः समुत्पन्नः, किन्तु भारतेन समयोचितनिर्णयैः कूटनीत्या च एषः कालः सम्मुखीकृतः।
1: भारत ने हर स्तर पर सही फैसले लिए, संकट का समय रहते सटीक आकलन किया, प्रभावी रणनीति बनाई, भारत के संसाधनों का संतुलित प्रयोग किया, भारत की डिप्लोमेटिक पावर का सकारात्मक इस्तेमाल किया और तब जाकर भारत संकट से उबर पाया है।
0: श्री मोदी राजस्थान सर्वकारस्य विभिन्न विभागेषु नवनियुक्तेभ्यः 45,000 युवभ्यः नियुक्तिपत्राणि अपि प्रायच्छत्। केन्द्रीय गृहमन्त्री अमितशाहः सानन्दक्षेत्रे नूतन सीजी सेमी ओसेट् इत्यस्य उद्घाटनं प्राविधिक आत्मनिर्भरतायां भारतस्य अभिनव पदक्षेपः इत्युदीरितवान्। अस्य अत्याधुनिक संयन्त्रस्य उद्घाटनं प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना कृतम्। गृहमन्त्रिणा सामाजिक सञ्जालीयतन्त्रे स्वलेखे प्रकटितं यत् भारतस्य प्रौद्योगिकी महाशक्तित्वेन विकासयात्रायामेषः कश्चन नूतनः कीर्तिस्तम्भः अस्ति। विदेशमन्त्री डॉ एस जयशंकरः अद्य प्रभृति अस्य मासस्य 10 दिनांकं यावत् कतार, बहरीन, कुवैत, ओमान देशानाम् आधिकारिकयात्रायां भविष्यति। स्वप्रवासकाले विदेशमन्त्री तत्तद्देशीयानां समकक्षनेतृभिः सह शीर्षनेतृत्वेन च सह मेलिष्यति। विदेशमन्त्रालयेन प्रोक्तं यत् अयं प्रवासः एतैः देशैः सह भारतस्य द्विपक्षीयसम्बन्धानां दृढीकरणे विशेषेण केन्द्रितः भविष्यति। संसदः वर्षाकालीनसत्रमस्य मासस्य 20 दिनांकात् अगस्तमासस्य 23-दिनांकं यावत् प्रचलिष्यति। संसदीय कार्यमन्त्री किरण रिजिजु सूचितवान् यत् राष्ट्रपतिः द्रौपदी मुर्मुः जुलै मासस्य 20 दिनांकात् संसदः वर्षाकालीनसत्रस्य आह्वानाय सर्वकारस्य प्रस्तावं स्वीकृतवती। आईसीसी महिला 20-प्रति-20 विश्वचषके लंडन नगरस्य लॉर्ड्स क्रीडांगणे इंग्लैंड दलम् अद्य अंत्यद्वंद्वे ऑस्ट्रेलिया दलम् सम्मुखी करिष्यति। इयं प्रतिस्पर्धा तावत् भारतीय समयानुसारं रात्रौ 8 वादने समारप्स्यते। इति वार्ताः।
2: आकाशवाणी समय 7 गंटलु సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదికను అందిస్తున్నవారు సిహెచ్ నరహరి గారు.
3: మానవుని జీవనాధారంలో చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని టీజీఐఏసీ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లోని త్రివేణి ఎకోపార్క్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించగా క్షేత్రస్థాయిలో సంగారెడ్డి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతకు మొక్కల పెంపకం తప్పనిసరి చెప్పారు. కాంగ్రెస్ ప్రజాపాలన ఎంతో ప్రాధాన్యంతో వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుందని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్దికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట కార్మిక ఉపాధి శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ఇండస్టియల్ హబ్ గా వేగంగా అభివృద్ది చెందుతున్న జిల్లా మరింత పురోగతి సాధించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సేవలు ప్రత్యక్షంగా చేరడం ముఖ్యమని తెలియజేశారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అవసరమైన బోర్వెల్స్ కోసం వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా వానాకాలం 2026 తొలి విడత నిధులు సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగారెడ్డి టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో 2 ఎకరాల వరకు వ్యవసాయ భూమి కలిగిన 2,42,753 మంది అర్హులైన చిన్న సన్నకారు రైతులకు 125.83 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా వారిని ఆర్టీసీ బస్సుల యజమానులుగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. తమ ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు సమిష్టి శక్తికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు రుణాల మంజూరును పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్య సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. మార్చి 2026 త్రైమాసికానికి సంబంధించిన సంగారెడ్డి జిల్లా సంప్రదింపుల కమిటీ డీసీసీ

0: జిల్లా స్థాయి సమీక్ష కమిటీ డిఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధీర్ కుమార్ సంగారెడ్డి జిల్లాలో పంట రుణాల లక్ష్యం 3499 కోట్ల రూపాయలకు గాను 90.66% మొత్తం వ్యవసాయ రుణాల లక్ష్యం 6816 కోట్ల రూపాయలకు గాను 87.16% మొత్తం అడ్వాన్సుల లక్ష్యం 23438 కోట్ల రూపాయలకు గాను 92.81% సాధించినట్లు వివరించారు. ఇక ఆర్బీఐ ఏజీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకులకు కేటాయించిన గ్రామాల్లో ప్రధానమంత్రి జన సురక్ష పథకాలైన ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మరింత మంది లబ్దిదారులను చేర్చాలని సూచించారు. నాబార్డ్ ఎంజీఎం కృష్ణతేజ మాట్లాడుతూ వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి, కిసాన్ క్రెడిట్ కార్డు, పశుసంవర్ధక మత్స్యరంగ రుణాల కింద అర్హులైన రైతులు లబ్దిదారులకు మరింతగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలు పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి ఓటరు పూర్తిగా నింపి తిరిగి సమర్పిస్తేనే వారి పేరు ముసాయిదా ఓటరు జాబితాలో నమోదవుతుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఎస్ఐఆర్ పురోగతి, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్ఓలే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, సూపర్వైజర్లు తమ పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో నిరంతరం పర్యటిస్తూ బీఎల్ఓల పనితీరును పర్యవేక్షించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి చిన్నారికి పోలియో చుక్కులు అందించడం అందరి బాధ్యత అని టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. సంగారెడ్డి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అభివృద్ది పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ సూచించారు. సంగారెడ్డిలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుతో కలిసి కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించారు. ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ ఎంపీ లాస్ నిధులతో చేపడుతున్న పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని అధికారులను కోరారు. ముత్తంగి నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు జాతీయ రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు.
1: మీరింతవరకు సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించిన వారు సిహెచ్ నర్హరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని దాటగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల్లో పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిస్తాయి. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బలూత్రా జిల్లాలోని పాచ్పద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన జాతికి అంకితం చేశారు. రిఫైనరీ అత్యాధునిక కంట్రోల్ రూమ్ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు.
3: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमी कंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
2: గుజరాత్ లోని సనంద్ లో సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కు దీనివల్ల భారీగా

ఉత్తరం లభించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం.

0: మియాన్తో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది నాలుగోసారి కాగా, 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత ఆయన జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ సభ నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ప్రధానమంత్రి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జకార్తాలో ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ పడి ఆకాశవాణితో మాట్లాడుతూ భారత ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటిస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా భారత్ కలిసి ఒక శక్తివంతమైన మార్కెట్ను సృష్టిస్తాయని, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు ఇతర రంగాల్లో రెండు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటనలు చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రుల అగ్రనాయకత్వంతో సమావేశం అవుతారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమాన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ జూలై 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన జూలై 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో కూడా సమావేశం అవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ బఫర్ కింద ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 2125 రూపాయలకు పెంచింది. ఇది 13% పెంపుదల. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ బఫర్ కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్, ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రస్తుతం తగినంత మొత్తంలో ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసిన ఉల్లిపాయల కొరత ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇథనాల్ అనేది కొత్త ఆలోచన కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడకంలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. రాజస్థాన్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వం బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతిస్తుందని, అందులోని మంచి సూచనలను తమ పనిలో చేర్చుకుని అవసరమైన సవరణలు చేయడానికి సిద్దంగా ఉందని పురి హామీ ఇచ్చారు.
1: ఎథనాల్ కామ్ నా హమ్నే ఇన్వెంట్ కియా 100 సాల్ ఇస్ పే కామ్ హో రా భారత్ మే అగర్ ఆ జాయ్ తో ఇస్ పే పహలీ యోజనా బనాయి థీ కాంగ్రెస్ కి సర్కార్ నే మే బాత్ కర్ రహా హూ 2006 సే లేకే 2008 ఔర్ హమారా ఏక టార్గెట్ థా కే 5% హమే

0: बायोफ्यूल ब्लेंडिंग करनी है 10 स्टेट्स और यूनियन टेरिटरी में, कर नहीं पाए वो दूसरी बात है, 1.4% पे हमारी गाड़ी रुक गई।
1: ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వాపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో ఫ్రాన్స్ ఇప్పుడు మొరాకోతో తలపడనుంది. టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన మ్యాచ్లో కెనడాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి మొరాకో కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశపరిచింది. నిన్న కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో కొలంబియా 1-0 తేడాతో ఘనా నుంచి రౌండ్ ఆఫ్ 16లో చోటు దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో స్థానం కోసం కొలంబియా ఇప్పుడు స్విట్జర్లాండ్ను ఎదుర్కొనుంది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3 రౌండ్లో బెల్జియంకు చెందిన ఏలిస్ మెర్టెన్స్ సంచలన విజయం సాధించారు. కజాక్స్థాన్కు చెందిన సెకండ్ సీడ్ ఎలీనా రెబెకనాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోటీలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రోమన్ సఫియాలోనితో తలపడనున్నారు. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంక్షోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట మరల ఏనాటికి ఈనాటికి తిరిగిరాని. ఈ మాసపు పాట సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేతాప్రసాద్ గారు. వినండి మరల ఏనాటికి

మరల ఈనాటికి ఈనాటికి ఈ మాసపు పాట విన్నారు. సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథన్, ఐ శ్వేతా ప్రసాద్ గారు. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు ఒక ముఖ్య విషయం మీతో షేర్ చేస్తాను. అదేంటి అంటే వనమహోత్సవం. మీ అందరికీ తెలిసిందే, జూలై 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు మనం వనమహోత్సవం అటవీ పండుగను జరుపుకుంటున్నాం. ఈ వనమహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో మనం తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి 7వ తేదీ వరకు ఈ వనమహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, అటవుల విస్తీర్ణాన్ని పెంచడానికి 1950లో అప్పటి కేంద్ర మంత్రి కెఎం మున్షి గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టారు కెఎం మున్షి గారు. ఈ వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మనం. మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఈ వాణిజ్య ప్రకటనలు విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మరి మనం వనమహోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మనందరికీ తెలుసు, చెట్లు మనకి ఎంతో ఉపయోగకరమో. చెట్ల వల్లనే వర్షాలు కురుస్తాయి, చెట్ల వల్లనే కాలుష్య నివారణ జరుగుతుంది. కానీ తెలిసి కూడా మనం చెట్లని నరికేస్తూ ఉంటాం. మరి పెంచడానికి మాత్రం ఎలాంటి ప్రయత్నము చేయం. అందుకని ప్రభుత్వం కూడా ఈ వనమహోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో ముఖ్యంగా ప్రజలందరినీ భాగస్వాములు చేసి

0: ఇంటింట ఊరూరా ప్రతి చోట ఎక్కడ మనకి వీలైతే అక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరీ ముఖ్యంగా ఇందులో విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించుతుంది. చెట్లను నాటడం, చెట్లను సంరక్షించడం, నాటడం వరకే కాదు మన బాధ్యత, వాటిని సంరక్షించే బాధ్యత కూడా మనదే. మరేమంటారు? మరి కొంచెం తెలుసుకునే ముందర ఇంకొక ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న గ్లోబల్ వార్మింగ్ కాలుష్యాన్ని నివారించడంలో ఈ చెట్లు ఎంతో ప్రాముఖ్యతని కలిగి ఉన్నాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. చెట్లు నరికేయడం వల్లనే ఈ గ్లోబల్ వార్మింగ్ కూడా మనకు ఎదురవుతుంది. దీన్నంతటినీ నివారించాలి అంటే మనం చేయవలసిన ముఖ్యమైన పని చెట్లను నాటడమే. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి, కొత్త అడవులను సృష్టించడానికి కూడా, మరియు ఈ జీవన వైవిధ్యాన్ని పరిరక్షించడానికి కూడా చెట్లు ఎంతో ముఖ్యమైన పాత్రను వహిస్తున్నాయి. ఇప్పుడు విందాం ఇంకొక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, ప్రగతికి ప్రాణం. చెట్లు లేనిదే మనిషి మనుగడ శూన్యం. అందుకే ప్రతి ఒక్కరూ చెట్లను పెంచుదాం. పచ్చదనాన్ని ప్రగతికి సోపానం చేద్దాం. పచ్చదనం వల్ల వాతావరణం కాలుష్యాన్ని కూడా నివారించుకోవచ్చు అన్న విషయం మనందరికీ తెలుసు. మరి దీనికోసం మన తెలంగాణ ప్రభుత్వం కూడా వనమహోత్సవ కార్యక్రమాన్ని బాగా విస్తారంగా విరివిగా నిర్వహిస్తోంది. ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది మన తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో భారీ మొక్కలు నాటే కార్యక్రమాలు, అవగాహన సదస్సులు అటవీ మరియు ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది మన ప్రభుత్వం. మీ పరిసరాల్లో కూడా మీరు మొక్కలు నాటడం ద్వారా ఈ పండుగలో భాగస్వాములు కావచ్చు. మరి మీరు మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో కూడా మొక్కలు నాటి దీనిలో భాగస్వాములు కాయండి. పచ్చని చెట్లు ప్రగతికి మనకు ఎంతో అవసరం. ఇంటింటా చెట్లు, ఊరూరా వనం అనే విషయం మనకు తెలిసిందే. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా నేటి మొక్కలే రేపటి వృక్షాలుగా మారి మనకు పచ్చదనాన్ని, కాలుష్య నివారణలో భాగంగా పనిచేస్తాయి. వర్షాలు సకాలంలో పడడానికి కూడా మరి ఈ వృక్షాలు పనిచేస్తాయి. అడవులను నరకటం మానేసి అడవులను పెంచుదాం, చెట్లను నరకటం మానేసి చెట్లను పెంచుదాం. పర్యావరణంలో పరిరక్షణకు మనవంతు భాగస్వామ్యాన్ని పాటిద్దాం. ఇది ఈనాటి వన మహోత్సవ కార్యక్రమంపై చిన్న కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చినుకులు పడుతున్నాయి కదా, మరి చెట్లు నాటడానికి కూడా ఇదే సరైన సమయం. ఈ చినుకుల్లోని చిన్న చిన్న మొక్కలు నాటేసి చిన్న చిన్న ఆనందాన్ని పొందేద్దాం. మరి ఇప్పుడు విందాం చినుకు తాకిడి ఈ పాట ఉషాగలం నుంచి.

చినుకులు పడుతున్న శుభవేళలో చిన్న చిన్న మొక్కలను నాటి ఊరూరా వనం అనే పదానికి మనం సార్థకత చేకూర్చుతాం. పచ్చదనం ప్రగతికి, శుభ్రతకు సోపానం.

0: వనక్షేమమే మనక్షేమం, వన సంపదే మన సంపద. చెట్లను పెంచుదాం, కాలుష్యాన్ని నివారించుదాం. మంచితనం మనిషికి అందాన్నిస్తే పచ్చదనం ప్రకృతికి అందాన్నిస్తుంది. శ్రమదానంతో మొక్కలను పెంచుకుందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం. మొక్కలను పెంచుదాం, కరువును నివారిద్దాం. చెట్లు పెంచితేనే క్షేమం, చెట్లు నరికితే క్షామం. చెట్లను పెంచుదాం, మనం అందరికీ ఆరోగ్యాన్ని పంచుదాం. మరి మీరేమంటారు? మీరు కూడా స్టార్ట్ చేసేస్తారని నాకు తెలుసు. మరి ఇప్పటి నుంచే మొక్కలు నాటండి. రేపటి తరాల వారికి మనం కాలుష్యరహిత వాతావరణాన్ని అందిద్దాం. చక్కటి వర్షాలతో మంచి ప్రకృతిని వాళ్ళకి వరంగా ప్రసాదిద్దాం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

శ్రోతల కోసం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మరొకసారి. ఈ మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పోషణ్ పక్వాడ్ 2026 సందర్భంగా మహిళలకు పిల్లలకు పోషకాహారం ఈ అంశంపై ప్రముఖ పోషకాహార నిపుణురాలు మహాలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త లావణ్య సునీల్ దమ్ము. ఈ మధ్యాహ్నం 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో పరిమితి హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబం. మధ్యాహ్నం 3:00 సమన్వయన నాటకం. ఈ కార్యక్రమాల్లో భాగంగా గుండె జారింది నాటకం ప్రసారమవుతుంది. రచన ధరణికోట శివప్రసాద్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమ సహకారం జంగా అనిల్ కుమార్. ఇక సాయంత్రం మా ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథ మొదటి భాగాన్ని వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందం. సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు, ఆరోగ్యానికి పండ్లు, కూరగాయల రసాలు. సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుగ్రాస పచ్చిమేత. ఈ అంశం గురించి పివి నరసింహారావు పశువైద్య కళాశాల డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం. ఇక 7:30 రాత్రి 9:30 738 కిలోమీటర్స్ ట్రాన్స్మిటర్స్పై ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆంగ్లం మరియు హిందీ భాషల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ ప్రసారం చేయబోయే కార్యక్రమాలు.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే రేపు సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జోనోసిస్ వ్యాధి ఈ అంశం గురించి రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైధా కృష్ణ గారు రైతులకు

శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు అందిస్తారు. ఆసక్తిగల రైతులు, శ్రోతలు, మీ సందేహాల నివృత్తికి ఫోన్ చేయండి, సరియైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324280852, మరొక నంబర్ 2324-0853. ఫోన్ నంబర్లు మరొకసారి 2324-0852, ఇంకొక నంబర్ 2324-0853. ఈ నంబర్లకు 040 ఎస్టీడీ కోడ్ని జతచేసి మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోండి. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 7:15 ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 8:35. అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి వర్ధిని గారి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం ఓ రాజశేఖర్ వయోలిన్, పెరవల్లి జయభాస్కర్ మృదంగం. ముందుగా వినండి నాటకప్రియ రాగంలో తంజావూరి శంకరయ్య అయ్యర్ రచన, గీతవాద్య ఆదితాళం.

కార్యక్రమంలో తర్వాత అటానా రాగంలో త్యాగరాజస్వామి కృతి అనుపమ గుణాంబుది ఖండచాపుతాళం.

అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి వర్ధిని గారి గాత్ర కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పూర్ణచంద్రికా రాగంలో జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన వరధనీపుణ రూపకతాళం.

వరాళి రాగంలో శ్యామశాస్త్రి రచన విన్నారు. చివరిగా వినండి సింధు భైరవి రాగంలో స్వాతి తిరునాళ్ రచన కృష్ణచంద్ర ఆదితాళం.

వర్ధని గారి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం ఓ రాజశేఖర్, వయోలిన్ పెరవల్లి జయభాస్కర్ మృదంగం. ఈనాటి అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9:35 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వర్షం ఈ చిత్రం కోసం సిరివెన్నెల సీతారాం శాస్త్రి రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా రకీబ్ ఆలం చిత్ర పాడిన ఈ పాట మీకోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: చిత్రసీమల తర్వాతి పాట కార్తీక్ గళం నుంచి జాలివారిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి రచన, కమలాకర్ సంగీతం. చిత్రం వానా.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: చిత్రసీమల తర్వాతి పాట డాడీ. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ చిత్ర పాడింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం.

0: చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
1: ఆకాశవాణి సమయం 10:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటనీ అల్బనీస్ భారతదేశాన్ని ఒక కీలక ఆర్థిక భాగస్వామిగా అభివర్ణించారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆస్ట్రేలియాకు ఒక కీలకమైన ఆర్థిక భాగస్వామి అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రంలో వ్యవసాయం, ప్రజారోగ్యం, తాగునీరు, విద్యా రంగాలపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సమన్వయంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల సేకరణ ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2125 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇథనాల్ అనేది కొత్త ఆలోచనది కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడుకలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ప్రభుత్వ బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మక విమర్శలను ప్రభుత్వం స్వాగతిస్తుందని, అవసరమైన సవరణలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన హామీఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ ఋతుపవన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన స్పష్టమైన అల్పపీడన ప్రాంతం కారణంగా రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు మధ్య భారతదేశం అంతటా ఋతుపవనాలు చురుగ్గా ఉంటాయని అంచనా వేసింది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3 రౌండ్లో బెల్జియంకు చెందిన ఎలిన్ మర్టిన్స్ సంచలన విజయం సాధించారు. ఆమె కజాక్స్థాన్కు చెందిన సెకండ్ సీడ్ ఎలెనా రెబకినాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

చిత్రసీమ, చిత్రసీమలో ఇప్పుడు విందా. చందమామ ఈ చిత్రం కోసం రాజేష్ గళం నుంచి జాలవారిన పెద్దాడమూర్తి గీతం, కెఎం రాధాకృష్ణ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాత రాబోయే చందమామ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగలం నుంచి జాలవరణ వేటూరి గీతం, మణిశర్మ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో తర్వాత ధనా 51. ఈ చిత్రం కోసం కందికొండ రచనకు గానం సంగీతాన్ని అందించారు చక్రి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న ఈ పాట హాయ్ నాన్న. ఈ చిత్రం కోసం ధ్రువవిక్రమ్, శృతి హాసన్, చిన్మయ శ్రీపాద పాడిన అనంత శ్రీరామ్ గీతం, హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న పాట రంగస్థలం. ఈ చిత్రం కోసం గానం సంగీతాన్ని ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్ చంద్రబోస్ రచనకు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే రేపు సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి ఈ అంశం గురించి రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదా కృష్ణ గారు రైతు సోదరులకు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు సలహాలు ఇస్తారు. ఆసక్తిగల రైతులు శ్రోతలు మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ను జత చేసి 2324-0852, ఇంకొక నంబర్ 2324-0853. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చును. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 7:15 గమనిక విన్నారు.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: చిత్రసీమల తర్వాతి పాట జెంటిల్మెన్. ఈ చిత్రం కోసం కార్తీక్ ప్రణవి పాడిన రామజోగేశాస్త్రి గీతం, మణిశర్మ సంగీతం.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

చిత్రసీమల తర్వాతి పాట త్రిబ్లార్. ఈ చిత్రం కోసం రాహుల్ సిప్లిగుంజి, కాలా భైరవి పాడిన చంద్రబోస్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

నోటిలోని రగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా.

చిత్రసీమలో తర్వాతి పాట మాస్టర్. ఈ చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడింది, చంద్రబోసు పదరచన, దేవ స్వరరచన.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బియ్యం ఎగుమతుల్లో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బియ్యం ఎగుమతి చేసే మిల్లులకు ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుందని వెల్లడించారు. తెలంగాణ రైస్ బ్రాండ్ పేరిట మన బియ్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అధునాతన పునరాభివృద్ది పనులను రైల్వే బోర్డు చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్ తనిఖీ చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి కొత్తగా ఏర్పాటు చేసిన భూగర్భ పార్కింగ్ సదుపాయాన్ని, వివిధ అంతస్తుల్లో పూర్తయిన నిర్మాణాలను తనిఖీ చేశారు. జోర్డన్లో జరగనున్న ఏషియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్కు ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి హర్షవర్ధన్ భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. జూడో క్రీడలో తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన మొట్టమొదటి క్రీడాకారుడిగా ఆయన ఘనత సాధించారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన హర్షవర్ధన్ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి అభినందించారు. ఈ నెల 13వ తేదీ నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఉచిత ఫీడర్ సేవల పేరిట సరికొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. శంషాబాద్ నుంచి టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణ తేదీన రిజర్వేషన్ టికెట్ చూపించి ఏసీ, ఏజే లేదా ఏకే పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ బస్సుల ద్వారా శంషాబాద్ వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫామ్ హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు నేరాల నివారణ చేయంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి ఫామ్ హౌస్లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 30 రోజుల ఫుటేజ్ను భద్రపరచాలని ఆదేశించారు. అతిథుల వివరాల నమోదును సులభతరం చేసేందుకు సేఫ్ అతిథి యాప్ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వేదికగా జరుగుతున్న డిజిటల్ పైరసీని అరికట్టేందుకు ప్లాట్ఫామ్ స్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్లాట్ఫామ్ స్థాయి పైరసీ నిరోధక చర్యలన్నింటినీ రాబోయే 15 రోజుల్లో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం గడువు విధించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరక్కో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాజసీతారాం పి సుశీలగలం నుంచి జాలివర్ణ, వేటూరి సుందర రామూర్తి రచనకు బప్పీలహరి సంగీతాన్నిగా సామ్రాట్ ఈ చిత్రం నుండి.

మీరు విన్న ఆ పాట హరిహరన్ చిత్ర పాడారు. ఆవిడ మా ఆవిడే చిత్రం కోసం సిరివెన్నెల వ్రాసిన ఆ పాటను శ్రీ స్వరపరిచారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

చిత్రములో ఇప్పుడు మీరు వింటున్న ఈ పాట ఉదిత్ నారాయణ్ చిత్ర ఎలా చెప్పను చిత్రం కోసం పాడారు. సిరివెన్నెల వ్రాసిన ఈ పాటను కోటి స్వరబద్ధం చేశారు.

వినబోతున్న పాట రాజేష్ చిత్ర పాడారు విజయం చిత్రం కోసం. భువన చంద్ర వ్రాసిన ఈ పాటను కోటి స్వరపరిచారు. పాట వినండి.

0: చిత్రసీమ కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటున్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: చిత్రసీమ కార్యక్రమంలో తరువాతి పాట వేటూరి సుందరరామూర్తి వ్రాయగా మణిశర్మ స్వరపరిచారు. బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు రావోయి చందమామ చిత్రం కోసం.

వింటున్న ఈ పాట ఆత్మబంధం చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్రాసిన ఈ పాటను ఎంఎం కీరవాణి స్వరపరిచారు.

0: మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:00 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే మునీష్ శర్మ. सरकार ने तरल प्राकृतिक गैस एलएनजी की आपूर्ति से आपातकालीन पाबंदियां हटा ली हैं. ये निर्णय पश्चिम एशिया संघर्ष में युद्ध विराम के बाद होर्मुज जलडमरू मध्य से प्राकृतिक गैस की आपूर्ति फिर शुरू होने के बाद किया गया है. पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय ने एक अधिसूचना में कहा है कि प्राकृतिक गैस आपूर्ति नियमन आदेश 2026 में संशोधन कर दिया गया है. इस संशोधन के अंतर्गत उन खास आपातकालीन प्रावधानों को अब हटा दिया गया है जिनके अंतर्गत सरकार को देश में उत्पादित प्राकृतिक

0: 12:10. నేను మీషాయిలు. మీ అందరికీ అతని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మళ్ళా సండే వచ్చేసింది రోయ్.
1: ఏంటి చైలు, మళ్ళీ సండే వచ్చిందంటావు?
0: మాకు దొరికేదే ఈ ఒక్క సండే అంటారా? అంతేలే, మీరు చెప్పేది కూడా నిజమే. అవును, ఈరోజు లంచ్లో ఏం స్పెషల్స్ వండుతున్నారు? చికెనా, మటనా, ఫిషా, ప్రాన్సా? అండ్ వెజిటేరియన్స్ అయి ఉంటే పనీరా? సండే పక్కా స్పెషల్ ఉంటుంది కదా. ఈ ఒక్కరోజే కదా మనమందరం ఫ్యామిలీతో ప్రశాంతంగా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సరే, మరి ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మనం చిన్నప్పటి నుంచి చరిత్ర గురించి చాలా విషయాలు వింటూ ఉంటాం కదా. అంటే స్కూల్లో చదివాము, సినిమాల్లో చూసాము, సోషల్ మీడియాలో కూడా ఎన్నో పోస్ట్ చూస్తూ ఉంటాం. కానీ వాటిలో కొన్ని నిజాలు, కొన్ని మాత్రం అపోహలు.

గురించి చాలా విషయాలు వింటూ ఉంటాం కదా, అంటే స్కూల్లో చదివాము, సినిమాల్లో చూసాము, సోషల్ మీడియాలో కూడా ఎన్నో పోస్ట్ చూస్తూ ఉంటాం. కానీ వాటిలో కొన్ని నిజాలు, కొన్ని మాత్రం అపోహలు. అయితే కొన్ని విషయాలు మనం ఎప్పటి నుంచో నిజమని నమ్ముతూ ఉన్నాం, కానీ అసలు చరిత్ర ఏం చెబుతుంది? అందుకే ఈరోజు భారత చరిత్రలో ఉన్న అపోహలు, వాటి వెనుకున్న నిజాల గురించి మాట్లాడుకుందాం. మరి మొదలు పెడదామా? అయితే మొదటవది అపోహ. తాజ్మహల్ను షాజా మొదటి నుంచి నిర్మించాడు. చాలామంది ఇదే అనుకుంటారు. కానీ షాజా తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం తాజ్మహల్ నిర్మించాడు అనేది చరిత్రగా అంగీకరించబడింది. అయితే కొన్నాళ్ళుగా అది ముందున్న హిందూ దేవాలయం అని వాదనలు కూడా వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ప్రధాన చారిత్రక ఆధారాలు, శాసనాలు, మొఘల్ కాలం పత్రాలు, పురావస్త పరిశోధనలు తాజ్మహల్ను షాజహాన్ నిర్మించిన సమాధిగానే చూపిస్తున్నాయి. ఆ ప్రత్యామ్నాయం వాదనలకు బలమైన ఆధారాలు ఇంకా లభించలేదు.

0: అయితే ఇప్పుడు అపోహ నంబర్ 2. స్వాతంత్రం ఒక గాంధీగారి వల్లే వచ్చింది అంటుంటారు. గాంధీజీ పాత్ర చాలా గొప్పది, ఒప్పుకుంటాం. కానీ స్వాతంత్ర పోరాటం అనేది ఒక్క వ్యక్తి చేసిన పోరాటం కాదు కదా. మహాత్మా గాంధీతో పాటు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాల్ గంగాధర్ తిలక్, రాణి లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు వంటి వేలాది మంది పోరాట యోధులు తమ వంతు పాత్ర పోషించారు. మన స్వాతంత్రం అనేది లక్షలాది మంది చేసిన త్యాగాల ఫలితం అన్నమాట. ఇప్పుడు అపోహ నంబర్ 3. చాలామంది చరిత్ర అంటే కేవలం రాజుల యుద్ధాలే అని అనుకుంటూ ఉంటారు. కానీ అస్సలు కాదు. చరిత్ర అంటే ప్రజల జీవన విధానం, వ్యవసాయం, భాషలు, సంస్కృతి, శాస్త్ర విజ్ఞానం, వాణిజ్యం, సంగీతం, సాహిత్యం, ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా చరిత్రలో భాగమే. ఇప్పుడు అపోహ నంబర్ 4. పురాతన దేశాల్లో అంటే పురాతన భారతదేశాల్లో వైద్యం అభివృద్ధి కాలేదని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అది నిజం కాదు. శుశ్రూష శాస్త్ర చికిత్సలో చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నమాట. అండ్ ఆల్సో చరక ఆయుర్వేదానికి సంబంధించిన ఎన్నో వైద్య సూత్రాలను వివరించారు. అంటే ఆ కాలంలో కూడా వైద్య విజ్ఞానం బాగా అభివృద్ధి చెందిందన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి అపోహ నంబర్ 5. అశోకుడు అప్పటి నుంచే శాంతిని మాత్రమే నమ్మేవాడు కాదు. అశోకుడు కూడా మొదట చాలా శక్తివంతమైన యోధుడు. ఆయన చేసిన కళింగ వార్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్ధం తర్వాత జరిగిన విధ్వంసం చూసి ఆయన మనసు మారింది. ఆ తర్వాత బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి శాంతి, దయ, అహింస గురించి ప్రచారం చేశారు. అంటే ఒక యుద్ధం ఒక రాజు జీవితాన్నే మార్చేసింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
3: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
2: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
3: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
2: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్ సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
0: ఇప్పుడు అపోహ 6. భారతదేశంలో మహిళల పాలకులు చాలా తక్కువ మంది అంటుంటారు. ఇది కూడా తప్పు. రజియా సుల్తానా ఢిల్లీ సుల్తానేట్ కు పాలకురాలు. రుద్రమాదేవి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. అహిల్యాబాయి హోల్కర్ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచి గొప్ప యోధురాలంటే చరిత్రలో మహిళలు కూడా అద్భుతమైన నాయకత్వాన్ని చూపించేటట్టు చేసింది. అండ్ ఇప్పుడు వచ్చేసి అపో 7. కుతుబ్ మినార్ ఒక్క రాజే నిర్మించాడు. ఇది కూడా పూర్తిగా నిజం కాదు. దీని నిర్మాణాన్ని కుతుబ్ అల్ దిన్ ఐబక్ ప్రారంభించారు. తర్వాత ఇల్తుమిష్ దాన్ని కొనసాగించారు. తర్వాత మరికొన్ని మరమ్మతులు కూడా జరిగాయి. అంటే ఇలాంటి భారీ కట్టడాలు చాలాసార్లు ఒకే రాజు కాలంలో పూర్తి కావన్నమాట. ఇప్పుడు వచ్చేసి అపోహ 8. ఒక ఇనుపు స్తంభం 16,000 సంవత్సరాలైన తుప్పు పట్టలేదు. ఢిల్లీలో ఉన్న ఇనుపు స్తంభం గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? సుమారు 16,000 సంవత్సరాల క్రితం తయారైన ఈ స్తంభానికి ఇప్పటికీ

0: పెద్దగా తుప్పుపట్టలేదు. శాస్త్రవేత్తల దీని వెనుకున్న లోహా తయారీ నైపుణ్యాన్ని ఇప్పటికీ ధ్యానం చేస్తున్నారు. ఆ కాలంలోనే ఇంత అద్భుతమైన మెటలాలజీ ఉండటం ఆశ్చర్యం కదా. అపోహ నంబర్ 9, ప్రపంచం భారతదేశాన్ని బంగారం పిట్ట అని ఎందుకు పిలిచింది? ఈ మాట కేవలం పొగడ్త కాదు. భారతదేశం బంగారం, మసాలాలు, వస్త్రాలు, వజ్రాలు, వ్యవసాయ ఉత్పత్తితో ఎంతో సంపన్నంగా ఉండేది. అందుకే విదేశీ వ్యాపారులు సముద్ర మార్గాలు కనుక్కొని మరీ ఇక్కడికి వచ్చేవారు. ఒక దేశం సంపద ప్రపంచాన్ని తన వైపు లాగిందంటే అది ఎంత గొప్ప ఆర్థిక శక్తో ఊహించండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: సంవత్సరాల క్రితమే ప్లాన్డ్ సిటీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో నగరాలు అయిన హరియప్ప, మోహన్జొదారోలో వీధులు నిట్టారుగా ఉండేవి. ఇళ్లకు డ్రైనేజ్ వ్యవస్థ ఉండేది. కొన్ని ఇళ్లల్లో స్నానాల గదులు కూడా ఉండేవి, కాలువలుండేవి. ఈరోజు కూడా కొన్ని నగరాల్లో డ్రైనేజ్ సమస్యలు చూస్తూ ఉంటాం. కానీ అలాంటి సమయంలో 1000 సంవత్సరాల క్రితమే ఇంత ప్లానింగ్ అంటే ఆశ్చర్యమే కదా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇదండి మన ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కలుసుకుందాం ఇక్కడే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో.

0: ఆకాశవాణి సమయం మధ్యాహ్నం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. బీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన భాగంగా మోదీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలను ప్రతిఫలిస్తోంది.

0: ఉంది. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలోని ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ తపాడియా ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
1: పూరే ఇండోనేషియా మే నా కేవల్ జకార్తా మే ఏక్ ఉత్సాహ కి లహర్ దౌడ్ రహీ హై. హమారే ప్యారే ప్రధానమంత్రి ఆ రహే హై ఇండోనేషియా, తయారీ పూరే జోర్ శోర్ సే చల్ రహీ హై. 200 వాలంటీర్ హమారే ఇస్ కార్యక్రమ మే సహయోగ కర్ రహే హై, జో బిన్ కమ్యూనిటీ సే ఆ రహే హై అప్నా కల్చర్ డైవర్సిటీ దిఖానే కే లియే. ఇస్కే అలావా జకార్తా సే బాహర్ సే బహుత్ సారే సైకడో లోగ్ ఆ రహే హై, చాహే వో మేడాన్ హో, బాలి హో, సురాబాయా హో యా సమారాంగ్ హో.
0: భారత్ ఇండోనేషియా కలిసి ఒక శక్తివంతమైన ప్రపంచ మార్కెట్ను సృష్టిస్తాయని తపాడియా చెప్పారు. మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు, ఇతర రంగాల్లో ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంజూరు చేసి విడుదల చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి విబిజీ రామ్జీ చట్టంలోకి విజయవంతమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా చౌహాన్ చెప్పారు. నరేగా అమలుకు 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టగా విబిజీ రామ్జీ చట్టాన్ని మాత్రం కేవలం ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని వేగవంతం చేయడానికి ఈ కొత్త చట్టం కింద రాబోయే 5 ఏళ్లలో 286,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈవేళ నుంచి 4వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోనూ అగ్రనాయకత్వంతోనూ సమావేశమవుతారు. ఆ దేశాల్లో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, ప్రాంతీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఒమన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ ఈ నెల 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. జూలై 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి కూడా ఆయన హాజరవుతారు.

యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ లో పాల్గొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం రేపటి నుంచి స్విట్జర్లాండ్లోని జెనీవాలో పర్యటిస్తుంది. 2024 సెప్టెంబర్లో జరిగిన ప్యాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్లో భాగంగా ఆమోదించిన గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ఆధారంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 79/325 కింద ఈ గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2125 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన కొనుగోలు ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ 13వ తేదీ వరకు కొనసాగుతాయి. 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు.

వార్షిక శ్రీ అమర్నాథ్ జీ యాత్ర ఈ ఏడాది ఎంతో ఉత్తేజంతో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లోనే 32,313 మంది భక్తులు పవిత్ర గుహాలయంలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. యాత్ర రెండో రోజున 20,145 మంది యాత్రికులు పవిత్ర గుహాలయంలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే రెండో రోజున దర్శనం చేసుకున్న 14,515 మంది భక్తులతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా నమోదైంది. రెండో రోజు దర్శనం చేసుకున్న యాత్రికుల్లో 14,611 మంది పురుషులు, 4,480 మంది మహిళలు, 379 మంది పిల్లలు, 142 మంది సాధువులు, 35 మంది సాధ్వీలు, 17 మంది ట్రాన్స్జెండర్ భక్తులు, 481 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం భక్తుల సంఖ్య 32,113కి చేరుకుంది. మరోవైపు వార్షిక యాత్రలో భాగంగా 4వ విడత యాత్రికుల బృందం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసం నుంచి బయలుదేరింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజా ఇబోలా వ్యాప్తి కొనసాగుతున్నందువల్ల ఇంతవరకు 492 మరణాలు సంభవించాయని, మొత్తం 1,528 ధృవీకరించిన ఇబోలా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ప్రజారోగ్య అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 239 మంది రోగులు కోలుకోగా 628 మందిని ఐసోలేషన్లో ఉంచారు లేదా చికిత్స అందిస్తున్నారు. మరో 185 అనుమానిత కేసులను కూడా గుర్తించారు. ఇబోలా వ్యాధిని అరికట్టడంలో ఎదురవుతున్న పలు సవాళ్ల గురించి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే తీవ్రమైన మహమ్మారి వ్యాధిగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండువాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయ్ కన్నుమూశారు. తన శక్తివంతమైన స్వరం, అద్భుతమైన రంగస్థల ప్రదర్శన, విలక్షణమైన కథన శైలితో తీజన్ బాయ్ పాండువాణి కళకు భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మహాభారత కథలను వేదికపై సజీవంగా ప్రదర్శించడంలో ఆమెకున్న అసాధారణ ప్రతిభ ఆమెను భారతీయ జానపద సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధ కళాకారిణిగా నిలబెట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీజన్ బాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఫీఫా ప్రపంచకప్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వేపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. టెక్సస్లోని హ్యూస్టన్లో జరిగిన మరొక మ్యాచ్లో మొరాకో కెనడాపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మంచులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరకు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: పవర్ఫుల్ ఫారెస్ట్స్ ఇస్మీన్ దశారణ్యాయతే, దశ అరణ్య 10 ఫారెస్ట్స్, ఇస్కా నామ్ దండక, వింధ్యక, చంపక, బదరిక, నైమిష, నహుష, గుహ, దేవదారుక, శ్వేత, ద్వైతాఖ్య, దశారణ్యాయతే. ఏ దశారణ్యక ఇస్మే వెరీ విశేష అరణ్యే, ఇస్కా నామ్ నైమిషారణ్యే.
1: జహాం వన్ హోతే హై వహీ జీవన్ ముస్కురాతా హై. నమస్కార్, మే హూ సుర్భి జైన్.
2: మే హూ జయదీప్.
3: ఔర్ మే హూ బల్విందర్ కౌర్.
1: ప్రకృతి యహ శబ్ద జితనా ఛోటా హై ఉస్కా అర్థ ఉత్నా హీ విశాల్ హై. ప్రకృతి కే బినా జీవన్ కీ కల్పనా కర్నా వైసా హీ హై జైసే బినా సుర్ కే సంగీత్, బినా జల్ కే నదీ ఔర్ బినా ప్రాణ కే శరీర్. ఔర్ ప్రకృతి కీ ఇసీ అన్మోల్ విరాసత్ కా సబ్సే జీవంత స్వరూప్ హై వన్. వన్ సిర్ఫ్ పేడో కా సమూహ నహీ, వన్ ఏక్ సంస్కృతి హై, ఏక్ సభ్యతా హై ఔర్ ఏక్ జీవన్ దర్శన్ హై. వన్ వహీ స్థాన్ హై జహాన్ సే నదియా జన్మ లేతీ హై, జహాన్ బాదల్ అప్నీ పహలీ బూంద్ గిరాతే హై, జహాన్ పక్షి అప్నా పహలా గీత గాతే హై ఔర్ జహాన్ మనుష్య నే ప్రకృతి సే ప్రేమ్ కర్నా సీఖా. హర్ వర్ష్ బర్సాత్ కీ ఆమద్ కే సాథ్ దేశ్ భర్ మే వన్ మహోత్సవ్ సప్తాహ్ మనాయా జాతా హై. యహ కేవల్ పౌధే లగానే కా అభియాన్ నహీ, యహ అప్నీ ధర్తీ కే ప్రతి కృతజ్ఞతా వ్యక్త్ కర్నే కా అవసర్ హై. యహ యాద్ దిలానే కా అవసర్ హై కీ హమ్ ధర్తీ కే మాలిక్ నహీ, హమ్ ఉస్కే సంరక్షక్ హై. ఆజ్ కే ఇస్ విశేష్ ఫీచర్ మే హమ్ వనో కీ ఉస్ కహానీ కో సమజ్నే కా ప్రయాస్ కరేంగే జో సిర్ఫ్ ఇతిహాస్ కీ నహీ భవిష్య కీ భీ కహానీ హై.
2: శ్రోతాఓ, యది వృక్ష బోల్ పాతే తో శాయద్ వో హమ్సే కుచ్ మాంగతే హీ నహీ, నా ధన నా సమ్మాన్, బస్ ఇత్నా కహతే జితనా హమ్సే లేతే హో ఉత్నా హీ హమే జీనే కా అధికార్ భీ దే దో. హమ్నే అప్నీ ప్రగతి కీ దౌడ్ మే బహుత్ కుచ్ పాయా, ఊంచీ ఇమారతే, చౌడీ సడకే, నయీ తక్నీక్, లేకిన్ ఇస్ దౌడ్ మే హమ్ ధీరే ధీరే ఉస్ ప్రకృతి సే దూర్ హోతే గయే జిస్నే హమే జీవన్ దియా. ఆజ్ జగ్ బడ్తే హువే తాపమాన్, అసమయ వర్షా, సూఖా, బాఢ్ ఔర్ ప్రదూషణ్ హమారే సామనే చునౌతీ బన్కర్ ఖడే హై, తబ్ ప్రకృతి ఏక్ బార్ ఫిర్ హమే యాద్ దిలా రహీ హై మై తుమ్హారీ ఆవశ్యక్తా హూ, వికల్ప్ నహీ.
3: హమారే పూర్వజ్ జబ్ కిసీ వృక్ష్ కే పాస్ సే గుజర్తే థే తో ఉస్కీ ఛాయా కో ప్రణామ్ కర్తే థే. వే జాన్తే థే వృక్ష్ కేవల్ ఛాయా నహీ దేతా, వృక్ష్ ధైర్య దేతా హై, వృక్ష్ త్యాగ్ సిఖాతా హై, పత్థర్ ఖాకర్ భీ ఫల్ దేనా శాయద్ సిర్ఫ్ వృక్ష్ హీ జాన్తే హై. కభీ కిసీ వృక్ష్ నే అప్నే ఫల్ ఖుద్ నహీ ఖాయే, కభీ కిసీ వృక్ష్ నే అప్నీ ఛాయా ఖుద్ కే లియే నహీ బచాయీ. ఉస్కా పూరా జీవన్ దూసరో కే లియే సమర్పిత్ హోతా హై, ఇసీలియే భారత్ దేశ్ మే వృక్ష్ కో దానవీర్ కహా గయా హై.
1: ఏక్ ప్రాచీన్ సంస్కృత వాక్య హై, వృక్షో రక్షతి రక్షతః, అర్థాత్ జిస్ వృక్ష్ కీ రక్షా కీ జాతీ హై వహీ వృక్ష్ హమారీ రక్షా కర్తా హై. కితనీ సరల్ ఔర్ కితనీ గహరీ బాత్, హమ్ అక్సర్ సోచతే హై హమ్ వృక్ష్ లగా రహే హై, లేకిన్ సచ్ తో యహ హై హమ్ అప్నా భవిష్య లగా రహే హోతే హై. ఏక్ నన్హా సా పౌధా సిర్ఫ్ మిట్టీ మే నహీ ఉగ్తా, ఉస్కే సాథ్ ఉగ్తీ హై ఏక్ నయీ సాంస్, ఏక్ నయీ ఆశా ఔర్ ఏక్ నయా కల్.
2: విజ్ఞాన్ భీ ఆజ్ వహీ కహ రహా హై జో హమారే రిషి ముని హజారో వర్ష్ పహలే కహ గయే థే, పృథ్వీ కా సంతులన్, జల్ కా సంరక్షణ్, వాయు కీ శుద్ధతా ఔర్ జీవ జంతు కా అస్తిత్వ, సబ్ కుచ్ వనో పర్ నిర్భర్ హై. ఏక్ స్వస్థ వన్ హజారో జీవో కా ఘర్ హోతా హై, ఉస్మే కేవల్ పేడ్ నహీ హోతే, ఉస్మే మిట్టీ సాంస్ లేతీ హై, పత్తే గీత్ గాతే హై, హవా కహానియా సునాతీ హై ఔర్ నదియాం అప్నా రాస్తా ఢూంఢతీ హై.
3: ఏక్ ఛోటీ సీ బాత్ యాద్ ఆతీ హై, ఏక్ బచ్చే నే అప్నే దాదాజీ సే పూచా, దాదాజీ సబ్సే అమీర్ కౌన్ హోతా హై? దాదాజీ ముస్కురాయే ఔర్ బోలే, బేటా जिस

0: ఆకాశవాణి సమయం 1:10 కాస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని HMDA గ్రౌండ్స్లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను లేవనెత్తారు. రాష్ట్రంలో ఈరోజు 9 జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి మొదట మెహదీపట్నం డివిజన్లోని అయోధ్యానగర్ బస్తీని సందర్శించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. అనంతరం

మల్లేపల్లి డివిజన్ పరిధిలోని సీతారాంబాగ్ బస్తీలో పర్యటించి రామ్లీలా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన మరో ఓపెన్ జిమ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఆసిఫ్ నగర్ డివిజన్లోని ఇందిరానగర్ బస్తీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని HMDA గ్రౌండ్స్లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ది శాఖ సెర్ఫ్ ఆధ్వర్యంలో ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. కేంద్ర నిధుల మంజూరు, వివిధ అభివృద్ది కార్యక్రమాల అమలు తీరుపై నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రి

0: శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. కేంద్ర నిధుల మంజూరు, వివిధ అభివృద్ది కార్యక్రమాల అమలు తీరుపై నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను లేవనెత్తారు. ఉపాధి హామీ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముంబైలోని శ్రీ సిద్ది వినాయక గణపతి దేవాలయాన్ని సందర్శించారు. ఈ ఉదయం తన సతీమణి జానకి శుక్లాతో కలిసి దాదర్లో ఉన్న ఈ ప్రసిద్ద ఆలయానికి వెళ్లిన గవర్నర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు అవకాశం కల్పించడంతో పాటు 33% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ నెల 25న ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టనున్నట్టు, అలాగే జూలై 20 నుండి ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలోని బ్యారేజీల నిర్వహణ కొనసాగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాస్త్రీయ పరీక్షల అనంతరం అవసరమైన పునరుద్దరణ చర్యలు తీసుకుంటామన్నారు. నల్గొండ జిల్లా నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన అనంతరం విజయ్ విహార్లో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీలో నాణ్యతా లోపాల వల్లనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని, అక్కడ నీటిని నిల్వ చేయలేకపోవడం వల్లే కన్నెపల్లి పంపింగ్ సాధ్యం కావడం లేదన్నారు. జోర్ధాన్లో జరగనున్న ఆసియాన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్కు ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి హర్షవర్ధన్ భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. జూడో క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన మొట్టమొదటి క్రీడాకారుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన హర్షవర్ధన్ను రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డి అభినందించారు. వరి పంట సాగు కంటే ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా లాభాలుంటాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన రైతు లకావత్ రాములు నాయక్ చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: మేము ఆయిల్ ఫామ్ సాగు చేస్తా ఉన్నాం. మొత్తం 6 ఎకరాలు నాటుకున్నాం, 300 చెట్లు. వరి పొలానికి ఆ తర్వాత ఆయిల్ ఫామ్ కు సంబంధాలు చూసుకున్నట్టయితే మనకు వరి కంటే లాభాలు దీంట్లో ఉన్నాయి. మొదటి క్రాప్ కు మాకు 3 క్వింటల్ 15 కిలోలు వచ్చింది. దీనికి తుఫాన్ వచ్చిన ఏం కాదు, చీడపీడ రాదు, ఖర్చులు తక్కువ, ఆదాయం ఎక్కువ, ఇది చాలా బాగుంది.
0: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫామ్ హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో నేరాల నివారణే ధ్యేయంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పలు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. చేవెళ్ల జోన్ పరిధిలోని యజమానులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఫామ్ హౌస్లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 30 రోజుల ఫిటోజీని భద్రపరచాలని ఆదేశించారు. అతిథుల వివరాల నమోదును సులభతరం చేసేందుకు సేఫ్ అతిథి యాప్ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఈరోజు ఆదిలాబాద్, కుమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరుగా కురుస్తాయని తెలిపింది. తొలకరి వర్షాలకే ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పెన్గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తుండగా బెజ్జూరు మండలంలోని సుస్మిర్ వాగు ఉరకలెత్తడంతో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయి 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురిసినట్టు సిపిఓ శ్రీనివాసాచారి తెలిపారు. జిల్లా అంతటా సగటున 25.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపాధి హామీ పథకం కింద పెంచిన 125 పని దినాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. పథకం కింద చేపట్టే పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పాఠశాలల్లో టాయిలెట్ల

0: నిర్వహణతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. ఈ నెల 8వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 4వ జిల్లా స్థాయి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం పారదర్శకంగా చురుగ్గా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1460 మంది బీఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారని, ఇప్పటికే 98.82% 8 రేషన్ ఫారాల పంపిణీ, 11.85% డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 7 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ఫేజ్ 2 మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి మేడబోయిన నాగరాజు తెలిపారు. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, చిట్ ఫండ్ కంపెనీలలో పెండింగ్లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను పరస్పర రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పారు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో మలయప్ప ఫౌండేషన్ సిఎస్ఆర్ నిధులతో ఈ జిమ్ను ఏర్పాటు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి రుణాల పంపిణీ, వాయిదాల చెల్లింపుల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం మన స్త్రీనిధి అనే కొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చిందని వరంగల్ జిల్లా స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్ సైదిరెడ్డి తెలిపారు. ఈ యాప్ ద్వారా స్త్రీనిధి సేవల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని, రుణాల పంపిణీ ప్రక్రియ సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తామెదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని HMDA గ్రౌండ్స్లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన, అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. 2026 పోషణ్ పక్వాడ సందర్భంగా ఏప్రిల్ 9 నుండి 23 వరకు మనం దీన్ని జరుపుకుంటున్నాం. మహిళా శిశు అభివృద్ధి శాఖ వారు దీన్ని నిర్వహిస్తున్నారు. దీని పట్ల అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. సో దానిలో భాగంగా మహిళలు పిల్లల యొక్క పోషకాహారం, దాని అవగాహన గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మహాలక్ష్మి గారు మనతో మన స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మహాలక్ష్మి గారు.
1: నమస్కారం నిండు గారు.
0: మహాలక్ష్మి గారు చెప్పండి, ఎందుకు ఉమెన్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్ ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది?
1: దీన్ని ఒక కార్యక్రమంలో ఎందుకు ఇంత మందిలోకి తీసుకొస్తున్నారనంటే, మనం ఎంత ఎదిగినా కూడా ఇంకా మాల్ న్యూట్రిషన్ అంటే సరైన పోషక ఆహారం లేదు అని చెప్తున్నారు. ఆహారం లేదు అని చెప్పడానికి కన్నా అవగాహన లేకపోవడం,

0: ఈసారి ఎందుకు ఒక థీమ్లా తీసుకొచ్చారు? తల్లి ఒక శిశువు, ఇద్దరిది సరిభాగంలో తీసుకురమ్మన్నారు. ఎందుకు తీసుకురమ్మన్నారంటే, శిశువు మొదటి 1000 రోజులు, అంటే తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి మళ్ళీ పిల్లవాడికి పిల్లకి కానీ 2వ పుట్టినరోజు వచ్చే వరకు, అంటే 1000 రోజుల్ని బ్రెయిన్ డెవలప్మెంట్, మెదడు యొక్క డెవలప్మెంట్ ఎక్కడైతే అభివృద్ధి 80 to 95% ఫస్ట్ 6 ఇయర్స్లో జరుగుతుంది. అందుకే 0 to 6 ఇయర్స్ దాన్ని క్రూషియల్ పీరియడ్ అని మనకు చెప్పదగింది. ఎందుకంటే ఎలా వస్తుంది ఇది? తల్లికి అవగాహన ఉంటేనే కదా పిల్లల పట్ల. తల్లులందరికీ ప్రేమ ఉంటుంది కాదంటం లేదు, బట్ దానికి సరైన అవగాహన, పోషకాహారం ఎలాంటి తీసుకోవాలి, మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, జీవనశైలి విధానం ఎలా ఉండాలి, తల్లి ఎటువంటి ఆహారం తీసుకోవాలి గర్భంతో ఉండేటప్పుడు, ఆహారంతో పాటు మానసిక స్థితి. ఈ రోజుల్లో మనం ఆహారం గురించి ఎంత మాట్లాడుతున్నామో మానసిక స్థితి గురించి కూడా అంతే మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే తల్లి గర్భం దాల్చింది అని అంటే ఆహారంకి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో మానసిక స్థితికి మాత్రం ఎవరు ఇవ్వటం లేదు. ఎందుకు అంటే అది బిడ్డ మీద పడుతుంది అన్న అవగాహన చాలా తక్కువ మందికి ఉంది. సీ తల్లి ఆలోచన, తల్లి చెప్పగలుగుతుంది, హార్మోన్స్ మారుతాయి, వాతావరణం మారుతుంది, శరీర ఆకృతి మారుతుంది, అండ్ తను లోపలున్న ఏదైతే జీర్ణ వ్యవస్థ కానీ బరువు పెరగడము, తనకి మూడ్ స్వింగ్స్ లాంటివి ఇలాంటివి జరిగేటప్పుడు తనకి కొత్త ప్రపంచం. సో అలాంటి వాటి పట్ల అవగాహన చాలా అవసరం. తను ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అలాంటి సమయంలో తను ఎంత ధైర్యంగా ఉండాలి, ఎటువంటి తోడు కావాలి, తను వ్యక్తపరచవలసిన ఆలోచనలు ఏంటి, తీసుకోవాల్సిన ఆహారం ఏంటి, తను ఎటువంటి వాతావరణంలో ఉండాలని, ఇవన్నీ అవగాహన కోసం అని చెప్పి మనకి మహిళ యొక్క శిశువు అండ్ తల్లి గురించి అవగాహన ఎక్కువ కల్పించడం జరుగుతుంది. వీటిల్లో తల్లి ప్రాధాన్యత ఎంత ఉంటుందంటే క్రూషియల్ రోల్. అంటే బిడ్డ తల్లి బాగుంటేనే మనకు ఒక బంగారు భవిష్యత్తు ఏర్పడినట్టు.
1: మంచి సమాజం కోసం,
0: మంచి సమాజం కావాలని అంటే అది చాలా బంగారమైన కాలం అని చెప్పాలి. అంటే ఒక గర్భం దాల్చామంటే ఒక పండగలా చేసుకుంటాం. ఒక ఇంటి దగ్గర నుంచి ఒక బిడ్డ వస్తే మనం ప్రపంచానికి ఒక బంగారు భవిష్యత్తునిస్తున్నట్టు. సో దాని పట్ల ఆహారం ఫస్ట్, ఆహారంలో మనం తీసుకోవాల్సినవి ఏమేమి తీసుకోవాలి. తల్లి గర్భం దాల్చగానే తండ్రి ఎంతో ప్రాధాన్యత, ఇద్దరిది ఉండాలి. సి అక్కడ ఒక్కళ్ళదే అనకూడదు. తను తీసుకునే దాంట్లో బయట తిండి కన్నాను ఇంట్లో తయారు చేసుకునే తినేవి ఎక్కువ ఉండాలి. ప్రోటీన్స్ కానీ మనం ఎక్కువ దేని మీద ఆధారపడిపోతాం? అన్నం. అన్నం మనకు అలవాటే, దాంతోపాటు ప్రోటీన్స్ తీసుకోవాలి, ఫ్యాట్స్ తీసుకోవాలి, అండ్ పళ్ళు, కాయగూరలు, పాలు, గుడ్లు అన్నీ తీసుకోవాలి,
1: సమతుల్యంగా
0: అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. ఇది ఒకటే తీసుకుంటాను అది తీసుకోలేను. సో అది కూడా ఎక్కువ పెడితే పిల్లలు బాగుంటారు అన్న ఆలోచన కాదు, సమతుల్యంగా తీసుకోండి, ఏది అధికమైనా హాని అది. సో దాని పట్ల అవగాహన కోసం అని చెప్పి అంగన్వాడీ సెంటర్స్, ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్, తర్వాత హాస్పిటల్స్లోని, కమ్యూనిటీస్లోని, ఇవన్నీ అర్బన్స్ అంగన్వాడీస్, ఇవన్నీ ఎందుకంటే ఎంత అవగాహన ఇవ్వగలిగితే అంత బంగారు భవిష్యత్తుని మనం నిర్మిస్తాం. సో అందుకని చెప్పి మొదటి 1000 రోజుల పట్ల తల్లికి బిడ్డ పట్ల ఎంత అవగాహన ఉండాలి. ఎందుకంటే 90 to 95% అంటే పిల్లోడు గర్భం దాల్చిన దగ్గర నుంచి మెదడు పెరగడం అనేది బయటకు వచ్చాక కాదు, తల్లి యొక్క ఆలోచనలు, ఆహారం, ప్రతిదీ కూడా బిడ్డ మీద ప్రభావితం చేస్తుంది అని తెలుసుకోవాలి ఫస్ట్.
1: అంటే మదర్ ఎమోషన్స్ బేబీ కడుపులో ఉన్నప్పుడే క్యారీ చేస్తూ ఉంటుంది.
0: ఆబ్వియస్లీ ఎన్నో కథలు విన్నాం, ఎన్నో ఉన్నాయి, అభిమన్యుడు ఏం చేశాడు, ఇవిలాంటి చాలా కథలు. ఈవెన్ దాంట్లో ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే, చాలా మందికి మేము చెప్తూ ఉంటాం, మీరు బేబీని ఎలా కావాలనుకుంటున్నారో పొట్టలో ఉండేటప్పుడు బేబీతో మాట్లాడడం నేర్చుకోండి. కమ్యూనికేషన్ అన్నది పొట్టలో ఉంటుండగానే స్టార్ట్ చేసేటప్పుడు ఆ బాండింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో అందుకే అంటారు పేరెంట్ టచ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని. సో పిల్లల్ని పెంచడం ఒక ఆర్ట్, అండ్ శరీరం కోసం పోషక ఆహారం ఇస్తున్నాం, మరి వాళ్ళ జీవితంలో పైకి రావాలంటే ఒక క్రమశిక్షణతో పెంచాలి, దానికి మానసిక స్థితి కావాలి. ఎప్పుడైతే మీరు మొదటి పుట్టిన దగ్గర నుంచి తన 2వ పుట్టినరోజు వచ్చే వరకు ఎంత జాగ్రత్తగా చూసుకొని ఎంత మంచి పోషక ఆహారం ఇవ్వగలిగితే అంత మంచి భవిష్యత్తుని మీరు ఇచ్చినట్టే. పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాం మనం, సరైన ఆహారం ఇస్తున్నాం, బట్ అలవాట్లు, జీవనశైలి విధానం, మానసిక స్థితి, ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే ఉన్నాయి. బట్ అవన్నీ మర్చిపోతాం. మనం ఎంతసేపు మనం ఏమిస్తున్నాం అన్నదే చూస్తాం, అది సమతుల్యంగా ఇస్తున్నామా, ప్రేమతో ఇస్తాం, దానికి అలవాట్లు ఎలా నేర్పించాం, దాన్ని ఎంతగా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏడిస్తే

0: 5 రూపాయలు చిప్స్ ప్యాకెట్టో 10 రూపాయలు ఐస్ క్రీమ్ కొనిస్తే అవి ప్రేమ కాదు, కోరుండి మనమే మన పిల్లల్ని పక్కదారి పట్టిస్తున్నట్టు. సో దాని పట్ల మనకి అవగాహన ఉండాలి, ఇవ్వండి కానీ దానికో మోతాదు. ఆహారం అన్నది ఖరీదైంది కాదు, ఇంట్లో నుంచే వస్తుంది. అంటే ఈ డ్రై ఫ్రూట్సో లేకపోతే ఇంకేవో కాస్ట్లీవి తింటే మంచి ఆహారం కాదు, మనకున్న దాంట్లోనే మంచి ఆహారాన్ని తెచ్చుకోవచ్చు. శనగలు, రాజ్మా, వాల్నట్స్కు బదులు ఫ్లాక్స్ సీడ్స్, గుడ్లు, పాలు, పళ్ళు, అండ్ పళ్ళు కూడా కాస్ట్లీ అవసరం లేదు, మనకి సీజనల్గా దొరికేవి. ఏవైతే ఋతుపరంగా వస్తాయో అవి ఇచ్చినా చాలు మన పిల్లలకి. అండ్ హ్యాబిట్స్, అన్నం పెట్టేటప్పుడు అన్నంతో పాటు కూర సరిపాలల్లో పెట్టడము, పళ్ళు ఇవ్వడం, కాయగూరలు ఇవ్వడం, పచ్చి కాయగూరలు, ఉడకబెట్టిన కాయగూరలు, ఆకుకూరలు, ఇలాంటివన్నీ అలవాటు చేసేటప్పుడు పిల్లలకి ఎదుగుదలలో ఎటువంటి లోపం ఉండదు. అది క్రమశిక్షణ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు,
1: చెప్తే
0: చెప్తే
1: వినరు.
0: కాదు, చూసి నేర్చుకునేది ఎక్కువ. సో మనం పాటిస్తేనే కదా మన పిల్లలు పాటించేది. సో దీంట్లో ఎందుకు ఇంత అవగాహన అవసరం అయిందంటే, దీంట్లో ఈసారి 2 థీమ్స్ తీసుకొచ్చారు. ఒకటి ఒబేసిటీ రిస్క్ ఎక్కువైపోతుంది, ఇంకోటి పిల్లల్లో ఎదుగుదల లేకపోవడము, ఇంకొకటి ఎనీమియా. ఆడపిల్లల్లో చాలా చూస్తున్నాం మనం ఇప్పుడు, ఎయిదర్ ఓవర్ బ్లీడింగ్ ఆర్ లో బ్లీడింగ్, అసలు లేకపోవడం, ప్రోటీన్ లేకపోవడం వల్ల గ్రోత్ లేకపోవడం. మనం ఎంతసేపు ఆహారం కార్బోహైడ్రేట్స్ మీదే డిపెండ్ అవుతాం, కానీ ప్రోటీన్ అన్నది మెదడు యొక్క ఖనిజాలు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. తర్వాత ఫ్యాట్స్ అన్నవి ఏవైతే రికగ్నైజేషన్, పిల్లలు గుర్తుపట్టడం, మైల్ స్టోన్స్ అంటాం చూడండి, లర్నింగ్ డిసబిలిటీస్ ఉంటాయి ఇప్పుడైతే, గుర్తుపట్టడము, ఇది అమ్మ ఇది నాన్న, లేకపోతే ఒకళ్ళు కోపడినప్పుడు ఆగిపోవడము, ఈ థింకింగ్ కేపబిలిటీస్, ఇవన్నీ కూడా కాగ్నిటివ్ స్కిల్స్. అంటే ఈ వస్తువుని ఇలా చూడాలి, దీన్ని ఇలా పట్టుకోవాలి, ఇది వేడి, ఇది చల్ల, దూరం ఉండాలి, ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి? మైల్ స్టోన్స్ ఇవన్నీ పిల్లలకి. సో సరైన పోషకాహారం ఇచ్చేటప్పుడు మెదడు యొక్క ఎదుగుదల ఉంటుంది, అలాంటప్పుడు వీటిని వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతారు. సో అవి మన పిల్లల్లో మనం సమయానికి, అంటే వితిన్ 1.5 2 ఇయర్స్లో మనం పిల్లల్ని మనం వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారా లేదా, ఎప్పుడైతే ఇది లోపం వచ్చిందో వాళ్ళ మైండ్ స్టోల్స్ లో డిలే అయిపోతారు, వెనకబడిపోతుంటారు. మళ్ళీ దానికి రకరకాల పేర్లు, హాటిజమ్స్ అని, ADHD అని. నేను ఒకటి చెప్పాలనుకున్న, పెంపకంలో ప్రేమ కన్నా ఓపిక అన్నది కావాలి ఈ రోజుల్లో.
1: కరెక్ట్గా చెప్పారు. పేషెన్స్ ఎవరికి లేదు, అలా ఇమీడియట్గా అయిపోవాలి ఇప్పుడు అందరికీ పనులు.
0: అంటే ఆ ఇమీడియట్నెస్ మన దగ్గర నుంచి మన పిల్లలకి వెళ్ళేసేటప్పటికి మనకు సెకండ్స్ ఉంటే వాళ్ళకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోకి
1: కరెక్ట్ కరెక్ట్
0: వెళ్ళిపోవాలనిపిస్తుంది. సో ప్రేమ అందరికీ ఉంటుంది, కానీ ఓపిక అన్నది ఈ రోజుల్లో ఎవరికీ లేదు. సో ఇలాంటి ప్రోగ్రాములు ప్రత్యేకించి కండక్ట్ చేసి చెప్పాల్సినంత అవసరం వచ్చిందంటే మనం ఎక్కడికిక్కడికి వెళ్ళిపోతున్నాం ఒక్కసారి ఆలోచించు. ఒకప్పుడు 2% మాత్రమే ఒబేసిటీ ఉండేది పిల్లల్లో, ఊబకాయం, ఇప్పుడు అది 3% 4% వెళ్ళిపోతుంది. అంటే మనం బంగారు భవిష్యత్తుని ఇవ్వట్లేదు, పక్కదోవ పడుతున్నామని ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మనకు చెప్తున్నారు. సో పిల్లలలో ఆ థింకింగ్ క్యాపబిలిటీ, ఒకళ్ళతో ఎలా మాట్లాడాలి, సొసైటీలో ఎలా మెలగాలి, ఇవన్నీ కూడాను మీరు ఇచ్చే ఆహారం, మీరు పెట్టే క్రమశిక్షణ బట్టే పిల్లల్లో వస్తాయి. ఒక సామెత ఉంది, ఫస్ట్ 5 నుంచి 6 సంవత్సరాలు, అంటే పుట్టిన దగ్గర నుంచి 6 సంవత్సరాల వరకు పిల్లల్ని ప్రేమతో పెంచాలంటారు, ప్రేమతోనే పెంచుతాం కానీ మిస్ అయింది ఓపిక అక్కడ. అండ్ రెండోది, 6 నుంచి 12 సంవత్సరాల వరకు క్రమశిక్షణతో పెంచమంటారు, 12 నుంచి మళ్ళీ 20 వరకు, వాళ్ళ టీనేజ్ వరకు కూడా ఒక ఫ్రెండ్లా ఉండమంటారు. సో ఇది రైట్ బాండింగ్, ఫుడ్తో పాటు బాండింగ్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ ప్యారలల్గా మన పిల్లలు మనతో ఎలా ఉండాలంటే, ఇట్స్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు ఎంతైనా ఓపెన్గా చెప్పుకోవాలి, ఆ స్పేస్ మనం క్రియేట్ చేయగలం. ఆహారం ఒకటే కాదు, ఆహారంతో పాటు ఒక మానసిక స్థితి. ఇప్పుడులో మనం చూస్తున్న ఎక్కువ మంది పిల్లల్లో ఓపిక లేకపోవడం, కోపం రావడం, వీటన్నిటి కోసం, ఎందుకని గ్యాడ్జెట్ టైం ఎక్కువైపోయింది. అండ్ ఇంకొకటి వింటుంది అంటే, పిల్లలు సరిగ్గా తినరు, మా పిల్లలకి సరిగ్గా ఆకలి వేయదు. అండ్ నెక్స్ట్ పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ చూస్తారు. ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే, ఫస్ట్ పిల్లలు ఈ పూట తినకపోతే ఉదయం టిఫిన్ తినలేదు, మధ్యాహ్నంకి ఏం చేస్తాము, ఈ మధ్యలో టిఫిన్కి లంచ్కి అంటే భోజనానికి మధ్యలో ఏదో చిప్సో వాడికి ఇష్టమైంది ఇచ్చేస్తాం, మన నెక్స్ట్ మీల్కి రెడీ ఉంటాడా వాడు? లేదు, ఉండరు. ఎందుకంటే మీరు ఆ గ్యాప్ ఏదైతే ఉందో వాడికి ఇష్టమైంది ఇచ్చారు, శరీరానికి ఇష్టమైంది కాదు, వాళ్ళకి ఇష్టమైంది ఇస్తున్నారు. అంటే వాళ్ళకి అది తెలియదు, బట్ మనమే అలవాటు చేస్తున్నాం. సో ఫస్ట్ తినలేదు, వదిలేసేయండి, నిజంగా ఆకలి వేస్తే మీరు ఆ సమయానికి ఏది పెడితే వాడు అది తింటాడు. ఇది మనం ఫస్ట్ కంట్రోల్గా ఉండడం నేర్చుకోవాలి. అండ్ రెండోది, మీకు ఆకలి పుట్టట్లేదు అని అంటే, బాగా ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్లోని వాటిల్లోని కూడాను పిల్లలు పోషకాహార

0: ఆహారం లోపం ఉందా లేదా అని చెప్పే వరకు చాలా వరకు కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటారు. హెడ్ సర్కంఫరెన్స్ తీసుకుంటారు, ఆర్మ్ సర్కంఫరెన్స్ తీసుకుంటారు. వాళ్ళకు టేప్ ఉంటుంది, ఆ టేప్ని బట్టి ఇది రెడ్ కలరా, బ్లూ కలరా, ఎల్లో కలరా, వీళ్ళు
1: ఓకే.
0: మాల్ నరిష్డా కాదా అని చెప్పేసి అంగన్వాడీస్లో కూడా చాలా వరకు అవగాహన ఇస్తున్నారు. ఎందుకంటే అది తప్పించకపోతే ఇంకా చాలా మంది పిల్లలు రక్తహీనతలోకి వెళ్ళిపోతున్నారు. సో అందుకని చెప్పి వీటి కోసం చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ మన పిల్లల్ని అక్కడ వరకు వదిలేస్తాం. స్కూల్ ఎంతవరకు తీసుకోగలుగుతుంది పోషకాహారం ఇవ్వడం వరకు, మానసిక స్థితి ఇంట్లో పరిస్థితులను బట్టి మొదలవుతుంది. పోషణ అని అంటే అది ఒక ఆహారానికి సంబంధించిందే కాదు, మానసిక స్థితికి కూడా సంబంధించింది. సో అలా దాన్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు క్యారీ చేస్తాం. అలా చేసేటప్పుడు ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వాలనుకునేటప్పుడు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలన్నప్పుడు వాళ్ళకి ఒక ఆహార అలవాట్లు నేర్పించేటప్పుడు టైము, స్పేసు అండ్ కూర్చుని తినే విధానం, గ్యాడ్జెట్ ఇస్తే గానీ తిన్నాము అన్న స్టేజ్కి మనమే తీసుకొస్తున్నాం. వాళ్ళు తప్పేమి లేదు, మనమే ఫస్ట్ ఒక పూట తినలేదు
1: మీరు
0: వదిలేయలేదు.
1: అన్నట్టుగా పేషెన్స్ లేక ఓపిక లేక.
0: ఇప్పుడు ఒక పిల్లోడు తినిపించాలంటే పూర్వం
1: అవును
0: రోజుల్లో ఒక గంటైనా
1: అవును
0: పెట్టే, ఈరోజు
1: మినిమం.
0: ఒక నాలుగు ముద్దలు పెట్టినాక ఇంకా వాడు అలా తిప్పుతూ ఉంటే నా వల్ల కాదు నువ్వు తిన్నాను వదిలేస్తున్నారు. అంటే తప్పు మనల్ని పట్టట్లేదు,
1: అవును
0: తెచ్చుకోవాలి మనం.
1: అవును
0: పిల్లలు వచ్చేదే మన ఓపికను టెస్ట్ చేయడానికి. సో దానికోసం అంటే ఓ పర్టికులర్గా ఈటింగ్ హ్యాబిట్స్ అలవాటు చేయండి. అలవాట్లు మారిస్తే పిల్లల్లో తప్పకుండా ఆకలి పుడుతుంది. మందుల ద్వారా ఆకలి రాదు. చాలా మంది వస్తారు మా దగ్గరికి, మందుకి ఆకలి వేస్తుంది, మందు ఇవ్వండి ఆకలి
1: ఆకలి
0: వేయడానికి.
1: పుట్టించే మందు.
0: ఆకలి పుట్టే ఉంచే మందులు ఏమీ లేవు. సహజంగా పళ్ళు ఎక్కువ ఇస్తే, నీళ్ళు ఎక్కువ తాగిచ్చి, ఆటలు ఎక్కువ ఆడిస్తే ఏ మెడిసిన్ అవసరం లేదు. మన దగ్గర ఉన్న మెడిసిన్సే లోపల నుంచి బయటకు వస్తాయి.
1: రైట్.
0: ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం, గ్యాడ్జెట్స్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళని ఎటువంటి వ్యాయామం లేదు. సో స్థూలకాయం ఎందుకు వస్తుంది రోజుల్లో, వ్యాయామం లేదు, ఆడుకోరు. పోనీ వాళ్ళు ఆడాలంటే ఫస్ట్ మనం వాళ్ళతో ఆడాలి, ఆ స్పేస్ ఆ టైం మన దగ్గర లేదంటున్నాం. లేకపోయినా అట్లీస్ట్ వాడు ఏం ఆడతాడో వాడు మనసులో ఉందో తెలుసుకోవడానికైనా టైం ఇవ్వండి. లేదు అన్న పదం మనం సృష్టించుకునేదే తప్ప అది నిజంగా అక్కడ లేదు అన్న మాట లేదు. సో అందుకని చెప్పి అలవాట్లు, వ్యాయామం అండ్ వాళ్ళు మనతో మసిలే విధానం, అంటే మనం వాళ్ళతో ఎలా ఉంటున్నాము, వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారు అనేది క్రమశిక్షణలో పెంచితే మీరు ఆఫ్టర్ 20 తర్వాత మీ పిల్లల గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు.
1: రైట్.
0: ఎందుకంటే సమాజంతో ఎలా పోరాడాలో తెలుసుకున్నారు, తన పట్ల, శరీరం పట్ల, తన అలవాట్ల పట్ల తనకు ఒక అవగాహన వచ్చిందని మీరు హాయిగా ఉండొచ్చు.
1: మహాలక్ష్మి గారు, మరి ఇప్పుడు చెప్పారు మీరు గర్భ సంస్కారాన్ని కూడా మనం వింటున్నాము ఈ
0: అవును
1: మధ్య. అంటే గర్భం దాల్చినప్పటి నుంచి మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన ఆహారం ఎలా ఉండాలి, అన్నిటి మీద అవగాహన వచ్చింది. బట్ మీరు చెప్పిన విషయం ఏంటంటే 1000 డేస్ అని చెప్పారు, అంటే 2వ బర్త్డే వచ్చే వరకు. మరి ఇప్పుడు గర్భంలో ఉన్న బిడ్డ మన ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నట్టే, వన్స్ డెలివరీ బయటకు వచ్చిన తర్వాత మనం అన్నం పెట్టేటప్పుడు మన చేతి స్పర్శ కానీ, మనం అప్పుడు ఉన్న ఎమోషన్స్ కానీ మనం ఆహారం ద్వారా బిడ్డకి క్యారీ చేస్తామంటారా డెఫినెట్గా?
0: 100% ఉంటాయి. ఇప్పుడు అందరూ అలోపతికి ఎంత ఇస్తున్నారో ఆల్టర్నేటివ్ థెరపీస్ కూడా అంతే ఇస్తున్నారు, హోలిస్టిక్ అప్రోచ్ కూడా అంతే ఇస్తున్నారు. ఎందుకు అంటే మానసిక స్థితి రానున్న రోజుల్లో వ్యాధులకి కొత్త కొత్త పేర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం పెట్టిన పేర్లే, అవి కొత్తగా ఏమీ లేవు, మనం పెట్టుకునేవే. సో రానున్న రోజుల్లో మానసిక స్థితి బాగాలేక వాటికి చాలా పేర్లు వస్తాయి. ఎందుకంటే ఒక్కరితో ఒకళ్ళు మాట్లాడుకునేది శూన్యం అయిపోయింది, ఎంతసేపు మనకు గ్యాడ్జెట్టే. సో దానివల్ల ఏమవుతుందంటే తల్లి ఎంత అవగాహన అంటే మీకు అట్మాస్ఫియర్ బాగాలేదు ఇంట్లో, సపోర్ట్ ఎక్కడి నుంచి లేదు. సో ఒక ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు. సో తనకు తాను సపోర్ట్ ఎలా ఇచ్చుకోవాలి అన్నది నేర్చుకోవాలి. మాక్సిమం మీకున్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికే ట్రై చేయండి. మీ ఎవరైతే జీవిత భాగస్వామి ఉంటారో వాళ్ళతో చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా వాళ్ళలో మార్పు వస్తుంది. పిల్లల్లోని మనం చేసే పనులు క్యారీ అవుతాయా? ఆబ్వియస్లీ తల్లి స్పర్శ, తల్లి వండే విధానం, తల్లి ఆలోచనలు మనం వండే పదార్థాల మీద 100% పడతాయి. ఎందుకు అని అంటే ఒక్కసారి గమనించి చూడండి, మీరు మనసు పెట్టి వండేదానికిన్నో ఆ రోజు మీరు కోపంతో వండేదానికి దాని అవుట్పుట్ ఎలా వస్తుందో, ఆ రుచి ఎలా ఉంటుందో మనకు మనం ఆడవాళ్ళగా మనమే
1: అబ్జర్వ్
0: గమనించుకోవచ్చు.
1: చేయాలి.
0: సో అది మీకు కనిపించినవి కొన్ని ఉంటాయి, ఆ కనిపించినవి తప్పకుండా పిల్లలమే. గర్భ సంస్కారం అనేది పిల్లల కడుపులో ఉండగా మనం ఏవైతే మన ఆహారం పట్ల కానీ మన ఆలోచనల పట్ల కానీ శుద్ధి చేసుకోవడానికి అదొక క్రియ. అండ్ పిల్లలు పుట్టాక కూడా ఇది చేయొచ్చు. పిల్లలు 6 సంవత్సరాల వరకు మీరు ఎటువంటి వాతావరణంలో పెంచుతారో అదే వాతావరణమే వాళ్ళు క్యారీ చేస్తారు మొత్తం లైఫ్ లాంగ్. సో అందుకే అంటారు స్పాంజ్.

0: లాంటి వాళ్ళు పిల్లలు. మీరు ఎక్కడ కూర్చోబెడితే, మీరు తడిలో పెడితే తడినే లాక్కుంటుంది, చెత్తలో పెడితే చెత్తే లాక్కుంటుంది స్పాంజ్. సేమ్ మీరు ఎటువంటి అట్మాస్ఫియర్ లో పెంచుతారో, మీ ఇంట్లో వాతావరణం బట్టే మీ పిల్లలు పెరుగుతారు. వాళ్ళు కొత్తగా ఎక్కడి నుంచి నేర్చుకోడు. అండ్ వీళ్ళు కొంతమంది చెప్పుకుంటారు వీళ్ళ తాతలాగా, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, జీన్ క్యారీ కాదు, మీరు మీ అలవాటులే పిల్లలు క్యారీ చేస్తారు.
1: మహాలక్ష్మి గారు, ఇప్పుడు న్యూట్రిషన్ అని అంటే ఇది చాలా కాస్ట్లీ అఫేర్ అనే అపోహ అందరికీ ఉంది. నార్మల్ పీపుల్ ఇదంతా మనకు కాదులే, మనం ఉన్నదే మనం తిందామని అనుకుంటారు. ఈ డ్రై ఫ్రూట్స్కి మనం ఎఫర్ట్ చేయలేమనుకుంటారు, ప్రోటీన్ అంటే నాన్ వెజ్కి ఎఫర్ట్ చేయలేమనుకుని, ఇలా చాలా అపోహలు ఉన్నాయి. సామాన్యులకు కూడా అంటే మీరు డ్రై ఫ్రూట్స్కి కొంచెం ఆల్టర్నేట్ కానీ, కాస్ట్లీ ఫ్రూట్స్కి కానీ కొంచెం ఆల్టర్నేట్ కానీ, ఏ విధంగా మహిళలకు కానీ ఈ చిన్నపిల్లలకు కానీ సజెస్ట్ చేస్తారు?
0: ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన క్వశ్చన్. ఎందుకంటారా, చాలా మంది అడిగేది ఇది, అంటే కింద నుంచి పై స్థాయి వరకు వచ్చే డౌట్ ఇది.
1: బేసిక్ న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ మైండ్ లో ఫస్ట్ వచ్చే క్వశ్చన్, ఇది మనకు అవసరమా, ఇది మనకు చాలా దూరం, ఏదో డబ్బున్న వాళ్ళు కానీ అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు కానీ ఇది చేయగలరు అనే.
0: ఇంకొకటి కూడా అండి, ఇప్పుడు మీడియా ఎక్కువైపోయింది, సి నాలెడ్జ్ ఓవర్వెల్మింగ్ అంత ఎక్కువ ఉంది, లేదని అంటాం లేదు, మనం చూస్తాము కానీ దాని యాక్షన్ ఫామ్ లోకి వచ్చేసరికి మనం ఆచరణలో పెట్టలేము. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు వాల్నట్స్ అన్నారు, బ్రెయిన్ డెవలప్మెంట్ కి పిల్లలు చాలా అవసరం, వాల్నట్స్ ఇవ్వలేము మనకంత స్థూమత. అవిసె గింజలు ఉంటాయి, అవిసె గింజలు తీసుకోవచ్చు, అవిసె గింజలు పౌడర్ చేయొచ్చు, అన్నంలో కలపచ్చు, అండ్ వాటితో లడ్డూలు చేయొచ్చు, చిక్కీలు చేయొచ్చు, నువ్వులు ఉంటాయి. ఇప్పుడు ప్రోటీన్ అన్నారు, మాంసకృతులు కావాలనుకుంటారు, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఏవైతే పొద్దుతిరుడు గింజలు, ఇవన్నీ కూడాను మీరు చికెన్ కో మటన్ కో పెట్టే కాస్ట్లో ఇవన్నీ పావు పావు తీసుకొని లడ్డూలు చేసి ఇచ్చినా కూడా పిల్లలకు సాయంత్రం స్నాక్స్ టైంలో ఆ బజ్జీలు సమోసాలు ప్లేట్లు ఇవి పెట్టుకున్నా సరిపోతాయి. శనగలు, రాజ్మా, ఇవన్నీ కూడా ఏంటి, ఆకుకూరలు, వైటమిన్స్ కావాలి, పళ్ళు, ఇవి కావాలంటే ఏంటి, దానిమ్మ, లేకపోతే బయట నుంచి వచ్చే ఎగ్జాస్టిక్ ఫ్రూట్స్, ఏవైతే ఈ డ్రాగన్ ఫ్రూట్స్, ఇవి కివీస్, ఇవి మనకు కాదు. మన శరీర ఆకృతి, మన జీర్ణ వ్యవస్థ ఎలా నిర్మించబడిందంటే, మన ప్రకృతిలో ఏవైతే దొరుకుతాయో దాని తగ్గట్టుగా డిజైన్ చేయబడింది. మునపొట్ట మనం ఏవో కొత్త తీసుకొస్తే ఏదో సామెత ఉంది, ఇన్ రోమ్ బీ లైక్ ఏ రోమ్ అని, రోమన్ అని అలా అన్నట్టు, మన శరీరానికి తగ్గట్టుగా మనం ఏ వాతావరణంలో పెరుగుతున్నాం దాని తగ్గట్టుగానే తినాలి. సో సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి,
1: అంటే ఇప్పుడు ముంజులు వస్తున్నాయి కదా, తాటి ముంజులు,
0: తాటి ముంజులు వస్తాయి, తత్త మామిడికాయలు వస్తాయి, ఈ ద్రాక్ష పళ్ళు వస్తాయి, ఇవన్నీ అఫోర్డబుల్ సీజనల్ ఫ్రూట్స్, వన్స్ ఇన్ అ వైల్ పర్వాలేదు. రోజు మన పిల్లలకి బలం లేదు, ఎదుగుదల లేవట్లేదు, అంటే దీంట్లో రెండు విషయాలు మాట్లాడాలి. ఒకటి, ఆహారం మీరు ఎంత ఇస్తున్నారో వ్యాయామం కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. తగ్గాలన్నా వ్యాయామం అవసరం, పిల్లలు అవ్వాలన్నా వ్యాయామం అవసరం. అంటే మన శరీరాన్ని మనం ఎంతైతే వాడుకుంటే అది మనకు అంత సహాయం చేస్తుంది. ఇంకా ఫ్రూట్స్ అన్నారు, ఫ్రూట్స్ లోనే అరటిపండు దొరుకుతుంది, జామకాయ దొరుకుతుంది, అండ్ ఆపిల్స్ అయితే కొనే ఎఫర్ట్ ఉండే వాళ్ళకి ఉండదు. ఈ ఖచ్చితంగా ఈ రెండు ఫ్రూట్స్ అయితే కొనుక్కోగలం కదా, రేకాయలు ఇవన్నీ మనకు దొరికే సీజనల్ ఫ్రూట్స్ లో కొనుక్కోగలం, తాటి ముంజులు ఇవన్నీ కొనుక్కోగలం, మామిడి పండ్లు, మామిడికాయలు ఇవి కొనుక్కునేవి. అంటే రోజు కాకపోయినా రోజుకు రెండు ఫలు అరటిపళ్ళు తినలేమా, తినగల, జామకాయ, బొప్పాయికాయ, ఇవన్నీ అఫోర్డబుల్. ఇవి అయిపోయినాయి. ఆకుకూరలు వచ్చేటప్పుడు కంపల్సరీగా వారానికి 3-4 సార్లు, అందులో రోజులో 2 సార్లు ఆకుకూరలు తిన్నా తప్పేం లేదు. అన్నం ఎంత మోతాదులో తీసుకుంటున్నామో కూర అంతే మోతాదులో తీసుకోండి. పిల్లల ఎదుగుదలకైనా, బరువు తగ్గాలన్నా గట్టిగా ఉండాలి, అంటే దృఢంగా అన్ని పోషకాలు పిల్లలకి అందాలి అంటే ఇవి ఖచ్చితంగా. అంటే ఆహారం అన్నది ఖరీదైంది కాదు, మన ఆలోచనలు ఖరీదైనవి అయిపోతున్నాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఉన్న దాంట్లో వెళ్దాం అనుకునే వాళ్ళకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. కాకపోతే ఏంటంటే వాటి పట్ల అవగాహన లేకపోవడం వల్ల దాన్ని ఇలా తీసుకోవాల్సి వస్తుంది.
1: ఓకే, న్యూట్రిషన్ గురించి, ఈ ఎఫర్ట్ చేసే దాని గురించి చక్కగా వివరించారు. మరి మైండ్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు, ఎందుకంటే ఈ ఆహారం మనలో ఇమడాలి, దాన్ని మనం మన శరీరం ఉపయోగించుకోవాలంటే మన ఆలోచనల ద్వారానే కదా.
0: అవును,
1: సో దీన్ని మనం ఎలా నియంత్రించుకుని ముందుకెళ్ళాలంటారు?
0: గర్భం దాల్చిన దగ్గర నుంచే చెప్తా, ఇవి చాలా మంది దగ్గర నేను విన్నదే. ఇప్పుడు పుట్టే పిల్లలు ఆడ మగ అని ఫస్ట్ నిర్ధారణకు రావద్దు. దయచేసి ఇది అందరికీ చెప్తుంది ఏంటంటే, గర్భిణీ స్త్రీ అంటే మీ ఇంట్లో ఒక ఇట్స్ జనరేషన్ అన్నదానికన్నా ఒక అద్భుతం జరుగుతుంది అన్న దానితో ఉండండి. అండ్ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో

0: తను తన జీవితకాలం మర్చిపోలేదు. మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్రెషర్ ఇస్తారో అది బిడ్డ మీద పడుతుంది, తల్లి మీద పడుతుంది. ఈరోజు ఆటిజం అన్న వర్డ్ ఎందుకు వింటున్నామంటే కేవలం మానసిక స్థితి, తల్లి మానసిక స్థితి బాగుండక అది బిడ్డ మీద పడుతుంది. జీన్ అవన్నీ సెకండరీ, బట్ మానసిక స్థితి. ఆ జీన్ని కూడా రివర్స్ చేయొచ్చు. తల్లి మానసిక స్థితి కరెక్ట్గా ఉండి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు సపోర్ట్, ఈవెన్ దానికి చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, పాలు సరిగ్గా రాని వాళ్ళు ఉన్నారు. తల్లి ఒక మానసిక సరి లేకపోతే లాక్టేటింగ్ మదర్స్, ఈ రోజు మిల్క్ రావట్లేదు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వాలి. అంటే ప్రేమతత్వం అన్నది లోపల రిలీజ్ అయితేనే కదా ఆ మధురానుభూతి తల్లికి బిడ్డకి స్పర్శ ఉంటేనే. అది ఎక్కడి నుంచి వస్తుంది? బిడ్డను చూసి ఆనందం ఉన్నా బయట విన్న మాటల వల్ల తల్లికి అది చేయలేదు. ఏది ఏమైనా తల్లి ఒకటే ఆలోచించాలి, నేను నా బిడ్డ. ఇది ఎంత దృఢంగా ఉండాలంటే మీరు లైఫ్ మొత్తం పోరాడడం ఒక ఎత్తు అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ లాక్టేటింగ్లో కాదు, ఆటిజం అనే వర్డ్, ADHD అనే వర్డ్, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అస్సలు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది తల్లికి. ఎలాంటి తల్లికైనా ఇంకొక పిల్లలతో పోల్చుకొని చూసుకునే అలవాటు ఉంటుంది. అంటే నా పిల్లడు బాగున్నాడా లేదా. సో అక్కడికి వచ్చేసరికి తల్లి అక్కడ స్ట్రాంగ్గా ఉండలేదు. ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలంటే మన ధైర్యం మనకి ఎవ్వరు ఇవ్వరు, మనకు మనమే ధైర్యంగా నిల్చోవాలి. ఇలాంటి మానసిక స్థితి ఉంటే మీకు వీలైతే మీకు ఇష్టమైన పనులు చేసుకోండి, లేదా అక్కడి నుంచి మీరు కామ్గా వెళ్ళిపోయి నా బిడ్డ సంరక్షణ కంటే ఇంకా ముఖ్యమైనది ఈ ప్రపంచంలో ఏమీ లేదు అన్న ఆలోచనతో ఉంటే మాత్రం ఖచ్చితంగా. దానికి చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి. అంటే మొక్కల్లోకి వెళ్ళి కాసేపు గడపడం, ఎక్కువగా ఫ్రెష్ ఎయిర్ ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళడం, ఇలాంటివి
1: ప్రకృతిలో
0: వీలైనంత వరకు ప్రకృతిలో గడిపితే మళ్ళీ మీరు రీకనెక్ట్ అవ్వగలరు. చాలా మంది అడుగుతారు ఫీడింగ్ కి పాలు సరిపోవట్లేదు అని చెప్పేసి. సో మానసిక స్థితి కరెక్ట్ గా ఉంటే ఫీడింగ్ అట్లీస్ట్ 6 మంత్స్ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఇవ్వాలి కంపల్సరీగా. వాళ్ళ ఇమ్యూనిటీకి గ్రోత్ అవ్వాలన్నా, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలన్నా, బ్రెయిన్ డెవలప్మెంట్ గానీ మీరు బాటిల్ ఫీడింగ్ ఇచ్చిన అట్లీస్ట్ 2-3 టైమ్స్ మీ దగ్గర నుంచి మిల్క్ సెక్రీట్ అయ్యేలాగా చూసుకోవడం మంచిది.
1: మహాలక్ష్మి గారు, యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ గా మనం ఈ మంత్ ఈ పోషన్ పక్వాడా జరుపుకుంటున్నాం కాబట్టి, ఫైనల్గా ఉమెన్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్కి శ్రోతలకి ఇచ్చే సందేశం ఏంటి?
0: తల్లి మానసికంగా గట్టిగా ఉండి పోషణ ఆహారంతో పాటు బిడ్డల్ని సంరక్షించుకునే దిశగా అడుగులు వేస్తే, ఇది పోషన్ పక్వాడ అనేది ఒక కార్యక్రమం లాంటిది కాదు, సో ఇదొక ఉద్యమం. సో ఎందుకు ఇంతమందిని తీసుకొచ్చి చెప్తున్నారు అని అంటే, మనం ఎక్కడికో వెళ్తున్నాం అది కాదు, బంగారు భవిష్యత్తుని ఇవ్వడం కోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ మన కోసం పెడుతున్నారు. సో మంచి బాట వేపు అడుగులే వేయమని నేను అందరినీ కోరుకుంటున్నాను.
1: ఓకేనండి, చాలా చక్కటి విషయాలు తెలియజేస్తారు. సమాజం అంటే టెక్నాలజీ కాదు, అభివృద్ధి పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. ఈ విషయాలన్నీ చాలా చక్కగా వివరించారు న్యూట్రిషనిస్ట్ మహాలక్ష్మి గారు. చాలా చాలా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన

ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: బాల వినోదం కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
8: విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
9: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
8: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
9: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
8: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన పీఎఫ్ఆర్డీఏ నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తు సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు, ఇవాళ మన టాపిక్ ఋతుస్రావం అంటే పీరియడ్స్ కి సంబంధించిన పరిశుభ్రత.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: కరీంనగర్ పారామీత పాఠశాల నుంచి మేమంతా వచ్చాం. ఇప్పుడు కదంబ కార్యక్రమాన్ని వినిపిస్తాం. ఇప్పుడు వర్ష, ప్రహర్ష, భవ్య, శ్రావ్య, అనిలాష, రష్మి, సాత్విక ఒక శ్లోకాన్ని పాడి మీకు వినిపిస్తారు.

0: చంద్రవర్మ, అనుదీప్, ఆశ్రిత్, లక్షిత, మొహమ్మద్ది, పల్లవి, సమీక్ష, శ్రీరేణు కలిసుంటే కలజు సుఖం నాటికను వినిపిస్తారు.
1: ఏమే లక్ష్మి, నేను పొలానికి వెళ్ళాలి, సర్ది కట్టావా?
2: ఎప్పుడో సర్ది పెట్టాను, ఇదిగో తీసుకోండి.
1: అలాగే వస్తున్నాను, రేడియోలో పొలం పనులు వింటున్నాను, అవి అవగానే వస్తాను. ఏ రషీద్, ఎప్పుడొచ్చావు? ఈ మధ్య ఎక్కడా కనబట్టలేదే.
3: అవును సుబ్బారావు, ఈ మధ్య ఊరికి వెళ్ళి అక్కడ పండ్లు అవి చూసుకుని వచ్చేసరికి ఇదిగో ఇన్నాళ్ళు అయింది.
1: నువ్వు లేక ఊరు చాలా బోసిపోయింది అనుకో.
3: ఏదో నీ అభిమానం లేరా.
1: రే రే చూడు, పొలానికి నీ భార్య వస్తున్నట్టుంది.
3: అవునరా, పొద్దున పొలానికి వచ్చేటప్పుడు నేను తిని రాలేదు, అందుకనే నా కోసం సర్ది కట్టి తీసుకొస్తోందేమో.
2: ఇదిగోనయ్యా సర్ది, ఎండన పడి వచ్చావు, ఏం తిన్నావో ఏమో, కొంత ఎంగిలి పడు.
3: అలాగేనే, అక్కడ పెట్టు, నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. అలాగే మన సుబ్బారావు కూడా వడ్డించు, ఇద్దరం కలిసి చాలా రోజులు నేను తిని.
2: అలాగేనండి.
1: ఆ నెల్లిటి వరా, ఆహా, ఏ ముందురా భోజనం, మా చెల్లెలి వంట అమోఘం అనుకో.
3: ఏమిటి, ఎప్పుడు లేంది, ఈరోజు డేవిడ్ వస్తున్నాడు.
1: అవునరా వస్తున్నాడు. అవునవును, ఆ వెనకాలే సర్పంచ్ గారు కూడా వస్తున్నారే.
2: ఏంటయ్యా సుబ్బారావు, రషీద్, ఎంతవరకు వచ్చావు ఈ పొలం పనులు? అదిగో డేవిడ్ కూడా వస్తున్నాడు కదా, ఏదైనా సహాయం కావాలంటే డేవిడ్ ని అడగండి, లేకపోతే నన్నైనా అడగచ్చు.
4: చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మన కలయిక. ఏం సుబ్బారావు, ఏం రషీద్, పొలం పనులో ఏమైనా సహాయం కావాలంటే నన్ను అడగండి, ఏమీ మొహమాన పడకూడదు. ఏంటి

0: నది.
1: అవునే లచ్చమ్మ, ఏమిటే మీ ఆయన ఆ డేవిడ్ తోటి ఆ రషీద్ తోటి, ఏమిటే ముచ్చట్లు. ఏమోనే నీ ఇష్టం, నీ మొగుడు కాపాడుకుంటావో సంసారాన్ని ముంచుకుంటావు, ఆయన నాకెందుకులే అమ్మా.
2: ఏమోనమ్మా నువ్వు చెప్తుంటే అలాగే అనిపిస్తుంది సుమి. సరేలే,
1: ఓ బేగం ఇటు రా ఒకసారి.

0: ఏమిటోనే లక్ష్మి ప్రవర్తన, నాకేమీ అర్థం కావట్లేదు. అది అన్ని సంసారాన్ని కూల్చేస్తుందట, తెలుసా నీకు?
1: ఏమోనే రంగమ్మ, నేను కూడా విన్నాను సుమి. అయినా కూడా మనం మన జాగ్రత్తలో ఉండాలి.
2: ఎంతో కలిసికట్టుగా ఉన్నాయి గ్రామంలో, ఎందుకు ఈ విధంగా అపోహలు, ఈ గొడవలు? అంత అర్థం కాకుండా ఉంది. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలపడానికి ప్రయత్నిస్తాను. ఆగండి ఆగండి, ఎందుకు గొడవ పడుతున్నారు? అందరూ కలిసిమెలిసి ఉండాలి కదా. ఏమిటి, నా మాట కూడా వినటం లేదు? వీళ్ళ గొడవ పడితే ఎలా? దానికి ఏదో మార్గం చూడాలి. నా చిన్ననాటి స్నేహితురాలు సింధు చాలా బాగా చదువుతుందని విన్నాను. ఒకసారి తనని పిలిపించి వీళ్ళకు బుద్ధి చెప్పించాలి.
3: సుబ్బారావు గారు, డేవిడ్ గారు, రషీద్ గారు, అమ్మా మీరు కూడా ఒకసారి రండమ్మా. అదేనమ్మా, ఈ ఒక్కొక్క కర్రపుల తీసుకోండి, దాన్ని మీరు విరవగలరా? గుడ్, మీరు విరవగలరని నాకు తెలుసు. పోని ఈ కట్టెల మోపుని విరవగలరేమో చూడండి.
4: అబ్బా నా వల్ల కావట్లేదు. అరే రషీద్ నువ్వు ప్రయత్నించు.
5: నా వల్ల కూడా కావట్లేదు. అరే డేవిడ్ నువ్వు ప్రయత్నించు.
6: అబ్బే నా వల్ల అయితే అస్సలే కావట్లేదు.
4: నాళ్ళు మా కళ్ళు మూసుకుపోయాయి. ఒకరికొకరం కలిహించుకున్నాం, చెలిసి ఉంటాం, చేయి చేయి కలుపుతాం, ప్రగతి పదాన నడుస్తాం. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం.
7: 6, 7, 8వ తరగతి విద్యార్థులు ఒక పాట పాడతారు, విన్నాం.

నా పేరు వర్ష, నేను వ్యాసం చెప్తాను. పచ్చదనం పరిశుభ్రత. ఊరు పచ్చగా ఉంటే మన బ్రతుకంతా బంగారు బాటి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. అందుకే ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటితే మన ఇల్లు, మన వీధి, మన ఊరు పచ్చగా ఉంటుంది. ప్రతి ఊరు పచ్చగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది. అప్పుడే సకాలంలో వానలు కురిసి

దేశం సిరి సంపదలతో విలసిల్లుతుంది. మనం గమనించినట్లయితే మన పాతకాలంలో గ్రామాలు, పల్లెటూర్లు ఎటూ చూసినా పచ్చదనంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ అలరారుతూ ఉండేది. అందుకే అప్పటి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉంటూ ఆరోగ్యవంతులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు కాంక్రీటు మయమై బహుళ అంతస్తులు కట్టి ఆ పచ్చదనాన్ని దూరం చేసుకుంటున్నాం. అందుకే ఈ నవనాగరిక ప్రపంచంలో యువత మేల్కొని నడుంకట్టి ప్రగతి బాటలో పచ్చదనంకై ఉరకలు వేస్తే లోకమంతా పచ్చని కాంతులతో విరాసిల్లుతుంది. అలాగే పరిశుభ్రత. నిన్ను నీవు శుభ్రంగా ఉంచుకుని ఇంటిని అపరిశుభ్రం చేస్తే ఇల్లు రోగాలకి నిలయం అవుతుంది. ఇంటిలో, వీధిలో, మన పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు ఆలవాలం కాబట్టి అందరూ బాధ్యతగా తడి పొడి చెత్తను వేరుపరిచి మన ఇంటికి వచ్చే పారిశుద్ధ కార్మికులకు ఇచ్చి వారికి సహకరించాలి. అలాగే మనమందరం ఆరోగ్యవంతులం కావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. పరిశుభ్రతతో రోగరహితం కావాలి. దేశం మున్ముందుకు సాగాలి. ఇప్పుడు 8, 9 తరగతి విద్యార్థులు ఒక పాట పాడతారంట, విందామా?

0: ఇప్పుడు ప్రహర్ష ఒక కథ చెప్తుందట, విందామా మరి?
1: ప్రతి విజయం వెనక ఓటమి సహజం. గెలుపుకు వెనకాల నిలబడేది ఓటమి మాత్రమే. ఓటమి వచ్చిందని జీవితాన్ని వృధా అనుకోకూడదు. ఇప్పుడు నేను గెలుపు ఓటముల గురించి మాట్లాడుతున్నాను.

0: అనుకున్నాను, ఎందుకంటే నేను చెప్పబోయే కథ ఓటమి నుంచి వచ్చిన గెలుపుది. కొనసుకే మత్స్యసీత అనే వ్యక్తి ఒక పెద్ద దేశంలో మారుమూల గ్రామానికి చెందినవాడు. మారుమూల గ్రామం అనగానే అర్థం చేసుకోవచ్చు అతను పేదవాడని. ఈయన 9 సంవత్సరాలు మాత్రమే, కాని ఇతని తెలివితేటలు 19 సంవత్సరాల వ్యక్తిగా కనబడేవి. కొరసుకే పాఠశాలకి వెళ్లేవాడు కాదు, వెళ్లకుండా తన కుటుంబం కోసం చిన్న కిరాణం కొట్టులో పనిచేసేవాడు. ఇతను ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేసేవాడు. పని అంటే అలాంటి ఇలాంటి పని కాదు, తన నెత్తూరిని చెమటగా మార్చి తన కుటుంబం కోసం పనిచేసేవాడు. ఇలా పని చేస్తూ చేస్తూ రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలే గడిచాయి. అప్పుడు దేవుడు అతనికి ఒక మార్గం చూపించాడు. ఇతనికి ఒక పెద్ద కొట్టులో చిన్న ఉద్యోగం వచ్చింది. అక్కడికి వచ్చిన వినియోగదారులని చూసి ఇతనికి ఒక ఆలోచన వచ్చేది. అదేమిటంటే, నేను కూడా ఇలా ఎందుకు గొప్పగా యంత్రాలను తయారు చేయడానికి ప్రయత్నించకూడదు అని. ప్రతిరోజు ఆలోచిస్తూ ఆలోచిస్తూ కొద్ది రోజుల్లో ఒక యంత్రాన్ని కనుగొన్నాడు. దీనిని అతని యజమానికి చూపించాడు. అప్పుడు యజమాని అతనితో ఇలా అన్నారు, ఇలాంటి యంత్రాలు చూడడానికే కాని పనిచేయవు, నీ సమయాన్ని దీనికోసం వృధా చేసుకోకు అని. యజమాని ఎంత నిరుత్సాహపరిచినా తన పట్టుదలను వదులుకోలేదు. ఏదో సాధించాలని తపన అతన్ని ముందుకు నడిపించింది. అతని వయసు 22 సంవత్సరాలప్పుడు అతను, అతని భార్య ఒక కొత్త పరిశ్రమను ప్రారంభించారు. పరిశ్రమ అభివృద్ధి కోసం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అతను తయారు చేసిన వస్తువుపై ఎవ్వరికి నమ్మకం లేదు, వాటిని కొనలేరు. ఒకరోజు అనుకోకుండా 1000 వస్తువులకు ఆర్డర్ వచ్చింది. అప్పుడు ఆయన మొదలు పెట్టిన పరిశ్రమ కొద్ది సంవత్సరంలో 65 బిలియన్లు దాటాయి. ఇప్పుడు అతను తయారు చేసిన వస్తువులను ప్రపంచం మొత్తం వాడుతున్నారు. విజయం మన చదువు పైన కాని ఆస్తి పైన కాని ఆధారపడదు. మనపై మనకి నమ్మకం ఉంటేనే విజయం మన సొంతమవుతుంది. మీరెప్పుడైతే విజయానికి ఒక అడుగు వెనుకున్నారో అప్పుడు మీపై మీకు నమ్మకం కలగాలి, అప్పుడే మీకు మీ విజయం దక్కుతుంది.
1: రేడియో, టెలివిజన్ మరియు సెల్ ఫోన్ల గురించి సంభాషణ విందాం. సంభాషణలో పాల్గొనేవారు శ్రావ్య, అనిలాష మరియు రష్మి.
2: ఏంటి సెల్ ఫోన్, ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు?
3: నా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చాలా ఆనందంగా ఉన్నాను, కాబట్టి నేనే గొప్ప కదా. నా వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి తెలుసా? నాలో గూగుల్ అనే యాప్ ద్వారా ఏది కావాలంటే అది తెలుసుకోవచ్చు. ప్రజలు నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోవచ్చు, నన్ను ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్ళవచ్చు. నా మూలాన ప్రజలు తమ తమ సంతోషాన్ని అందరితో పంచుకోవచ్చు.
4: నీలోనే కాదు, మాలో కూడా ఎన్నో ప్రత్యేక లక్షణాలున్నాయి. అవేంటంటే, నా ద్వారా ప్రజలకు ఎక్కడ ఏం జరుగుతుందో అనే వార్తలు తెలుస్తాయి. నాలో అందరూ రకరకాల కార్యక్రమాలు చూడవచ్చు. నాలో వచ్చే హాస్య కార్యక్రమాల వలన ప్రజలకు ఆనందం, ఉత్సాహం కలుగుతుంది. ఇలా నా వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.
3: మన వల్ల అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మరి రేడియో, నీలో ఏమో గొప్పతనం ఉంది.
2: మీలోనే కాదు, నాలో కూడా ఎన్నో లక్షణాలున్నాయి. అవేంటో తెలుసుకోవాలనుందా? అయితే వినండి. నా ద్వారా పిల్లలకు వినికిడి నైపుణ్యత పెరుగుతుంది. సెల్ ఫోన్ను అలాగే టీవీని కొనడానికి చాలా డబ్బులు అవసరం, కానీ నన్ను చాలా తక్కువ డబ్బులతో కొనవచ్చు. రైతులు పనిచేస్తున్నప్పుడు వారి శ్రమను తగ్గించడానికి నా ద్వారా పాటలు వింటారు. నా ద్వారా ప్రతి దాని గురించి పూర్తిగా వివరిస్తారు.
4: అయితే మనందరి వల్ల సమానమైన ప్రయోజనాలే ఉన్నాయా?
3: టీవీ, మనందరి ప్రత్యేకతలు పక్కన పెడితే నీ వల్ల ఎన్ని నష్టాలున్నాయో తెలుసా? నీవు ఎందరో మంది చిన్నపిల్లలను కళ్ళు పాడయ్యేలా చూస్తున్నావు. నీ వల్ల ధ్వని కాలుష్యం జరుగుతుంది. నువ్వు ఈ లోకాన్ని బద్ధకంగా అయ్యేలా చూస్తున్నావు.
4: నా నష్టాలను పక్కన పెడితే నీ వల్ల ఎన్ని నష్టాలున్నాయో తెలుసా? నువ్వు కూడా ఎంతో మంది కళ్ళు పాడు చేస్తున్నావు. నీకు అలవాటు పడడం వల్ల చిన్నపిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదు. నిన్ను చూడడం వల్ల అందరికీ కళ్ళ సమస్యలు, చర్మ సమస్యలు వస్తున్నాయి.
3: మనందరికీ ఏమేమి నష్టాలున్నాయో తెలుసుకున్నాం, కానీ రేడియోకి ఏమి నష్టాలున్నాయో ఆలోచించు.
4: రేడియో వల్ల అసలు ఎలాంటి నష్టాలు లేవా?
3: రేడియో వల్ల లాభాలే కానీ నష్టాలు లేవు, అందుకని రేడియోనే గొప్ప.
4: అంటే ప్రజలందరికీ రేడియో ఎంతో మేలు చేస్తుందని అర్థం.
2: ఉదయం సుప్రభాతాలతో మొదలవి రాత్రి జోల పాటలతో ముగుస్తుంది. మధ్యలో ఎన్నో భక్తి గీతాలు, సూక్తులు అలాగే వార్తలు తెలియజేస్తారు. చిన్న పిల్లల కార్యక్రమాలు కూడా జరిపిస్తారు, కచేరీలు కూడా వినిపిస్తారు. అందుకని రేడియో చాలా గొప్పనైనది.
1: ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

చక్కటి కదంబ కార్యక్రమాన్ని వినిపించిన పారామిత హై స్కూల్ చిన్నారులందరికీ అభినందనలు, అలాగే జయజయలు కూడా చెప్దాం. చక్కటి కదంబ కార్యక్రమాన్ని విన్నాం కదా, మరి మీకు ఒక కథ చెప్పనా? ఒక ఊళ్ళో ఓ పెద్ద ఏనుగు ఉండేది. అది ఎవ్వరికీ హాని చేయకుండా స్నేహంగా మెలిగేది. పిల్లలు ఆ ఏనుగును చూసి ఆనందంగా గంతులు వేసేవారు. పెద్దలు ఏనుగును గణపతి స్వరూపమని నమ్మి పండ్లను, చెరుకును పెట్టేవాళ్లు. అదే ఊళ్ళో విజయ్ అనే దర్జీ ఉండేవాడు. అతను ఊళ్ళో

0: బాల వినోదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి గుండె జారింది హాస్య నాటకం. రచన శ్రీధరణీకోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు ప్రహ్లాదరావు, శ్రీ కెఎస్ కుమార్, పార్వతి, శ్రీమతి శిల్ప, సత్యం, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, కొరియర్ బాయ్ శ్రీ డిఎన్వి సాయికృష్ణ, మాధవ్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి గుండె జారింది హాస్య నాటకం.
2: హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటో, ఎవరూ కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే ఇంట్లో మనుషులెవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో, నేను ఇలా ఆలోచిస్తున్నాను. వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి, బురద. ఎవరై ఉంటారు? ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు. అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి? వచ్చిన పని చూసుకుంటే పోలా. ఏమయ్యోయ్, పీపీ రావు గారుంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాటి మనిషి.
3: ఆయనతో నీకు పనేంటి?
2: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి, కంపు. బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పీపీ రావు గారిని పిలుస్తావు?
3: నీ మొహం మండ. ముందు ఆ పిచ్చి పిలుపు మానే. పీపీ రావు ఏంటయ్యా చండారంగా? పీతలపాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
2: వచ్చిన కవర్ మీద పీపీ రావు అనే ఉందయ్యా. పెంటపాటో పీతలపాటో?
3: పీతల పీతలపాటి.
2: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతలపాటి ప్రహ్లాదరావునే కొంచెం పిలుస్తావు?
3: పిలవటం కుదరదయ్యా.
2: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
3: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కాయా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడి చావటంలే.
2: అదేంటండి ఈ అవతారం? ఏంటి, సెప్టిక్ ట్యాంక్ లో దిగి పనిచేస్తుంటే ఎవడో, సారీ ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడు అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. మన పని మనమే చేసుకోవాలి అనే అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
3: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అది ఇచ్చి తగలడు.
2: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. బాబోయ్ కంపు.
3: నువ్వే అన్నావు కదయ్యా, మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
2: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంక్ లో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంక్ లో పడిపోయిందా?
4: ఎవండోయ్, ఇంకా ఎంతసేపు నా ట్యాంకులో దిగి వెతుకుతారు? ఆ కంపు

0: ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ, మీరు మిప్పిసిన అర్థనం ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
1: ఏంటి రూపాయి బిళ్ళ కోసమా లెఫ్టినెంట్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? ఛీ, మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
2: ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? చస్తే పోనివను. నీకు మర్యాద చేయాల్సిందే, నా స్టైల్లో నీకు మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే.
1: పోనివ్వక ఏం చేస్తారు సార్, రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
2: తిప్పా నీ బొంద, అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
1: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
2: హగ్గు హగ్గిస్తా రావయ్యా, జన్మలో మర్చిపోలేవు.
1: హగ్గా? నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కుడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది. నీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడే పడేస్తున్నా, నీ పారిపోతున్నా.
2: అదే, అలా పారిపోయి బతికిపోయావు, ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంక్ లో దింపుతా. ఇంతకీ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
0: ఆగండి ఆగండి, ఆ కంపు చేతులతో అది
2: ముట్టుకోకండి. సరే పార్వతి, ముట్టుకోను, నువ్వే చూడు. అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో దిక్కుమాలిన లెటర్.
0: ముందు వెళ్లి మీరు స్నానం చేసిరండి, తల తిరుగుతోంది.
2: పార్వతి పార్వతి,
0: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
2: పార్వతి
0: ఏంటో చెప్పండి.
2: నీ వయసు ఎంత?
0: 55.
2: నా వయసు
0: 60.
2: మనకెంతమంది పిల్లలు?
0: ఇద్దరు. ఇద్దరికి పెళ్లిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
2: మరిప్పుడు సడన్ గా ఈ వాంతులేంటి? కొంపదీసి
0: కొంప కాదు కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్లి స్నానం చేసిరండి.
2: సర్లే బోయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా, వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు, గ్యాస్ బొక్క ఏ నీళ్ళో పోసుకుని దాస్తా.
0: చిచ్చి, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారి తనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
2: మరిక రాళ్లే, ఇదిగో మొన్న వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
0: అయ్యో,
2: నువ్వేం ఫీల్ అవ్వకు. నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికి తెలీదు.
0: అవునవును, అసలు మీ గురించే ఎవరికీ తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చి నా గొంతు కోశాడు.
2: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
0: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు. పాపం, మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
2: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా, మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
0: అబ్బో, మీరు మీకు ఒక విలువ, అలా బయటకెళ్లి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి, మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
2: అంటే అంటే ఏంటో నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళై ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమనర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే గాని మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
0: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా, మీకు లేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో

0: మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
1: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి, మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం అంతే. నువ్వేమంటావు?
0: అంతేలేండి, మీరు మాత్రం అస్సలు మారకండి, ఫ్రీగా వచ్చేది ఏది వదిలిపెట్టకండి, దాన ధర్మాలని అస్సలు చేయకండి, పొరపాటును కూడా ఎవ్వరికి ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు, మన బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు, పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరిని అడగకూడదు అని బాగా క్లాసు పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
1: అప్పుడు నువ్వేమన్నావు?
0: ఏమంటాను? మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
1: సరే గాని, ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను అన్నట్టు నువ్వు కూడా రాలేదు?
0: నాకు చాలా పనుందండి, బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
1: అన్ని చేయి, కానీ భోజనం మాత్రం వండకు.
0: ఓ, గురువారం ఉపవాసం కదూ?
1: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు, అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
0: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
1: పర్వాలేదులే, రాత్రికి పనికి వస్తుంది, నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాల నడక, అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం,
0: పెద్ద ఘనకార్యం.
1: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
0: అబ్బే ఏం లేదులేండి, మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
1: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థం అవుతుంటాను, మరి నువ్వు కూడా వస్తావా?
0: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి, పుణ్యం మీకొస్తే ఒకటి నాకొస్తే ఒకటా?
1: భలే చెప్తావు పార్వతి, అయితే నేను ఒక్కడనే వెళ్ళొస్తా అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
0: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని, మీరిప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
1: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
0: చచ్చా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు, నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ ఏం చేస్తా.
2: అమ్మాయి పార్వతి, పార్వతి.
0: సత్యమన్నయ్య, నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగిస్తానండు.
2: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటానులే అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా, కాసిన మంచినీళ్ళు ఇవ్వు చాలు, లేకపోతే 1/2 లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందలేయగలడు.
0: బాగా చెప్పావన్నయ్య, అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య, ఇదిగో మజ్జిగ తీసుకో.
2: అలాగే. అవును, వీడెక్కడా, గుడికెళ్ళాడు కదమ్మా.
0: అవునన్నయ్య, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు, ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య, ఆయన ప్రవర్తనతో ఇంటా బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
2: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళలో ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని గాని, మొహమాటం గాని బొత్తిగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాణ్ణి నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళం అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాణ్ణి కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను గాని, వాడికి సాక్షాత్తు అర్ధాంగివి వాడిని, వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
0: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్య, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలొచ్చి పెళ్లిళ్లు కావడంతో ఈ ఊబిలో నుంచి బయటకెళ్లి సంతోషంగా బతుకుతున్నారు, వాళ్ల ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో ఇలా ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్య.
2: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవితో పోల్స్తారు, అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, వాళ్ళు కూడా మార్పు వస్తుందన్న నమ్మకం.

0: మార్ప ఆయనలోనా?
1: అవును.
0: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పొచ్చిందేమోగాని, ప్రహ్లాదరావని పేరు పెట్టుకున్న ఈయన పేరుకేగాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్యా.
1: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే అంటారు కదా, దేనికైనా టైం రావాలని. మీ ఆయన విషయంలో కూడా టైం వస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. చూడు, నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. పడమట వీధిలో ప్రవచనాల కార్యక్రమం ఉందట, వీలైతే మీ ఆయన కూడా తీసుకెళ్తాను.
0: ప్రసాదం ఉంటే చెప్పన్నయ్యా, తప్పకుండా వస్తారు. ప్రవచనాలంటే రావడం కష్టమేమో మరి.
2: పార్వతి, పార్వతి.
0: అబ్బబ్బా, వస్తున్నానండి. చెప్పండి.

0: పార్వతి, పార్వతి,
1: వస్తున్నానండి. చెప్పండి, గుళ్ళో భోజనం బాగుందా?
0: బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం ఉండాలి. అవును, ఇంతకి నువ్వు తిన్నావా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
1: అలాగే ఉంది మహాప్రభు. అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్లో లెటర్ వచ్చింది. ఇదిగో.
0: ఎలా ఇవ్వు? బాగా గుర్తు చేశావు. ఎవరు రాసుంటారబ్బా? అసలు ఏమై ఉంటుంది? ఓహో, ఇదేదో శుభలేఖలా ఉందే.
1: శుభలేఖ?
0: ఏదో చిన్న కాగితం కూడా ఉందే, కస్తూరిలాగా చాలా అందంగా ఉంది. ఎవరు రాసుంటారబ్బా?
1: ముందు చదవండి.
0: చదువుతున్నా చదువుతున్నా. మహారాజశ్రీ ప్రహ్లాదరావు బావగారికి నమస్కారం. ఏమోయ్, వీడు చిట్టిబాబు, మీ పిన్ని కొడుకులేడు, బడుద్దాయ్, బాగానే సంబోధించాడు నన్ను.
1: అసలు విషయం ఏంటో చదవండి.
0: మా అక్కయ్య పార్వతి దేవుడు దయవల్ల బాగానే ఉందని భావిస్తాను. మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్న పార్వతులక్కకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
1: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా?
0: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ, నాది కక్కుర్తి బుద్ధి అని రాస్తాడా?
1: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.
0: బావా, కక్కుర్తి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు తెలుసు. అసలు నీది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటాను. పార్వతి, ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా, వచ్చే నెల 9వ తేదీన నా చిన్న కుమార్తె అపన్న లేదు, దానికి పెళ్లి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తనిష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన్ని ఇష్టపడ్డాడు. ఒక్కడే కొడుకు, బోలెడు ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జంట తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని. ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు, కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ మీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
1: అబ్బా, మీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
0: ఏడిశాడు వెధవ, తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ 10 రోజులు ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా ఓ 4 రోజులు ముందే బయలుదేరదాం, ఏమంటావు పార్వతి?
1: మీరు ఎలాగంటే అలాగేనండి. మరీ అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేనన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
0: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు, పప్పు, బియ్యం ఖర్చు లేనట్టే.
1: అవునండి, కానీ కేవలం ఊరు వెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
0: అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా, మనసుంటే మార్గం ఉండకపోదు.
1: కొంప తీసి నడిచెడిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి మనం వెళ్లాల్సింది నెల్లూరు.
0: తెలుసులేవోయ్, ఏం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
1: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి. ఏం చేద్దామంటారు?
0: డబ్బులా? ఎందుకు శుద్ధ దండగా? చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం? అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా. ఆలోచించు.
1: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
0: కొనాలా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన అనిత పెళ్లికి బంధువులు పెట్టిన చీరలు తను తీసుకెళ్లినవి పోగా ఇంకా బీరువాలో మిగిలిన్నాయి కదా, ఆ మూలబడి ఉన్న చీరల్లో ఏదో ఒకటి పెట్టేద్దాం.
1: బాగుంటుందంటారా?
0: చీరన్నాక కట్టుకుంటేనే బాగుంటుంది.
1: నేననేది అవి పాత చీరలు.

0: అలాంటి దాంట్లోంచి పెడితే బాగుంటుందా అని.
1: ఓ, బ్రహ్మాండంగా బేషుగ్గా ఉంటుంది. ఇక ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించకు. అయినా పాత చీరలని నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. కొంచెం నాలాగా బుర్ర ఉపయోగించు పార్వతి.
0: అవునవును, ఈ నేల కాపురంలో మీకు బుర్ర అని ఒకటి ఉందనే సంగతే నాకు గుర్తురాలేదు.
1: అదిగో మళ్ళీ ఏదో లాజిక్ లేని మ్యాజిక్ లాగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నేను చెప్తుంది నీకు అర్థమైందా?
0: అర్థంగిని కదండి, అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం, అంతే కదా?
1: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం.
0: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక సత్యవన్నయ్య వచ్చాడండి.
1: ఏంటో, ఏదైనా విశేషమా?
0: సాయంత్రం పడమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
1: అఘోరించాడు.
0: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాట.
1: నేను వెళ్ళను, వాడికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా? అయినా అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా? వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
0: ఏదో స్నేహితుడు కదా, ఆ చనువుతో అనుకుని ఉంటాళ్ళేండి పోనిద్దురు.
1: వాడంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని, అంతేగా?
0: అయినా అందులో సత్యం అన్నది తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
1: అంతేలే, అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.
0: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకొచ్చిన నష్టమేంటి? ఏదో 4 మంచి మాటలు మీ చెవిన పడతాయి. అలాంటి మాటలు వింటే మనకు తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయట. పోనీ, ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
1: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరిపోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడా వెధవ? సర్లే, కాని ఆ బడుద్దాయిని, నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా, తలనొప్పిగా ఉందో, కాసిన కాఫీ ఉంటే ఇవ్వు.
0: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేస్తామంటారేమిటి?
1: నిన్నటి కాఫీని మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
0: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
1: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క, వచ్చే నెల నుండి టీవీ కూడా బంద్.
0: అయ్యో, మరి వార్తలు ఎలా వినాలి?
1: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం.
0: అయ్యో,
1: అయినా వార్తలేముంటాయి? పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
0: చాలండి బాబు చాలు, మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పనిలేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారెలు తిన్నంత తృప్తిగా ఉందండి.
1: ఉంది కదా, ఉంది కదా. మళ్ళీ నేను చెప్పే వరకు గారెలు ఉండడం మానే, వినాలనిపిస్తే చెప్పు, మళ్ళీ నా వార్తల పరంపర వినిపిస్తా.
0: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, ఇప్పుడు కాఫీ బ్రేక్.
1: ఫోన్ రింగ్ అవుతుంది, వచ్చి మాట్లాడు.
0: అబ్బబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు. మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి, నేను కాఫీ వేడి చేస్తున్నా.
1: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్లే చేస్తారు మళ్ళీ. ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు, నాకు తెలుసు. నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఇంట్లో నేనేగా పనికి రాని వాణ్ణి.
0: మళ్ళీ మొదలెట్టారు, ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయ్యుంటారు. మన పిల్లల విషయంలో మనమే బెట్టు చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్ళీ చేస్తారేమో చూద్దాం.
1: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా, అబ్బాయికి అమ్మాయికి పెళ్లిళ్లు చేశా. వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు, మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమైందో, నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరు పిల్లలు వాళ్లలాగే ఉంటున్నారా?
0: వాళ్లనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని. దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
1: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా వాళ్ల మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా.

0: విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
1: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్ళు డబ్బు గురించి, పొదుపు గురించి తప్ప వాళ్ల బాగోగులు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళేమైనా చిన్న పిల్లలా? వాళ్లకే ఇప్పుడు పిల్లలు. ప్రేమగా అభిమానంగా ఆప్యాయత చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. అది మీ మాటల్లో లేకపోవడంతో మీ గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి నేను చెప్పలేను. మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
0: నా మాట తీరే అంత? ప్రేమట అభిమానమట, అవి లేకుండానే వాళ్ళు ఇంత వాళ్ళయ్యారా? అరే, ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొదుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
1: ఉందండి. వారికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు? మన బాగోగులు ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు? ఒక్కసారి ఆలోచించండి.
0: అదిగో అదిగో, మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్ రా. పద పడమటి వీధికి వెళ్దాం.
0: నువ్వా సత్యం, సమయానికి వచ్చావురా. అసలు ఈ పిల్లలు ఫోను
2: అంతా విన్నాను రా. సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా, రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే, నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి, అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతం అవుతున్నావు. ఏదో సర్దుకుపోతున్నావు అంతే.
0: అంటే ఏంట్రా, అప్పటికీ నీ భార్య అదేరా నా చెల్లెమ్మ, నేను మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఎదవ సపోర్టింగా?
2: ఒరే, విషయాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోకరా ప్రహ్లాదరావు. ప్రశాంతంగా అలా పడమటి వీధికి వెళ్ళొద్దాం పద, కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
0: ప్రవచనాలు వినడానికే?
2: వినమని ఎవరన్నారు? మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకుందాం రా. ఎప్పుడు యాంత్రిక జీవితమేనా? రే, నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని ఎంతకాలమే ఉంటుంది?
0: అవునరా, ఇదైతే నిజమే. సరే పద, అలా అలా తిరిగి వద్దాం.
2: అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నావరా, సంతోషంగా ఉంది. ఆ చెల్లెమ్మా, అలా వెళ్ళొస్తావమ్మా.
1: మంచిదన్నయ్యా, అలాగే వెళ్ళండి.
0: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు, చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
1: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి. భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తనిచ్చావు? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని మమతలు, బంధాలు, బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
0: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
2: నీతో ప్రశాంతంగా మాట్లాడానికి రా.
0: ప్రవచనాలు తప్పించుకున్నా నీ ప్రబోధ గీత వినాల్సిందే అన్నమాట.
2: ఒరే ప్రహ్లాదరావు, నీ వాలకం ఏం బాగుంటం లేదురా. సొంతిల్లుంది, అణకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకేం నచ్చలేదురా.
0: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్ళ డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
2: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యంరా. గుండెల మీద చేయేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
0: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా
2: అని నువ్వనుకుంటున్నావు. నిజమైన ఆనందం, సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
0: నీకు తెలుసుగా, చెప్పు వింటాను.
2: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య, నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్గా ఉంటే ఇంక నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
0: చెప్పొచ్చావులేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టమేంట్రా? పిల్లలు పెళ్లిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా, తనకి కావలసినవన్నీ

0: ని ఇంట్లోకి తెచ్చి పడేస్తున్నా. తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా. ఏదో వేళకింత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది. ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చావు. నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పాదయ్యకి వెళ్దాం.
1: రే, చిన్ననాటి నుంచి నా స్నేహితుడు అని నాకు అనిపించిన మంచి ఏదో చెప్పా. నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంక్లో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. కానీ చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
0: అనరా అను, అన్ని నువ్వే అనుస్తున్నావు.
1: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఛా, మరీ ఇంత పిసినారుతనవా. నీకున్న ఆస్తికి గాని నీకు వచ్చే సంపాదనకు గాని నాలుగు మంచి పనులు చేయాలి. నలుగురికి దానం చేయాలి. కనీసం ఇంటి ముందుకొచ్చిన బిచ్చగాళ్లకైనా మనకున్నంతలో పెట్టాలి. ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పెళ్లికి కూడా చేయి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా కప్పిందిరా?
0: 100 తిట్టు 1000 కొట్టు, మొహమాటం, సిగ్గు, శరం, బిడియల్ లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
1: తెలుసు,
0: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్లు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
1: ఓ, తెలియకేమరా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లొచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వుండే తాటాకుల కప్పున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి లోనైతే నువ్వేం చేశావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలిన పిసినారితనంతో వాళ్లకి మిస్డ్ కాల్ ఇచ్చావు. ఎందుకు మర్చిపోతా?
0: మిస్డ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
1: ఏమైంది, నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా. తీరిందా బాగా, అయినా కూడా నీకు సిగ్గురాలి. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగ్గులబాజీ విధమైనా మిస్టర్ కాల్ ఇస్తారట.
0: అందుకే కదరా నేను ఇచ్చాను. దట్ ఈజ్ ప్రహ్లాదరావు.
1: ఏడ్చావు, ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలిన గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు, నీకు దండం.
0: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం. నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
1: ఏంటి, నీలాగానా? సరే సరే, పద.
2: ఎలా ఉందండి ఆ అన్నం? కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
0: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిదైతేనే బ్రహ్మాండంగా ఉందో.
2: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్లి అదేనండి. అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
0: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
2: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి. మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్లాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుందనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే కేదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగండి.
0: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులుందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? చేసే ఉంటారులే.
2: చేశారు.
0: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసినుగొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు. అంతేనా?
2: అంతే అంతే. అచ్చం మీరు చెప్పిందే అడిగారు వాళ్ళు. ఇంకేం అడుగుతారు? అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
0: ఎందుకు? చార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంతా హడావిడిగా రాకపోతే ఈ చిట్టిగాడి కూతురు పెళ్లి ఏమన్నా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే.
2: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ల డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
0: అంతేలేవే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
2: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
0: ఓహో, ఈ తేడా ఒకటి ఏడ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడుపేదో వాళ్ళని ఏడవని, నా ఏడుపేదో నేను ఏడుస్తా అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నావు అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యం గడిస్తే బయటికేదో పని మీద వెళ్లానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాస మర్యాదలు చేయక్కర్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు. మర్యాదలేం చేయక్కర్లా, గుర్తుపెట్టుకో, వస్తా.
2: అడగకూడదు కానీ. ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
0: ఏడ్చినట్టుంది నీ సలహా.

0: పెళ్లికి వెళ్లాలంటే వెధన ఛార్జీలు బోలెడు అవుతాయి. బస్సుకెళ్తే ఎంత అవుతుంది, రైలుకెళ్తే ఎంత అవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
1: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
0: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. అక్కడికే వెళ్తున్నా.
1: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి, సిటీ బస్సులోనో ఆటోలోనో వెళ్ళండి జాగ్రత్తగా.
0: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి. నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడే తిన్నాగా వాకింగ్ అయినట్టు అవుతుంది, మళ్ళీ డబ్బెందుకు దండగా.
1: అమ్మో, అంత దూరం నడిచి వెళ్తారా?
0: కంగారు పడకు, నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులు వేసి పడుకో, వస్తాను.
1: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంప తీసి, ఈయన పనికి మాలిన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా, ఏం మనిషో ఏంటో. చచ్చా.
0: ఎటు చూసినా ఉరుకులు పరుగులు, వాహనదారులు హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపెట్టలేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవడు ఇస్తాడు? ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇచ్చేలా చేసుకోవడమే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. ఇదిగో మరో వస్తున్నా, అడుగు. లిఫ్ట్ ప్లీజ్ సార్. సార్ నన్న ప్లీజ్ ప్లీజ్. ఓర్ని కారు చాలకుండా కాస్త నెమ్మదిగా పోనీవయ్యా.
2: నేను స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు, మీరే కంగారుగా నడుస్తున్నారు. హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
0: వినిపించకపోవడానికి నాకు ఇంకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాల్ని కూడా చూసుకుని నడపడం నేర్చుకో.
2: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు. ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలేంటి?
0: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్లాగా లిఫ్ట్ ఇచ్చేవాళ్లాగా అడుగుతున్నావు. టూ వీలర్ వాళ్లే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో వెళ్తున్న వాడివి, నువ్వేమి ఇస్తావులే లిఫ్ట్.
2: మాస్టర్ అలా వెహికల్స్ ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవడం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుందండి.
0: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటావా?
2: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది. పెద్ద ఆయనవి, మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టర్. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
0: అవునవును.
2: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
0: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
2: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
0: అమ్మయ్యా, దేవుళ్ళ వచ్చి నా పక్కన కారు ఆపవయ్యా.
2: ఉండండి, డోర్ తీస్తాను.
0: టీ బాబు,
2: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
0: అమ్మయ్యా, ఎక్కానయ్యా.
2: అది బేషుగ్గా కూర్చున్నారు. అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టర్. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
0: అలాగే. ఆహా, ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
2: మీకు కొత్తగా ఉందా?
0: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో. నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
2: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు?
0: ఆహా, నీది ఎంత మంచి మనసయ్యా.
2: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మహదవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
0: ఇంతకీ నీ పేరేమిటో?
2: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా.
0: అవునవును.
2: అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
0: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
2: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
0: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు? కొంపతీసి డబ్బులు అడగడు కదా. అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కింద వేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
2: అది అలా చెప్పండి మీరు. మీరు చాలా గ్రేట్ బాబా.
0: ఎందుకు
2: అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలా చాలా సింపుల్ గా చాలా అమాయక

0: కనిపిస్తున్నారు.
1: అమాయకువా నీ మొహమా పిచ్చి సన్నాసి, నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకొని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు. నువ్వురా అసలు శిశులు అమాయక చక్రవర్తివి. నీలాంటి తింగరోడ్ దొరకాలే కానీ రైల్వే స్టేషన్ ఏంట్రా, ఏకంగా నెల్లూరు దాకా ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను. భలే దొరికావరా.
2: ఏంటి బాబాయ్, నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
1: మామూలు సంతోషం కాదురా నీ మొహం మండ. ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కావుల్లో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు. నీలాంటి అమాయకుని చూస్తుంటే ఎగిరి డాన్స్ వేయాలనిపిస్తోందిరా.
3: అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
2: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నా నిజంగా నా అదృష్టం.
1: పిచ్చి వేతవా, నేను దొరకటం వీడి అదృష్టం అంట. పింజారి వేతవా, ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది బడుద్దాయికి. ఏమోలే, తంతే తమన్నా ఒళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళుతున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యంగాడు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు.
3: మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
2: థ్యాంక్స్ బాబాయ్, డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
3: ఫోన్ లిఫ్ట్ చేయి, ఏదన్నా మంచి గిరాకీ తగులుతుందేమో.
2: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి మాధవ సేవ, మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో
3: మాధవ్, కాస్త ఏసీ పెంచవయ్యా.
2: అలాగే బాబాయ్.
1: ఎంత చల్లగా హాయిగా ఉందో.
2: హలో, అవునా, ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
1: ఏమిటి మాధవ్?
2: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
3: అది నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా, ఓ నెగిటివ్.
2: హలో, ఓ నెగిటివ్ సార్?
1: ఎందుకు
2: బాబాయ్? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా. సూపర్. హలో, ఏంటి, ఒక్క నిమిషం బాబాయ్.
3: మళ్ళీ ఏంటి మాధవ్?
2: మీ వెయిట్ ఎంతో చెప్పరా.
3: అది పబ్లిక్ లో అంత వెయిట్ లేకపోవచ్చు గాని మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
2: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్ గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
3: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసు అడుగుతున్నారు. పైకి కనిపించను గాని నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించను కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
2: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఏంటి, అన్ని కరెక్ట్ గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం. అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
1: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి, నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
2: ఇందులో అర్థం కాండి ఏముంది బాబాయ్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంటు గా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా, నన్ను అడిగారు. నేను నిన్నడిగాను, నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
1: ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని అడిగింది నా కిడ్నీ కోసమా? మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్ నువ్వు అనేది?
2: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నా వేశా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
1: ఓ నాయనో, నేను ఎరక్కుపోయి వీడి కారు ఎక్కినట్టున్నా, వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి గాని నన్ను వదలడా ఏంటి కర్మ?
3: మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టే, గాని నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషను ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
2: సారీ బాబాయ్, కారు ఆగదు, నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాగా.
1: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారాపు, అసలే నాకు చాలా భయంగా ఉంది.
2: అక్కడ పేషెంట్ కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్, డోనర్ దొరికాడు, ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం, ఇక ఫోన్ పెట్టేయండి.
1: మాధవ్, నీకు చేతులెత్తి దండం పెడతా.

0: నాలో ఒళ్ళు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు? ఏంటి చిన్నపిల్లల్లా కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
0: నీకు నా కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే కనపడుతున్నాయి. లోపల భయం ఏ రేంజ్ లో తాండవం చేస్తుందో నీకు కనపడదు. ఈ టెన్షన్ లో యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెలూన్ లాగా టప్పని పగిలిపోవచ్చు. కక్కుర్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్ని కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపోయ్యా, నీకు దండం పెడతాను.
1: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్లిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. తప్పదు బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
0: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర్ర కారు ఆపవంటే జన్మలో ఎవరిని లిఫ్ట్ అడగను. వదిలే, దయచేసి నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు.
0: అయ్ బాబాయ్,
1: నరమాంసాన్ని నాటుకోళ్ళ నంజుకునే రకాలు. వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు. వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
0: ఓర్నీ మొహమ్మండ, చూస్తుంటే చాలా అమాయకుల్లా కనిపించావు కదరా. ఇంత సైలెంట్ గా నన్ను బుక్ చేసావేంట్రా, ఇంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికీ మా పార్వతి చెబుతూనే ఉంది, నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయి అనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా, టెన్షన్లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
1: చెప్పానుగా బాబాయ్, సైలెంట్ గా వాళ్ళు చెప్పింది వింటే కిడ్నీతో పోద్ది, లేకపోతే ప్రాణమే పోద్ది. కిడ్నీ దానం చేస్తావో ప్రాణం దానం చేస్తావో ఇక నీ ఇష్టం బాబాయ్.
0: ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటది, ఇంకా నన్ను భయపెట్టకు. నాకు బాగా బుద్ధి వచ్చిందిరా, ఉన్నదాంతో తృప్తి పడుతూ లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ?
1: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడమేంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా? కక్కుర్తి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది. నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు. భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
0: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాల యాడ్ల కొటేషన్స్ చెప్పకురా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్లి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాణ్ణి. కక్కుర్తి పడి కారెక్కా, నాకు ఇలా జరగాల్సిందే జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతేనే బతకలేని వాణ్ణి. ఒక్క కిడ్నీతో బతకడం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తోందిరా. నన్ను నమ్మరా, నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకంత కామెడీగా ఉందా?
1: కామెడీగాక మరేంటి, పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వు వచ్చింది.
0: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్ లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము, నన్ను ఎలాగైనా రక్షించు. బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారాగింది? రే మాధవా, మాధవా, ఏడి వీడు? అక్కడ ఏదో ఊరేగింపులాగుందే. ఓహో, ట్రాఫిక్ లాగుంది. వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారుకి దారి ఇవ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. ఐడియా, ఇదే నాకు మంచి అవకాశం పారిపోవడానికి. మంచి ఛాన్స్ ఇచ్చాడా దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో, ఆటో.
2: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
0: పడమట వీధికి పోనివ్వు.
2: పడమట వీధికే? 100 రూపాయలు అవుతుంది సార్.
0: 200 తీసుకోవయ్యా, అర్జెంటుగా పోనివ్వు.
2: అట్లాగే సార్, అట్లాగే సార్.
3: పి ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి మొదటి జన్మదినమా? ఇంకా నయ్యం ప్రహ్లాద్.

0: రావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చెల్లాయ్, పార్వతి, పార్వతి,
1: సత్యమన్నయ్య, మీరా, రండి, అక్కడే నిలబడిపోయారే.
0: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలువు. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం మరీ ఒకటవ పుట్టినరోజు అని రాయిస్తాడా? చివరికి బర్త్డే డేట్ లో కూడా వాడు పిసినారితనం పోనించుకున్నాడు కాదు. పిలువువాడిని.
1: ఆయన బయటికి వెళ్లారన్నయ్య, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్లారు.
0: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమేగా వాడు వెళ్ళింది.
1: అయ్యో కాదన్నయ్య, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తను ఒక్కరే వెళ్లారు.
0: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి? నేను అసలు నమ్మను.
1: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్యా? ఏం జరిగిందో ఏమో తెలియదు గాని నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికొచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు. కనీసం రోజుకొక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్య.
0: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళు ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగానే పట్టలేదు కదా.
1: అయ్యో అవే మాట్లాడన్నయ్య, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
0: నేను సంతోషించాల్సిందే.
1: అదిగో అన్నయ్య, మాటల్లోనే ఆయన వచ్చేశారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
0: అసలు నేను వచ్చింది మా పిసినుగుట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?
2: అవునరా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
0: ఏంట్రా ఏంట్రా నీలో హఠాత్తుగా ఇంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు.
2: అవునరా, సబ్బు కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది అనే సత్యం బోధపడిందిరా సత్యం.
0: ఆహా, ప్రసాదం కోసం తప్ప ప్రవచనం కోసం వచ్చేవాడివి కాదు. ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఎదిగావంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. ఆయన మనలో మాట, ఇంత సడన్ గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
2: పరిస్థితుల ప్రభావంరా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
1: ఏమండి?
2: ఏంటి పార్వతి?
1: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి, రండి, వాళ్ళు లైన్లోనే ఉన్నారు.
2: అలాగే, ఇదిగో వీడికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేయి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
1: అలాగే, నువ్వు రా అన్నయ్య.
0: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే.
1: నువ్వే అనేవాడివి కదన్నయ్య, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకు నాకిది చాలన్నయ్యా, నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
0: అరే అదేంటమ్మా, అప్పటికి క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేశాం. నువ్వు, నేను, మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేశాం.
1: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
0: చెప్పా కదమ్మా దేనికైనా టైం రావాలని.
3: టైం వచ్చింది కాబట్టే నేను వచ్చాను డాడీ.
0: అరే మాధవ్, నువ్వెప్పుడు వచ్చా?
3: జస్ట్ ఇప్పుడే డాడీ. ఇంటికెళ్తే అమ్మ తన ఫ్రెండ్స్తో కలిసి ఏదో ఫంక్షన్కి వెళ్ళిందట, నువ్విక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? ప్రాబ్లం ఏంటంటే?
0: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
3: ఆ అంకుల్ చాలా పిసినారు కదా, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
1: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు, తన ధోరణి తనదే. ఆయన్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
3: అంతా అర్థమైందండి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు?
1: రైల్వే స్టేషన్కి వెళ్తానన్నారు.
3: బస్సులోనా ఆటోలోనా?
1: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
3: ప్రాబ్లం నాకు అర్థమైందంటీ, నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూశా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా

0: సంగతి నేను చూసుకుంటా.
1: ఒక నిమిషంరా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
0: ఓకే, ఇక డోంట్ వరీ ఆంటీ, నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి, నేనెవరో అంకులు కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను ఆడేది నాటకం అని ఆయన తెలుసుకోలేడు. తెలుసుకునే అవకాశం కూడా లేదు, ఇవ్వను.
2: పిల్లలతో మాట్లాడాను పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా. అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్దాం.
1: ఏంటి, నన్ను కూడా?
2: ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను. వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం అన్నట్టు రిటర్న్లో పుణ్యక్షేత్రాలు అవి చూసుకుని తాపీగా వద్దాం. ఖర్చంతా నాదే.
1: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
2: ఇంట్లో వాళ్ళు ఎవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
1: మా సుపుత్రుడు కూడా ఓకే చెప్పాలి కదరా.
2: అదేంట్రా, నీ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడుగా, వాడు ఎప్పుడొచ్చాడు? అయినా వాణ్ణి కూడా తీసుకురా, వాణ్ణి ఎప్పుడో చిన్నప్పుడు చూశా.
1: అరే అదిగో మాటల్లోనే వచ్చేసాడు, ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే, వాడే మా అబ్బాయి మాధవ్.
2: మాధవా?
1: అవును, దారి తప్పిన వాహనాలను రిపేర్ చేసి దారికి తెస్తుంటాడు. అయినా వాడు నీకింత ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నాడురా.
0: హాయ్ డాడీ. హాయ్ అంకుల్, బాగున్నారా?
2: అంకులా, నువ్వు మానవ సేవ మాధవ్ కదూ, కార్ డ్రైవింగ్.
0: అవునంకుల్, నేను మాధవ్, సత్యం గారి అబ్బాయిని. మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను, మాధవ సేవ చేస్తుంటాను. ముఖ్యంగా పాదచారులకు నా కార్లో లిఫ్ట్ ఇస్తుంటాను, మీకు తెలుసనుకుంటా.
2: అంత డీటెయిల్ గా చెప్పకలేదు, అర్థం చేసుకున్నా.
1: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
2: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
0: అంటే మీ జీవితంలో కూడా?
2: వద్దురా, ఇక ఆపే. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి గెస్టుల్ని పలకరించి వస్తా.
1: ఎరా మాధవ్, బాగా డోసు ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గారికి.
0: లేకపోతే నీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడా? నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను, లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్లి తనకు పారిపోయే అవకాశం ఇచ్చాను.
3: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకెప్పటికీ తెలియకూడదు.
0: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా?
1: అవునురా, నీకిచ్చిన పాత్రని అంతలా పోషించావా నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
2: ఏంట్రా?
1: మొదటి జన్మదినం ఆయన రాయించామిట్రా.
2: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడురా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేనింతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయాంరా. ఆకలి కొన్న వాళ్లకి ఇంత ముద్దు పెట్టినప్పుడు వాళ్ల కళ్ళల్లో కల్పించే వెలుగును చూస్తే కలిగే తృప్తి ముందు ఏ సంపదలు పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా, ఎన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థుడిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
1: భయమా? నిన్ను భయపెట్టిన ఆ భయం గురించి చెప్తావా?
0: మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది, మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా, వస్తారా లిఫ్ట్ ఇస్తా?
2: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్ లోనైనా వెళ్తాను గాని ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన, తలుచుకుంటేనే గుండె జారుతోంది.

నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కెఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటి 12 సెకండ్లు అయింది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ డిఆర్ఎం రిసీవర్, 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 3 సెకండ్లు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు ఒకటవ ఫేజ్ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు రాశారు. హైదరాబాద్ నగరంలోని అర్హులైన పేదల కోసం మరో 100,000 నూతన గృహాలను నిర్మించేందుకు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రస్తుత ప్రజాప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, పుష్కర ఘాట్లు, వసతి సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే రాష్టంలోని బ్యారేజీల నిర్వహణ కొనసాగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాస్త్రీయ పరీక్షల అనంతరం అవసరమైన పునరుద్దరణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రముఖ సాంస్కృతిక సాహిత్య సంస్థ వాగ్ధార ఆధ్వర్యంలో ముంబైలో ఈరోజు నిర్వహించిన వాగ్ధార భారత్ ఎక్స్ప్రెస్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఫ్రాన్స్ జట్టు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అమెరికా పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా స్టేడియంలో ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 1-0 తేడాతో పరాగ్వేను ఓడించింది. ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ 70వ నిమిషంలో ఏకైక గోల్ చేసి తన జట్టును గెలిపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందం.

శక్తులు సురేంద్ర మహారాజు అతని ధర్మ పత్ని సుశీల రాణి. దేశం పెద్దగుంది, రాజ్యం పెద్దగుండదట. రాజుల కసిరిమేగు సున్ రాజాక రాజు సురేంద్ర మహారాజు ఎడమనయండి వోజికుడిన బంగారం పోసి దాన ధర్మాలు ఎత్తుండు సురేంద్ర మహారాజు. అందుకే అంటారు దానమే చెడని పదార్థం ధర్మమే చెడని పదార్థమాట. రాజుల కసిరికాడ రాజు సంగతి ఉండని.

ఎలాగో ఒక కొడుకు కోడలతోటి ఏనన్నైతే ఆనంద భోగాలతో ఉన్నారు. అట్లా అట్లా కొన్ని రోజులు గడుతుంటే దినమంటే ఒక్క రోజు, వారం అంటే 7 రోజులు, పక్షం అంటే 15 రోజులు, మాసం అంటే 30 రోజులు, మండలం అంటే 41 రోజు, వారానికి ఒక్క అంగడి, నెలకు ఒక్క పండుగ. నా పెద్దల కత్తుంది పెద్దల మాస, బరల కత్తుంది బతుకమ్మ పండుగ అమ్మా, కచ్చే పండుగ రానువారున్న పండుగ, రాఖీల పుణ్యము కాదు కొడుకో. కోడలు రమాదేవి పుట్టినింటి కోదుంటే అత్త సుశీలమ్మ కళ్ళ చూసింది,

ఆ ప్రాణేశ్వర మనకు ఒక కొడుకున్నాడు, ఒక కొడుకు కాదు ఒక కన్ను కన్ను కాదంటారయ్యా. ఈ లోకం మీద ఒక పిల్లగన్న తల్లి చేత బుచ్చం తీసుకుంటది, అగ్గి లెక్కల మెడతదాట. మొత్తమే పిల్లలు కన్నీ తల్లి చేత బుచ్చం తీసుకుంటే పువ్వు లెక్కల మెడతదాట. కొడుకు బిడ్డ పొలమైతే బతుక లేకపోతే నీ కాళ్ళ కాడ పానం తీసుకుంటానంటున్నది సుశీల రాణి. వచ్చినక్క నేను బతుకుంటా అని పిచ్చిదాన, నీకెంత బుద్ధి ఉందో పెసరు బద్దంతా ఓదంప అని చెప్పి పిల్లల సొమ్మంత బల్లల్లో వసుకున్నారు. మేము చెల్ల పొలాన్ని కోతనమని చెప్పలేడు, ఎందుకంటే వాళ్ళకి అనుకునే ఈడున్నది. వాడెంత చిన్నపోతాడు నా కోడలు ఎంత చిన్నపోతుందా అని అగో తిరుపతి యాత్రలో కోతనం నా కొడుక అని చెప్పి ఆ భార్య భర్తలు ఇళ్లలో సొమ్మంత బల్లల్లో వసుకొని ఎట్లా బయల్లి పోతున్నారు భార్య భర్తలు.

0: కాశీదాకా నమ్ముతురు, కైముద్ద కలుపుతురు, పేదాకర విపయ వేద కలుపుతున్నారమ్మా. అలీతరాలు మూలు తిరుపుకుంటా తిరుపుకుంటా వస్తుంటే త్రివేణి సంగమం కనిపిస్తున్నది. త్రివేణి సంగమం అంటే చిన్నది కాదు, మూడు గంగలు ఒక్క జాల కలిసింది త్రివేణి సంగమం అట. మూడు గంగలు కలిసిన కాడ స్నానం చేస్తే 30 ఏళ్ల కింద చేసిన పాపాలన్నీ పటా పంచలైపోతాయట. గంగా యమున సరస్వతి మూడు నదుల కాడ ఇద్దరాలు మొదలు తడివేడు తడివేడు స్నానం చేసి గడ్డకెక్కుతుంటే ఆయన పాడుబడ్డ గుడి గోపురం కనిపిస్తుంది. పాడుబడ్డ గుడిని పైకి తీసుకొచ్చి దోడుబడ్డ గుడి దూరం లోపల దొరతాన మేళాలని సొంటి యొక్క కౌసు నీసం తెత్తి పోసి ఎట్లా పూజలు కడుతున్నారయ్యా ఇద్దరాలు మొగలు.
1: భార్య భర్తలు గుడిలోన పూజలు ఎత్తమని అమలాలి భార్య భర్తలైన గాని నీళ్ళతో నీళ్ళ అభిషేకం ఎత్తున్నారు, పాలతో నిపాల అభిషేకం ఎత్తున్నారు, బత్తిరితోటి బత్తిరా అభిషేకం ఎత్తున్నారు. ఉన్నవా తండ్రి లేకున్నవా భార్య.

తల్లి సుశీలరా, నీ అన్నం తింటలేదు, నీళ్లు తాగుతలేదు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ పంచాక్షర మంత్రం పఠించుతుంటే వెనుకటి కాలము సత్యకాలము, తల్లి శోకము ఎక్కడ.

సత్యసంధుడవలు. ఆమె కైలాసం కదులుతుంది, వైకుంఠ మల్లల్లాడుతుంది, నాగలోకం నాట్యం చేస్తుంది, నరచేతు అంచనమే సొత్తుండు ఆ బోల శంకరుడు. ఇక్కడికి దగ్గర భూలోక నగరం సూర్యేంద్రపురి పట్నం.

0: ఇంత సత్యసంధుడవలు ఆమె కైలాసం కదులుతుంది, వైకుంఠ మల్లల్లాడుతుంది, నాగలోకం నాట్యం చేస్తుంది, నరచేతుల అంతరమే సొత్తుండు ఆ బోల శంకరుడు. ఇక్కడికి దగ్గర భూలోక నగరం సురేంద్రపురి పట్నం వెళ్తుంది సురేంద్ర మహారాజు, అతని ధర్మ పత్ని సుశీల రాణి అంతకు ముందుకే ఇచ్చిన కొడుకు బిడ్డను. మరి ఎందుకు తపస్సు పట్టే బిడ్డ ఫలానికి ఆడోళ్ళ గురంగిది ఒక్కడి గాలిపోతుంది.
1: ఏమి గుణమే?
0: కొడుకులు పుట్టినోళ్ళకేమో బిడ్డలు కావాలని కోరుకుంటది, బిడ్డలు పుట్టినోళ్ళకేమో కొడుకులు కావాలని కోరుకుంటది. అందుకే ఆడోళ్ళకు 3 సార్లు రాసిండు దేవుడు.
1: ఏం సార్లు? వరిసాళ్ళ, మక్కసాళ్ళ, పత్తి సాళ్ళ.
0: వరిసాళ్ళు కావు, మక్కసాళ్ళు కావు, పత్తి సాళ్ళు కావు. 3 సార్లు అంటే ఒక్కొక్క తల్లి కడుపు లోపల మొదటి సార్లు మొత్తం కొడుకులను ఇస్తాడు. కొడుకులు పుట్టినకు బిడ్డ మీద ప్రేమ ఉంటది. ఒక బిడ్డ అయితే మంచిగుండు ఏమలాడము అని కొమరెల్లు అని నాసారం పోయి నాలెక్కలు గిట్ల గుద్దలు గుండు కొట్టిపిసుకొని ఆమెకు మళ్ళా కొడుకే పుడతాడు. 2వసారి కలిపి పుడతాడు. కొడుకు బిడ్డ, కొడుకు బిడ్డ.
1: ఎట్లా?
0: ఎసంటోళ్లకు దానం చేస్తోళ్లకు, ధర్మం చేస్తోళ్లకు, ఆపదకి సంపదకి ముందు నడుస్తోళ్లకు. కొంతమంది ఆడోళ్ళు చూడు బోర్కర పుట్టడు పనుండని ఆ పక్కిని టాబట్ అయింది అనుకో పాసల పని ఇయ్యలేకపోతే రేపు అవుతుంది అని చెప్పి ఆకిట్లు నచ్చుకోసుంటది. గసంటి ఆడోళ్లకు కొడుకు బిడ్డ కలిపి పుడతారు. ఇక 3వసారి వీరశెట్టి పెట్టినట్టు అన్ని బిడ్డలే.
1: అన్ని బిడ్డలే కాదయ్యో, అందరు బిడ్డలే అనాలి.
0: అన్ని అన్నగవే, అందరు అన్నగవే. మావానికి 3 ఆడియేనే?
1: 3 ఆడియే కాదయ్యో, 3 ఆడోళ్ళే అనాలి.
0: 3 అన్న కాదే, 3 అన్న కాదే, 3 అన్న కాదే, 3 అన్న కాదే.
1: అయ్యో 3 ఎందుకు అయ్యా, డజన్ గాని
0: కోళ్ళ ఫారం పిల్లల ఫారం అనుకుంటా.
1: ఏ పారం అయితే నడవని
0: నడవనా? గప్పుడు చూడు, ఇళ్ళ మంత్ర బిడ్డ పొలం ఉన్నదా లేదా చూసేవరికే. నా బిడ్డ పొలం ఉన్నది కాని నాయనా, బిడ్డ పుట్టినక 7 రోజులు 12 గంటలకు తల్లి పానం పోయేది ఉన్నది. నా బిడ్డ, నీ బిడ్డను కనుక నువ్వేం పేరు కత్తవు బిడ్డో, గప్పుడు శంకరుడు అనుకుంటుండు. అందుకే అంటారు నా తల్లులారా, పిల్లలు చిన్నగున్నప్పుడు తల్లి పానం పోవద్దాట. నాకు పిల్లలు చిన్నగున్నప్పుడు తండ్రి పానం పోవద్దు. భగవంతారు భక్తురాల ఉన్నవే బిడ్డ, నా కోసం తపస్సు పెట్టిన నీ బుద్ధి మెచ్చినా నాకు జరిగబోయేది ఎవరు చెప్పరు బిడ్డ. నీతులు చెప్పే దాతలు ఉంటారు కానీ గాతలు చెప్పే దాతలు ఎవరుండరు. నాకు వస్తున్న బిడ్డకి కట్టమని చెప్తా, గీ బాధ అని చెప్తా, ఇమంటే ఇచ్చేత లేకపోతే మరత్తనని చెప్పి అడవి తవలు పట్టుకొని శంకరుడు జంగమేషం కట్టుకొని

0: సుశీలరా అని కొడుకున్నాడు గాని కొడుకుతోడ బిడ్డ పొలం కావాలి.
1: కొడుకుతోడ బిడ్డ పొలం కోరకంట మునుగని గుండం లేదు, కొట్టని కొబ్బరికాయ లేదు, మొక్కని దేవుడు లేడయ్యా.
0: బిడ్డ బిడ్డ పొలము బిడ్డ పొలం అని రామచిలక జామకాయ వరుసక తిన్నట్టు నా గుండెకాయ వరుసక తింటున్నావు. తప్పక నీకు బిడ్డ పొలం ఉన్నది గాని సుశీల, బిడ్డ పుట్టినక 7 రోజుల 12 గంటలకు నీ పానం పోతుంది బిడ్డో. పొలము ప్రీతంటవ బిడ్డ, పానము ప్రీతంటవ బిడ్డ, ఇయ్యమంటే ఇత్తా లేకపోతే అద్దని చెప్పవరికే. కా కన్న తల్లి సుశీలరామ ఏమనుకుంటుంది, తండ్రి కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ మీద పడ్డ మురికి కావాలి, 9 తొర్రల తోలు తిత్తిది తుస్సుమనుడే కాయమే, ఎప్పటికైనా అపాయమేనయ్యా. నేను చచ్చిపోతానా పేరమ్ముడు పోతుంది, పెరిగి పెద్ద అయినా బిడ్డ తొవ్వంటి పోతుంటే వాళ్ళ పేరంటే పలానా సుశీలరాని పేరొత్తదట, నా భర్త పేరొత్తది, అయినా నా భర్త ఉండరా, నా కొడుకుంటారు, నా కోడలు ఉంటారు, తప్పకుండా నాకు బిడ్డ పొలమోడు కట్టుమంటుంది సుశీలరాని. నా బిడ్డ ఇక భయపడక నా బిడ్డ తప్పకుండా నీకు ఇత్తని చెప్పి చేతుల చేయించుకున్నాడు. సంకజవుల చేత పెట్టిండు, కజర పొలం పెట్టిండు బిడ్డ, కాయకొల కళ్ళ మీ ఉన్నాడు, పిట్టుల నోడదరు మన లోకాల శంకరుడు, అగో ఇద్దరు మేములు తెలిసిన యములవాడ రాజన్న మహిమ తెలివదట.

0: ఉన్న వారికి, ఆ తల్లి ఎక్కడ చూసే వారికి మాట, ఆ మా అమ్మాయి కైలాసపురి పట్టణంలో ఎప్పుడైతే చేయలేండో, ఆ కన్న తల్లి పుట్టాడు సంబరపడుకుంటా అసంటి యొక్క బిడ్డ పొలం తీసుకొని అగో భర్తంతో అనుకొని చిన్నంగా మెల్లంగా సురేంద్రపురి పట్టణం వస్తుంది నా తల్లులలో. సురేంద్రపురి పట్టణానికి వచ్చే వరకు ఈనాటి వాళ్లకు నిలలాట, ఆనాటి వాళ్లకు గడియలాట. గుంట తొమ్మిది నల్లు ఎట్లా నిండుతున్నాయమ్మా ఓ పెద్దలలో.
1: కన్న తల్లికైనా గాని అన్నములో నా పిండమా.

0: చూడే కొడుకో బిడ్డలో చూడే అక్క, ఒకసారి పెద్ద అక్క.
1: అయ్యో బిడ్డ పుట్టింది కదరా, లైసెన్స్ లేదు, బిడ్డనే పుట్టింది.
0: ఒకసారికి అనుకున్నట్టు పుట్టింది, బిడ్డ కోరుకున్నట్టు పుట్టింది.
1: లక్ష్మీ దినం శుక్రవారం నాడు కరకరకరకర పొద్దు గొడవంగా కర్రావు లెంకలయ్యంగా అగో బిడ్డకు జన్మనిచ్చింది సుశీల రాణి. అందుకే అంటారు పొద్దు గొడవంగా వాళ్ళైతే ఉడతర వల్ల ముఖం తేజస్సు ఉంటదట. అగో నాయన తెలందాక ఉట్టల ముఖం చేర మబ్బబ్బెగా అలిపోతుందట. కన్న బిడ్డను పక్కన వండబెట్టుకుని రొమ్ము నోట్ల పెట్టి పాలిస్తున్నది రాజుల కసిరి కాడ. అగో రాజాక రాజు సురేంద్ర మహారాజు నా కొడుకు తోడ బిడ్డ పుట్టిందా అని అగో అన్నదానాలు పెడుతున్నాడట ఆ చక్రవర్తి. కానీ బిడ్డ పుట్టిన సంగతి కోడలు రమాదేవికి తెలిసింది. రమాదేవి బగ్గు బగ్గు మండబెట్టర జగ్గు జగ్గు బిడమబెట్టే చందన ఒక్క గుడ్లాకుర తెచ్చినాది కోపంపుర 61 గుడ్లాకుర తెచ్చినాది కోపంపుర గడగడరా కథలు పెట్టేరా వీడికి మొదటి భాగం సంధ్యారాణి కథ సంపూర్ణము మంగళ.

జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఉగ్గు కథ మొదటి భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అనగా రేపు సాయంకాలం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జినోసిస్ వ్యాధి ఈ అంశం గురించి రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణ దైదా గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు సలహాలిస్తారు. ఆసక్తిగల రైతులు శ్రోతలు మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085523, మరొక నెంబర్ 2324085523 నంబర్లు మరొకసారి ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085523 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30. చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. అల వైకుంఠపురంలో చిత్రం కోసం అర్మాన్ మాలిక్ ఆలపించిన రామజోగశాస్త్రి గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతం.

చిత్రసీమల పొడివేనండి, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఈ చిత్రం కోసం శరత్, సంతోష్, శ్రీనిష, జయశీలన ఆలపించిన రామజోగశాస్త్రి గీతం, లియోన్ జేమ్స్ సంగీతం.

చిత్రసీమలో చివరిగా మీరు వినబో పాట సరిలేరు నీకెవరు. ఈ చిత్రం కోసం మధుప్రియ ఆలపించారు. శ్రీమణి గీతం, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, ఇందులో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు, ఆరోగ్యానికి పండ్ల కూరగాయల రసాల గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుగ్రాస పచ్చిమేత గురించి పివి నరసింహారావు పశువైద్య కళా

కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం ఉంటుంది. ఇక ఈరోజు రాత్రి 7:30 నుండి రాత్రి 8:45 వరకు, తిరిగి రాత్రి 9:30 నుండి 11:45 వరకు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ 2026 ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఈ ప్రసారం ట్రాన్స్మిటర్ల మీద మాత్రమే ప్రసారం అవుతుంది. ఇక న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈరోజు రాత్రి 8:03 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఆ తర్వాత 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఈరోజు రాత్రి 10:00 ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఈ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భావన కార్యక్రమంలో పురుషార్థములు శ్రీ మసన చిన్నప్ప గారి లఘు ప్రసంగం ఉంటుంది. భక్తిరంజనిలో వేములవాడ రాజరాజేశ్వర సుప్రభాతం శివస్థుతి నమ శివాయ స్థుతి. ఈ కార్యక్రమం రేపు ఉదయం 6:15 ప్రసారమవుతుంది. పొలం పనులు 6:35 ఇందులో పెరటి కోళ్ల పెంపకం గురించి పివి నరసింహారావు పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త శ్రీ దైదా కృష్ణ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. సిద్దిపేట జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ పి రమేష్ గారు రేపు ఉదయం 7:00. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా వరల్డ్ జూనోసిస్ డేకి సంబంధించిన విశేషాలు, ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన యువతలో నైపుణ్యాభివృద్ధి గురించి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి శాంతి వేదల గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గాత్రం ప్రసారమవుతుంది. ఉదయం 11:03 సంస్కృత పాఠం, ఉపాధ్యాయులు డాక్టర్ జోషి సంతోష్ కుమార్, విద్యార్థి శ్రీనివాస్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమం ప్రసారమవుతుంది రేపు ఉదయం 11:30. ఇందులో శ్రీ మొహమ్మద్ అస్లాం ఖాన్ గారి సారంగి వాద్యం వినవచ్చు. యువవాణి తెలుగు కార్యక్రమం 12:10, ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం 12:40. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మంచి అల్లుడు శ్రీమతి సిహెచ్ కామేశ్వరి గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారణి కథ ఉగ్గు కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులకు మానవులకు సంక్రమించే జూనోసిస్ వ్యాధి ఈ అంశం గురించి రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దయదా కృష్ణ గారు అందించే సమాధానాలు సలహాలు రేపు రాత్రి 7:15. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50. ఇలా ఖాయి ఖబరే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: లు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు తొలి ఫేజ్ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాబోయే 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 1 మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు మెట్రో తొలి ఫేజ్ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు పంపించారు. గత నెల 23-24 తేదీల్లో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెట్రో 1వ ఫేజ్ ఆస్తుల విలువను నిర్ధారించడం, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతలతో పాటు 2వ ఫేజ్ విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్బీఐ క్యాప్స్ను నియమించాలని ఉమ్మడిగా అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఇప్పటివరకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ను ఖరారు చేయకపోవడం, ఎస్బీఐ క్యాప్స్కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం వల్ల మెట్రో 1వ ఫేజ్ నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయన్నారు. అలాగే 2వ ఫేజ్ డీపీఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో 2 కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. మారుతున్న నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా నినాదం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మల్లేపల్లి డివిజన్ శ్రీరాంబాగ్ బస్తీలో కేంద్ర మంత్రి పర్యటించారు. అక్కడి రామ్లీలా గ్రౌండ్స్లో స్థానిక ప్రజల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. హైదరాబాద్లోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి చాంద్రాయణగుట్ట, నాంపల్లి నియోజకవర్గాలతో పాటు నాచారం కాలనీకి చెందిన 361 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హైదరాబాద్ మహానగరంలో పేదల ఉపాధికి ఇబ్బంది కలగకుండా వారు నివసించే ప్రాంతాల సమీపంలోనే విలువైన ప్రభుత్వ భూములను సేకరించి 100 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, పుష్కర ఘాట్లు, వసతి సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈరోజు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల్లోని కోటిలింగేశ్వర స్వామిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టవలసిన అభివృద్ది పనులను పరిశీలించారు.
1: ఇవైతే 10 కోట్ల రూపాయల దేవాలయ పునర్నిర్మాణం, 8 కోట్ల రూపాయలు గోదావరి ఉన్నటువంటి ఒడ్న పుష్కరిని ఘాట్స్, 16 కోట్ల రూపాయలు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కోటిలింగ కోటేశ్వర స్వామికి గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి పుష్కరాల సంవత్సరాల క్రితమే 117 కోట్ల రూపాయలు నిధులిచ్చినందుకు ప్రత్యేకంగా ధర్మపురి మంత్రి గారిని మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు
0: తెలియజేసుకుంటున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ ను రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు విమర్శించారు. ఈ పంప్ హౌస్ నుంచి సుమారు 100,000 క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతోంది.

అన్నారు. బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి ఈరోజు పంప్ హౌస్ ను ఆయన సందర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంపులను ఆన్ చేయకపోతే 60,000 మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మారుమూల ప్రాంతాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరుస్తామని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రస్తుత ప్రజాప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫారూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి

0: ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో 9వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. వరి సాగులో అధిక దిగుబడుల కోసం ఆరోగ్యకరమైన నారుమడి తయారీకి రైతులు ప్రత్యేక శ్రద్ద వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు రైతులకు సూచించారు. విత్తనాలను ముందుగా 24 గంటలు నీటిలో నానబెట్టి అనంతరం 36 గంటలు మూటకట్టి మొలక వచ్చిన తర్వాత సెంటుకు 5 కిలోల చొప్పున నారుమడిలో సమానంగా చల్లాలని పేర్కొన్నారు. రైతులకు ఎరువుల సరఫరాను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు యూరియా బుకింగ్ యాప్లో రాష్ట ప్రభుత్వం పలు మార్పులు చేసినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. 2 ఎకరాల వరకు ఒకేసారి 2 నుంచి 5 ఎకరాల వరకు 2 విడతల్లో 5 ఎకరాలకు పైగా సాగు చేసే రైతులు 40-30-30% నిష్పత్తిలో 3 విడతల్లో యూరియాను బుక్ చేసుకోవాలని తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ మండలం తుడుకుర్తి గ్రామంలో 140 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రాగల 3 రోజుల పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెదపల్లి, భూపాల్పల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలో పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7437 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్టు భర్తీకి రాష్ట స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వీటికి సంబంధించిన లోకల్ క్యాడర్ వివరాలు, విద్యార్హతలు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా మరికొన్ని రోజుల్లోనే అధికారిక నియామక నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు తొలి ఫేజ్ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 6:20 సంస్కృతంలో వార్తలు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారి. ఆదౌ ముఖ్య వార్తాః. హోర్ముజ్ జల్డమ్రు మధ్యెత్తినైన మాధ్యమేన ఎల్ఎన్జి ఇత్యస్య జలయాన ప్రేషణస్య పునః ప్రారంభాత్ అనంతరం భారత సర్వకారేణ ప్రాకృతిక వాయు ఆపూర్తో ఆపత్కాలికాః ప్రతిబంధాః నిరస్తీకృతాః. కేంద్రీయ గ్రామీణ వికాస్ మంత్రి శివరాజ్ సింగ్ చౌహానః వికసిత్ భారత రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ అధినియమస్య అంతర్గతం రాజ్యేభ్యః 25,000 కోటి రూప్యకాణాం విత్తీయ సహాయతాం ప్రదత్తవాన్. కేంద్ర సర్వకారేణ మీటా సంస్థాయే ఇన్స్టాగ్రామ్ మంచాత్ బాల శోషణ సంబద్ధ విజ్ఞాపనానాం నిష్కాసనస్య ఆదేశః ప్రదత్తః. సహైవ 7 దినేషు స్పష్టీకరణం ప్రస్తోతుం నిర్దేశాః అపి ప్రదత్తాః. అద్య ఛత్తీస్గఢస్య సుప్రసిద్ధ పాండవనీ గాయికా తీజనబాయి దివంగత. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి చ తస్యః నిధనే గభీరం శోకం ప్రకటితవంతః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన అద్య గుజరాతే, కొంకణే, గోవాయాం, మధ్య మహారాష్ట్రే తథా ఒడిశా రాజ్యే చ అతివృష్టేః సంభావనామాలక్ష్య రక్త సంచేతనా ఘోషితా. అపి చ ఐసీసీ మహిళావర్గస్య 20-ప్రతి-20 విశ్వ చెస్ క్రికెట్ క్రీడా స్పర్ధాయాః అంతిమ స్పర్ధా అద్య సాయంకాలె లండన్ నగరె భవిష్యతి. అస్యాం స్పర్ధాయాం ఇంగ్లాండ్ దళం ఆస్ట్రేలియా దళేన సహ స్పర్ధిష్యతే. अथ वार्ताः विस्तरेण. प्रशासनेन द्रवीय प्राकृतिक वायुः आपूर्तिमालक्ष्य आपत्कालिकाः प्रतिबन्धाः निरस्ताः.

0: అయం నిర్ణయ పశ్చిమేషియాయాం సంఘర్షే యుద్ధ విరామానంతరం హోర్ముజ్ జల్ డమరు మధ్య మార్గేణ ప్రాకృతిక వాయు ఆపూర్తే పునః ప్రారంభే సతి కృత. పెట్రోలియం ప్రాకృతిక వాత్యంధన మంత్రాలయేన అధిసూచనాయం ఉక్తం యత్ షడ్వింశత్యధిక ద్విసహస్రతమ వర్షస్య ప్రాకృతిక వాయు ఆపూర్తి నియమనాదేశ ఇత్యస్మిన్ సంశోధనం కృతం. అస్మిన్ సంశోధనే తాని ప్రముఖాని ఆపత్కాలికాని ప్రావధాని నిరస్తాని సంతి. ఏషాం మాధ్యమేన ప్రశాసనం దేశే ఉత్పాదితస్య ప్రాకృతిక వాయు తథా ఆయాతితస్య ద్రవీయ ప్రాకృతిక వాయు ఆవంటనే ప్రాధాన్యం దాతుం అనుమతి ఆసీత్. హోర్ముజ్ జల్ డమరు మధ్యాత్ ద్రవీయ ప్రాకృతిక వాయు ఆపూర్తౌ వ్యవధానస్య అనంతరం ఆవశ్యక వస్తు అధినియమస్య అంతర్గతం అస్య వర్షస్య మార్చ్ మాసే ఆపత్కాలికాః ఆదేశాః ప్రవర్తితాః ఆసీత్. కేంద్రీయ గ్రామీణ వికాస్ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన జులై మాసస్య ప్రథమ దినంకాత్ వికసిత్ భారత్ రోజ్గార్ ఏం ఆజీవికా మిషన్ గ్రామీణ అర్థాత్ బీబీజీ రామ్జీ అధినియమ సఫలతయా ప్రభావశీల అభవత్. మంత్రిణా అద్య దృశ్యశ్రవ్య మాధ్యమేన అస్య అభియానస్య అంతర్గతం రాజ్యేభ్య 25,000 కోటి రూప్యతోధిక ధనం చ ప్రదత్తం. శ్రీ చౌహానేన సర్వేషాం రాజ్యానాం కేంద్రశాసిత ప్రదేశానాం చ గ్రామీణ వికాస్ మంత్రిభిః సాకం విబీజీ రామ్జీ అధినియమస్య క్రియాన్వయస్య ప్రగతేః సమీక్షా అపి కృతా. తేన ప్రోక్తం యత్ అద్య విముక్తాయః ప్రథమాంశ ధనరాశేః ముఖ్యముద్దేశం రాజ్యానాం పార్శ్వే పర్యాప్త నిధేః సునిశ్చయనం అస్తి. యేన శ్రమికాణాం వృత్తిః 15 దినానాం అభ్యంతరే ఏ ప్రదాతుం శక్యేత.
1: మనరేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై. ఏక్ సాల్ దో సాల్ నహీ పహలే దిన్ హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ. 100 దిన్ నహీ అబ్ 125 దిన్ రోజ్గార్. 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: ఇన్స్టాగ్రామ్ ఇతి సామాజిక సంవాద మంచే సశుల్కేషు విజ్ఞాపనేషు ప్రచలతః బాలయౌన శోషణ సామగ్ర్యాః గంభీరం వృత్తాంతం మత్వా భారత సర్వకారేణ మేటా ఇత్యస్యాః సంస్థాయా కృతే ఏకా తీక్ష్ణా దృఢా చ సూచనా ప్రసారితా. ఆధికారిక శ్రోతుభిః జ్ఞాపితం యత్ సర్వకారేణ ఇన్స్టాగ్రామ్ ప్రశాసనం తాదృశాం సర్వేషాం అపమానాస్పద సామగ్రీణాం విజ్ఞాపన ప్రసారణం ప్రవేశ సువిధాం చ సద్యః ప్రతిరోద్ధుం సమాదిష్టం. కేంద్రీయ ఇలెక్ట్రానిక్స్ ఏవం సూచనా ప్రౌద్యోగికీ మంత్రాలయేన అస్య విషయస్య గభీరతాం వీక్ష్య మేటా సంస్థాయాః 7 దినానాం అభ్యంతరే విస్తృత స్పష్టీకరణం యాచితం. సర్వకారః సంప్రతి అస్యాపి పునరీక్షణం కరోతి యత్ అయం మంచః భారతస్య మధ్యస్థ సురక్షా మార్గదర్శికానాం నిష్ఠాపూర్వకం పాలనం కరోతి నవ. ఉల్లేఖనీయం వర్తతే యత్ భారతే డిజిటల్ నియమస్య అంతర్గతం ఆపత్తిజనక సామగ్ర్యః బాలయౌన శోషణ సామగ్ర్యః వితరణం ప్రసారణం చ కశ్చన దండనీయ అపరాధో వర్తతే. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఛత్తీస్గఢ రాజ్యస్య ప్రఖ్యాత పాండవని గాయికా పద్మవిభూషణ పురస్కారేణ అలంకృతా చ డాక్టర్ తీజనబాయి అద్య ఇహలోకం పరిత్యజ్య దివంగత. సా దీర్ఘకాలాత్ రుగుణా ఆసీత్. రాయపూర్ నగరస్య ఎయిమ్స్ చికిత్సాలయే తస్యః ఉపచారః ప్రచలన్ ఆసీత్. అద్య సాయంగదుర్గ్ జనపదస్య గనియారి ఇత్యత్ర తస్యః పైతృకీ గ్రామే పూర్ణరాజ్యసమ్మానేన సాకం తస్యః అంత్యేష్టి సంస్కారః విధాస్యతే. స్వకీయేన ప్రఖరేణ స్వరేణ మంచస్య సమ్మోహ ఉపస్థిత్యా తథా చ కథావాచనస్య అనన్యశైల్యా డాక్టర్ తీజనబాయి పాండవాని కళాయై న కేవలం భారతే అపి తు వైశ్యుక్పటలె నూతనం అభిజ్ఞానం ప్రదత్తవతి. మంచే మహాభారతస్య కథాః జీవంతం కర్తుం తస్యా అసాధారణ క్షమతయా సహ భారతీయ లోక సంస్కృతే సర్వోత్కృష్ట లబ్ధ ప్రతిష్ఠా చ సాధికా సంజాతా. భారతీయ లోకకళాయాం తస్యా అప్రతిమ అవదానస్య కృతే సా పద్మశ్రీ పద్మభూషణ తథా చ పద్మవిభూషణ ఇత్యాదిభిః దేశస్య సర్వోచ్చ నాగరిక సమ్మానైః విభూషిత ఆసీత్. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముహు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చ తస్యా దుఃఖద నిధనే గభీరం శోకం ప్రకటితవంతః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన అద్య గుజరాత్ కచ్చ కొంకణ గోవా మధ్య మహారాష్ట్ర ఒడిశా చేతిసు రాజ్యసు అతివృష్టి రక్తవర్ణీయ సంచేతన ప్రసారిత. విభాగేన విజ్ఞాపితం యత్ ఆగామిషు చతుర్సు దివసేషు మధ్యభాగే ఉత్తర

0: అరబ్ సాగరస్య కతిపయేషు భాగేషు గుజరాత్ ప్రాంతే తథా చ హర్యానా పంజాబ్ రాజస్థాన్ ప్రాంతానాం శిష్టేషు క్షేత్రేశ్చ ప్రైవేట్ స్థితిః సర్వథా అనుకూలా వర్తతే. అద్య ఋతు విజ్ఞాన విభాగేన ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటక్ ఉత్తరాఖండ్ చేత్యేతేషు రాజ్యేషు అతివృష్టేః పూర్వానుమానం కృతం. అనేన సాకమేవ ఆగామిషు ద్వి-త్రిషు దినేషు దిల్లీ ఉత్తరప్రదేశ్ పంజాబ్ చ చండీగఢ్ క్షేత్రేషు వికీర్ణ రూపేణ వృష్టేః సంభావన ప్రకటిత. విభాగేన అద్య హిమాచల్ ప్రదేశ్ ఝార్ఖండ్ కేరళ మాహే మరాఠవాడా దేశస్య ఉత్తర పూర్వ విభాగేషు సహైవ ఉత్తర ఆంధ్ర కర్ణాటక తెలంగాణ క్షేత్రం యావత్ అతివృష్టేః అనుమానం విహితం. రాష్ట్రీయ రాజధాన్యాం దెహల్యాం అద్య సామాన్యత మేఘాచ్ఛాదనేన సహ వృష్టిః భవిష్యతి ఇతి ఋతు విజ్ఞాన విభాగేన పూర్వానుమానితం. సంసదః ప్రైవేట్ సత్రం అస్య మాసస్య వింశతిః దినాంకతః ఆరప్స్యతే యత చ అగస్త్ మాసస్య త్రయోదశ దినాంకం యావత్ ప్రచలతి. కేంద్రీయ సంసదీయ కార్యమంత్రి కిరణ్ రిజిజు జ్ఞాపితవాన్యత్ రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః సంసదః ప్రైవేట్ సత్రస్య ఆహ్వానార్థం సర్వకారస్య ప్రస్తావం సహర్సం సుకృత్వతి. శ్వః ఆరభమాణ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినా ఇండోనేషియా దేశస్య ఆధికారికీయాత్రా ఉభయో దేశయో పారస్పరిక సంబంధాయ నూతన ఉత్సాహం ప్రదాస్యతి. సహైవ సహయోగస్య నవీన క్షేత్రాణి అపి ఉద్ఘాటయిష్యతి. అద్య జకార్తా నగరె ఆకాశవాణ్యా సాకం విశేష వార్తాలాపే ఇండోనేషియా దేశే నియుక్తః భారతీయ రాజదూతః సందీప చక్రవర్తి ప్రావోచత్ యత్ జులై మాసస్య షట్ దినాంకతః జులై మాసస్య అష్ట దినాంకం యావత్ ప్రచలంత్యాం ప్రధానమంత్రిణః అస్యాం యాత్రాయాం భారత్ ఇండోనేషియా దేశయో మధ్యే సహయోగస్య అనేకాని నూతనాని ద్వారాణి ఉద్ఘాటితాని భవిష్యంతి. తథా చ ఏతయోః ద్వయోః విశాల రాష్ట్రయోః మధ్యే ప్రగాఢ సంబంధాః ఆర్థిక సహభాగితా చ స్పష్టరూపేణ ద్రక్ష్యంతే. తేనగ్రే ప్రతిపాదితం యత్ భారత్ ఇండోనేషియా దేశయోః మధ్యే కిమపి వైమత్యం అథవా విచార భిన్నతా నాస్తి. అతః సంప్రతి ఉభే అపి రాష్ట్రే వికసిత భారత తథా చ స్వర్ణ ఇండోనేషియా ఇత్యేతయోః దూర్గామి లక్ష్యాణాం ప్రాప్తే సుదృఢం రణనీతిక సహయోగం కర్తుం తత్పరే వర్తేతే. ఐసీసీ మహిళావర్గస్య వింశతిః ప్రతివింశతిః క్రికెట్ విశ్వచషక్ స్పర్ధాయాః అంతిమే ద్వంద్వే అద్య సాయంకాలే లార్డ్స్ క్రీడాంగణే ఇంగ్లెండ్ దళం ఆస్ట్రేలియా దళేన సహ స్పర్ధిష్యతే. ఉభౌతలే సంపూర్ణ స్పర్ధాయాం అపరాజితే స్తః. ధేయాస్పదం వర్తతే యత్ ప్రాగుపాంతి స్పర్ధాయాం ఆస్ట్రేలియా దళేన వెస్టిండీస్ దళం పరాజిత్య అపి చ ఇంగ్లెండ్ దళేన దక్షిణాఫ్రికా దళం పరాజిత్య అంతిమ స్పర్ధాయాం ప్రవేశో అధిగతః. ఆదౌ ముఖ్యవార్తః పునరేకవారం. హోర్మూజ్ జల్ డమరు మధ్యతనేన మాధ్యమేన ఎల్ఎన్జీ జలయాన ప్రేషణస్య పునః ప్రారంభాత్ అనంతరం భారత సర్వకారేణ ప్రాకృతిక వాయు ఆపూర్తో ఆపత్కాలికః ప్రతిబంధః నిరస్తీకృతాః ఇతి వార్తాః.
1: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్టిఫికెట్ ప్రోగ్రాం విద్యార్థుల కోసం పాఠం వింటారు. శీర్షిక వయోజన విద్య ప్రాముఖ్యత వినండి.
4: వయోజన విద్య ప్రాముఖ్యత. మన దేశంలో వయోజన విద్యా కార్యక్రమాలను స్వాతంత్రానికి ముందు తర్వాత అమలు చేస్తున్నాం. అయినప్పటికీ మన దేశంలో అక్షరాస్యత శాతం 2011 జనాభా లెక్కల ప్రకారం 74% మాత్రమే. మన దేశంలో ఈనాటికి ముగ్గురులో ఒకరు నిరక్షరాస్యులే. అదే స్త్రీలలో అయితే ప్రతి ఇద్దరిలో ఒకరికి చదవడం రాయడం తెలియదు. ప్రపంచంలోని నిరక్షరాస్యులలో మూడో వంతు భారతదేశంలోనే ఉన్నారు. చదువుకున్న వ్యక్తి దేశానికి శక్తి, చదువు నేర్చిన పడుచు అన్నింటా ముందు నడుచు అని ఎన్నో నినాదాలు రూపొందించుకున్నాం. దీనిని బట్టి అక్షరాస్యత ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. మహాత్మాగాంధీ చెప్పినట్లు నిరక్షరాస్యత మన దేశానికి కళంకం. దీనిని నిర్మూలించాలి. దీని వెనుక ఉన్న అర్థం మనందరికీ తెలుసు. అక్షరాస్యత కార్యక్రమాలు మన దేశానికి స్వాతంత్రం రాకముందు నుండే కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు అక్షరాస్యత కార్యక్రమాలు చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తరువాత మన దేశంలో అక్షరాస్యత కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు.

అక్షరాస్యత అంటే కేవలం చదవడం, రాయడం, చిన్న చిన్న లెక్కలు చేయడం కాదు. అక్షరాస్యతతో పాటు సామాజిక చైతన్యం, వృత్తులకు సంబంధించిన జ్ఞానాన్ని పొందుటకు వయోజన విద్యా కార్యక్రమాలు ఉద్దేశించబడ్డాయి. అంచేత నాటి అక్షరాస్యత కార్యక్రమాలను నేటి వయోజన విద్యా కార్యక్రమాలుగా పిలుస్తున్నారు. ప్రజలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. 1950 సామాజిక విద్యా కార్యక్రమం, 1960 ప్రయోజన అక్షరాస్యత కార్యక్రమం, 1970 అనియత విద్యా కార్యక్రమం, 1980 జాతీయ సాక్షరతా మిషన్ కార్యక్రమాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వయోజన అక్షరాస్యతను పెంచే కృషులు చేశాయి. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల 1991-2001 మధ్యకాలంలో మన అక్షరాస్యత శాతం గణనీయంగా పెరిగింది. నేడు ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాయి. అభివృద్ధిని ఒక్కొక్కరు ఒక్కొక్క దృక్కోణంలో చెబుతున్నారు. పేదరిక నిర్మూలన, సాంఘిక అభివృద్ధి, నిరక్షరాస్యత నిర్మూలన, అణచివేత, ఆర్థిక అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాలలో అత్యున్నత స్థాయికి చేరుకోవడం, సామాజిక న్యాయం, పటిష్టమైన ప్రజాస్వామ్యం, అందరికీ విద్య, మానవ వనరులను అభివృద్ధి చేయడం, వాటిని దేశానికి వినియోగించుకోవడం, ఇటువంటి అంశాలన్నీ అభివృద్ధి పదంలోకి వస్తాయి. అభివృద్ధి అనేది వ్యక్తులకు సంబంధించిన అంశం. ఏ దేశంలో అయితే పౌరులు మానసికముగా, విద్యాపరముగా, సాంస్కృతిక విషయాలలో, శాస్త్ర సాంకేతిక విషయాలలో ఎదుగుతారో ఆ దేశములోని పౌరులు ఎదిగినట్లు లెక్క. దేశాభివృద్ధి అనేది మానవ వనరులతో ముడిపడి ఉంది. దేశాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి రెండు బొమ్మ బొరుసులాంటివి. అక్షరాస్యతను సాధించిన దేశాలు అభివృద్ధి పదములో పయనించగలుగుతాయి. అక్షరాస్యత ఒక అంతిమ ఫలితం కాదు. పలు అంతిమ ఫలితాలు సాధించేందుకు అక్షరాస్యత ఒక సాధనం. అక్షరాస్యత విద్యకు, విమర్శనాత్మక అవగాహనకు పునాది. వ్యక్తిగత, సామాజిక పురోగతికి అక్షరాస్యత శక్తివంతమైన సాధనముగా ఉపయోగపడుతుంది. అక్షరాస్యులు ఎక్కువగా ఉన్న దేశాలలో శిశుమరణాలు, పోషకాహార లోపం తక్కువ. బిడ్డలను బడికి పంపడం ప్రజలు సగటు ఆదాయం ఈ దేశాలలో చాలా ఎక్కువగా ఉంటుంది. వయోజన విద్య అనే పదాన్ని రకరకాలుగా ఉపయోగించారు. వయోజనులకు ప్రాథమిక విద్య నందించడమే వయోజన విద్యగా తెలిపారు. ఈ మధ్యకాలంలో అనియత విద్య అనే పదం వివిధ దేశాల్లో ఉపయోగించారు. ప్రధానమైన సిద్ధాంతాలను, కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని వివిధ రకాల మార్పులు చేశారు. భారతదేశంలో వయోజన విద్య, అనియత విద్య అనే పదాలు వాడుకలో ఉన్నాయి. ఫిలిప్ హెచ్ కూమ్స్, మంజూర్ అహ్మద్ సాంప్రదాయ విద్యా విధానానికి భిన్నంగా ప్రజలలోని వివిధ సమూహాలకు, చిన్నవారికి పెద్దవారికి సదుపాయం కలిగించే విధముగా ఒక పద్ధతిలో కొంతవరకు వ్యవస్థీకరింపబడిన విద్యా విధానమే అనియత విద్య అని నిర్వచించారు. ప్రొఫెసర్ మాల్కమ్ ఆదిశేషయ్య అనియత విద్య సమయం, స్థానభేదాలు లేకుండా సాంప్రదాయ విద్యా విధానం వలే కాక అభ్యాసకుల అవసరాలకు అనుగుణముగా ఎన్నో రకాలుగా అందజేస్తుందని భావించాడు. జీవన పర్యంతం జరిగే విద్యలో అతి ముఖ్యమైన వయోజన విద్య కార్యక్రమానికి అనియత విద్యా విధానం పునాదిగా పనిచేస్తుంది. వయోజన విద్యారంగంలో వావిలాల కృషి ఎనలేనిది. సంపూర్ణ అక్షరాస్యత ఆయన ఆశయం. తల్లి చదివితే అజ్ఞానం సమసిపోతుంది, తండ్రి చదివితే దారిద్ర్యం అంతరించిపోతుంది అనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. వయోజన విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేశారు మన వావిలాల. పంట చెడితే సంవత్సరం నష్టం, చదువు చెడితే తరం నష్టం అని అన్నారు. అక్షరాస్యత అభివృద్ధికి పునాది. అక్షరాస్యత లేకపోతే పథకాలెన్ని పెట్టినా ఫలితం దక్కదు. ఈ సత్యాన్ని గుర్తించిన ప్రభుత్వం 1980 జాతీయ అక్షరాస్యత ఉద్యమాన్ని ప్రారంభించింది. అక్షరాస్యత సామాజిక చైతన్యాన్ని పెంచి సమాజములో మెలగడానికి కావలసిన విజ్ఞానాన్ని కలిగించడానికి దోహదం చేస్తుంది. రోజు అవసరమైన సామాన్య జ్ఞానానికి, విజ్ఞానానికి, అభివృద్ధికి సోపానం అక్షరాస్యత. అక్షరాస్యత సహజీవన గమనములో మనిషి మనుగడకు వెలుగునిచ్చే దీపం, మార్గదర్శి. సమాజంలో హక్కులు వినియోగించుకోవడంలోనూ, పౌరధర్మాలను నిర్వర్తించడంలోనూ అక్షరాస్యత ఎంతో ఉపయోగకారి. సామాజిక అవగాహనకు, చైతన్యానికి అక్షరాస్యత పట్టుగొమ్మ. వయోజన విద్య అనే పదం సువిశాలమైనది. విద్య అనేది జీవితాంతం నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. కొంత చదువుకున్న వారికి కూడా

వ్యక్తిగత పెరుగుదలకు ఇది అవకాశం కలిగిస్తుంది. వయోజన విద్యపై మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం డెన్మార్క్లో 1949 సంవత్సరంలో జరిగినప్పుడు వయోజనులకు అన్ని రంగాల్లోనూ కావలసిన అవసరాలను అభిరుచులను తృప్తిపరిచే విధంగా వయోజన విద్య పనిచేయవలసి ఉందని ఉద్దేశించారు. వయోజనులు పొందలేకపోయిన ప్రాథమిక విద్యకు ప్రత్యామ్నాయంగా ఈ విద్యను అందించవచ్చని తలంచారు. యునెస్కో అభిప్రాయం ప్రకారం వయోజన విద్య అనే పదం వ్యవస్థీకరింపబడిన మొత్తం విద్యా విధానాలకు అన్వయిస్తుంది. స్త్రీలకు పురుషులకు అవసరమైన విధంగా వారి వారి అభిరుచులు అవసరాలకు అనుగుణంగా అందించే విద్యని వయోజన విద్యగా అభివర్ణించవచ్చు. వయోజన విద్య ఒక క్రమ పద్ధతిలో వయోజనులకు సమాచారాన్ని అందించడానికి వారి వైఖరి ప్రవర్తనా విధానాలలో మార్పు తీసుకువచ్చేదిగా ఉద్దేశించబడింది. చాలామంది వయోజన విద్య కార్యకర్తలు వయోజన విద్య వల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశం కలిగి ఉన్నా కొంతమంది వయోజన విద్య నిరక్షరాస్యతను సమూలముగా నిర్మూలించాలని ప్రయత్నించే ఒక సంక్షేమ కార్యక్రమముగా కూడా లెక్కించారు. కొద్దిమంది వయోజన విద్యను వయోజన అక్షరాస్యత కార్యక్రమాలతో సమానంగా చదవడం రాయడం వస్తే చాలు అనే భావంతో ఉన్నారు. కానీ వయోజన విద్య యొక్క ప్రధాన లక్ష్యం వయోజనులు నూతన సామాజిక స్థాయిలో శక్తివంతముగా పాల్గొని పోటీలను ఎదుర్కొని ఆర్థిక అభివృద్ధి విధానాలలో తమ వంతు ప్రాధాన్యతను నిర్వహించే విధముగా వయోజన విద్యా కార్యక్రమాలను రూపొందించడమే ప్రతి వయోజనుడికి నైపుణ్యాలను మెరుగుపరుచుకునడానికి తాను ఇంతకు ముందు పొందని అవకాశాన్ని పొందడానికి ఆసక్తులు అవసరాలకు అనుగుణముగా విద్యను అందించడమే వయోజన విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. 1946 సంవత్సరంలో యునెస్కోలో ఏర్పడినప్పటి నుండి అక్షరాస్యత కార్యక్రమాలను ప్రపంచ దేశాల్లో వివిధ పేర్లతో అమలు చేస్తున్నారు. లక్ష్యం ఒకటే అయినప్పటికీ చేసే విధులను బట్టి కొన్ని దేశాల్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ అని, ఇంకొన్ని దేశాల్లో ట్రేడ్ యూనియన్ ఎడ్యుకేషన్ అని, మరికొన్ని దేశాల్లో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనే పేర్లతో నిర్వహిస్తున్నారు. అదే మన దేశంలో అయితే స్వాతంత్రం రాకముందు కూడా రాత్రిబడి వయోజన విద్య, సోషల్ ఎడ్యుకేషన్ అని వివిధ పేర్లతో అక్షరాస్యత కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం వయోజన విద్యగా ప్రభుత్వం ఆమోదించింది. ఈ విధముగా వయోజన విద్య అక్షరాస్యత భావనలు కాలానుగుణముగా మార్పు చెందుతూ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ యునెస్కో దీనిని వయోజన విద్యగానే ఆమోదించింది. వయోజన విద్య అనే పదం వాడకపోయినప్పటికీ మన దేశంలో పురాతన కాలంలో రాయడం తెలియనప్పుడు కూడా వయోజన విద్యా కార్యక్రమాలు జరిగాయి. అప్పట్లో సంప్రదాయాల అవసరాల పరంగా సముదాయాలలో సభ్యులకు విద్యను అందించేవారు పూర్వకాలంలో అక్షరాస్యత ప్రాముఖ్యతను పెద్దగా పట్టించుకున్న సందర్భాలు తక్కువ. రాయడం మనకు అప్పట్లో తెలియనప్పటికీ మన దేశంలో మతం, కళ, భాష బాగా అభివృద్ధి చెందాయి. నిరక్షరాస్యులు కూడా వారి మతం, జానపదం, పురాణ ఇతిహాసాలను మంచి జ్ఞానం ఉండేది. అంచేత వయోజన విద్య అనేది మన నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి ఉంది. భారత భాగవతాలలో మన విలువల్ని, జ్ఞానాన్ని అందించారు. భారతదేశంలో వయోజన విద్య కాలంతో పాటు మార్పు చెందుతూ వచ్చింది. వయోజన విద్య అనే పదం 19వ శతాబ్దం చివరిలో వాడుకలోకి వచ్చింది. 1937-39 సంవత్సరాలలో ప్రథమముగా కాంగ్రెస్ మినిస్ట్రీ ద్వారా వయోజన విద్య ఒక ఉద్యమముగా గుర్తించబడింది. ప్రారంభంలో త్రిహార్సగా చదవడం, రాయడం, చిన్న చిన్న లెక్కలకు పరిమితమైంది. స్వాతంత్ర్యం తరువాత వయోజన విద్య భావనలో మార్పు వచ్చింది. అబ్దుల్ కలాం ఆజాద్ ప్రథమ విద్యామంత్రివర్యులు వయోజన విద్య కేవలం త్రిహార్సకు పరిమితం కాదు అని చెబుతూ ప్రజాస్వామ్యంలో మంచి పౌరులను తయారు చేసే విధముగా వయోజన విద్య ఉపయోగపడాలని చెప్పారు. తదనుగుణముగా సోషల్ ఎడ్యుకేషన్ను 1949 సంవత్సరంలో జరిగిన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమావేశంలో ఆమోదించారు. సోషల్ ఎడ్యుకేషన్లో భాగంగా అక్షరాస్యత, విస్తరణ, సాధారణ విద్య, నాయకత్వ శిక్షణ, సామాజిక స్పృహ అందించారు. ప్రస్తుతం వయోజన విద్య అనే పదం వాడుకలోకి వచ్చింది. ఇందుకు కారణం ప్రత్యేకించి వయోజన విద్యను సమగ్రమైన, నిరంతర, చురుకైన విద్యాభాగముగా గుర్తించడమే. 1967 సంవత్సరంలో జరిగిన మౌంట్ అబూ కాన్ఫరెన్స్లో సోషల్ ఎడ్యుకేషన్ బదులుగా అధికారికంగా వయోజన విద్యను ఆమోదించారు.

0: పదాన్ని అంతర్జాతీయ సంస్థ అయిన యునెస్కో కూడా గుర్తించింది. ప్రపంచంలో ఉండే వయోజన నిరక్షరాస్యులకు వయోజన విద్యను ప్రాథమిక విద్యగా భావిస్తున్నారు. ఎవరైతే అసంపూర్తిగా విద్యను పొందారో వారికి విద్యనందించే వయోజన విద్యను ప్రాథమిక విద్యకు చేర్చబడిన ఒక అంశంగా చెప్పవచ్చు. పరిసరాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రవర్తించేందుకు ఉద్దేశింపబడిందే వయోజన విద్య అని కూడా చెప్పవచ్చును. పెద్దగా చదువుకోని వారి నైపుణ్యాల్ని మెరుగుపరుచుకునేందుకు తదనంతర విద్యగా కూడా వయోజన విద్యను పరిగణించవచ్చు. వ్యక్తిగత అభివృద్ధికి వయోజన విద్య ఒక మూలంగా కూడా చెప్పవచ్చును. ప్రస్తుతం వయోజన విద్యలో భాగంగానే సాక్షర భారత్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 8, 2009 నుండి మన దేశంలో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ, గ్రామీణ యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. ప్రాథమిక అక్షరాస్యతతో పాటు ప్రాథమిక విద్య అంటే స్కూల్ డ్రాపౌట్స్, వృత్తి విద్యా కార్యక్రమాలు, నిరంతర విద్యా కార్యక్రమాలకు పెద్దపీట వేశారు ఈ సాక్షరత కార్యక్రమంలో. అక్షరాస్యతతో పాటుగా ప్రజలకు నిత్య జీవితంలో ఉపయోగపడే వివిధ అంశాలపై ప్రజలను చైతన్యం పరచాలనే ఉద్దేశంతో ఓటరు చైతన్యం, ఆర్థిక అక్షరాస్యత, చట్టాలపై చైతన్యం, విపత్తులు, పౌరరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వయోజన విద్య కార్యక్రమాలలో చదవడం, రాయడంతో పాటు ఎన్నో అంశాలపై అవగాహన పొందుతున్నారు. ఇంతవరకు జరిగిన కార్యక్రమాల వల్ల శిశు మరణాలు, బాల్య వివాహాలు, మాతృమరణాలు తగ్గాయి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను పాఠశాలకు పంపుతున్నారు. ఆరోగ్య విషయాల పట్ల కూడా అవగాహన పెంచుకున్నారు. కానీ ఇంకా సాధించవలసింది ఎంతో ఉంది. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా విద్యావంతులైన ప్రజలందరూ తమ వంతు కర్తవ్యముగా భావించి సాక్షర భారత కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లనట్లయితే గాంధీ కలగన్న భారతదేశం ఆవిర్భావానికి పునాది వేసిన వాళ్ళమవుతాం. అందరికీ చదువు అందరిది బాధ్యత.
1: మీరింతవరకు లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్టిఫికెట్ ప్రోగ్రాం విద్యార్థుల కోసం వయోజన విద్య ప్రాముఖ్యత ఈ పాఠం విన్నారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. పాట వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా. నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను. ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి? ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
0: ఒక మనసు చిత్రం కోసం విజయ్ యేసుదాస్, శ్వేతామోహన్ ఆలపించిన రామజోగ శాస్త్రి గీతం, సునీల్ కశ్యప్ సంగీతం.

0: చిత్రగీతం విన్నారు ఆకాశవాణి. ఆచార్య జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు, ఆరోగ్యానికి పండ్ల కూరగాయల రసాల గురించి వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, మనలో రోగ నిరోధక శక్తిని ఏ విధంగా పెంచుకోవాలి, ఎటువంటి పోషకాలు ఉన్న పదార్థాలను మనం తిని మన ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్న వివరాలు మనకు అందజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నూటికి నూరు పాలు నిజం. మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే పోషక విలువతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. మరి ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. అసలు రోగ నిరోధక శక్తి అంటే ఒక రోగకారక సూక్ష్మ జీవులకు విరుద్ధంగా పోరాడగలిగే ప్రతిఘటనా సామర్థ్యం. జీవిలోని రోగ నిరోధక శక్తికి ఆ జీవికి వ్యాధులు కలగకుండా రక్షణగా నిలబడుతుంది. శరీరంలో ఉండే ప్రతి జీవులు అంటే యాంటీబాడీస్, రోగకారక సూక్ష్మజీవులకు బ్యాక్టీరియా, వైరస్ మొదలగు వ్యాధికారక జీవులు లేదా తెల్ల రక్త కణాల సున్నితత్వం విరుద్ధంగా జరిపే ప్రతిచర్య కారణంగానే రోగ నిరోధక శక్తి సాధ్యపడుతుంది. రోగ నిరోధక శక్తి అనేక రకాలుగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి జీవి పుట్టినప్పటి నుండి ఉండొచ్చు, జన్మత సిద్ధించే రోగ నిరోధక శక్తి, లేదా రోగకారక జీవులకు బహిర్గతమైన తర్వాత దశలో పొందినదైనా కావచ్చు. ప్రతి జీవుల ప్రత్యక్ష పాలన పొందిన రోగ నిరోధక శక్తి

వల్ల సిద్ధించింది కావచ్చు, ఇది సహజమైనది కావచ్చు, బహిర్గతము కావడం వల్ల సిద్ధించింది, లేదా సింథటిక్ అంటే వ్యాధి టీకాలు వేయడం ద్వారా కూడా ఇటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కావచ్చు. అంటువ్యాధి ఒకసారి సోకిందంటే అది వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. అంటువ్యాధి వ్యాప్తి అనేది ప్రత్యక్షంగా పరోక్ష సంబంధం ద్వారా సంభవించవచ్చు. వ్యాధి గ్రస్తుడికి సంబంధించిన వస్తువులను తాకడము ద్వారా కూడా అంటువ్యాధి సోకవచ్చు. ఇంకా ఈ అంటువ్యాధులు గాలి ద్వారా, తుంపర్ల ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా కూడా వ్యాపిస్తాయి. కాబట్టి వ్యాధులకు వ్యతిరేకంగా మంచి రోగ నిరోధక శక్తిని కలిగిన ఒక వ్యక్తి తనను తాను కాపాడుకోవడమే కాకుండా సంఘటిత రోగ నిరోధక శక్తి భావన ప్రకారం మొత్తం సమాజాన్ని కూడా కాపాడిన వారవుతారు. వ్యాధులకు టీకాలు వేయడం, వ్యాధికారక జీవులతో ప్రత్యక్షంగా ఎదుర్కోవటమే కాకుండా ఆహారం పట్ల జాగ్రత్త వహించడం, రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని, పోషకాలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పోషకాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమైనటువంటివి ప్రోటీన్లు, అంటే మాంసకృత్తులు. ఈ మాంసకృత్తులు రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా వ్యాధులను నివారించి ఆరోగ్యమును తిరిగి పొందడంలో ఎంతో దోహదం చేస్తాయి. కనుక ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్లను చేర్చడం ఎంతో అవసరము. ప్రోటీన్లు ఎక్కువగా గల ఆహార పదార్థాలు అంటే పప్పు దినుసులు, పాలు, గ్రుడ్లు, సోయా ఉత్పత్తులు మొదలగునవి. ఇక విటమిన్ ఏ జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, చర్మ, ఆహార నాళిక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. విటమిన్ ఏ ఎక్కువ గల ఆహార పదార్థాలు ఆకుకూరలు, క్యారెట్, పాలు, బొప్పాయి, టమోటా, ముడి పదార్థాలు మొదలగునవి. ఇక విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి ముఖ్య కారకాలు. ఇవి మరీ ముఖ్యంగా ప్రతిజీవులంటే యాంటీబాడీస్ తయారీకి దోహదం చేస్తాయి. విటమిన్ సి ఎక్కువగా గల ఆహార పదార్థాలు పుల్లటి పండ్లు అనగా నిమ్మ, నారింజ, బత్తాయి, ఆకుకూరలు, టమోటా మొదలగునవి. ఇక విటమిన్ ఇ, ఇది ప్రత్యక్ష కారిణి అంటే యాంటీ ఆక్సిడెంట్, రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తుంది. విటమిన్ ఇ ఎక్కువగా లభ్యమయ్యే ఆహార పదార్థాలు ప్రొద్దుతిరుగుడు నూనె, గింజలు, కుసుమ నూనె మొదలగునవి. ఇక జింకు ధాతువు రోగ నిరోధక శక్తి సక్రమంగా పనిచేయడంలో, గాయాల నివారణకు దోహదం చేస్తుంది. జింకు ఎక్కువగా గల ఆహార పదార్థాలు ముడి ధాన్యం, బీన్స్, పాలు, మాంసము, సముద్ర ఆహారము అంటే చేపలు, రొయ్యలు. ఇక ఇతర పోషకాలు అంటే విటమిన్ B6, విటమిన్ B12, కాపర్, ఫోలేట్, సెలినియం, ఇనుము మొదలగు స్థూల సూక్ష్మ పోషకాలు కూడా రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తాయి. కనుక మనం ప్రతిరోజు సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పోషకాలు సమపాలలో లభించి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, మన ఆరోగ్యానికి పండ్లు, కూరగాయ రసాలు చాలా చక్కగా ఉపయోగపడతాయని వివరాలు అందిస్తున్నారు. ఈ విధంగా ఆరోగ్యానికి పండ్లు, కూరగాయల రసాలు, మానవ శరీరానికి కావలసిన అన్ని రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు అందుబాటులో ఉంచుతాయి. ఉపవాస సమయంలో శరీరంలో పిండి పదార్థాలు అధికమై కొన్ని ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. అందులో యూరిక ఆమ్లాన్ని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఆమ్లత్వాన్ని శరీరం నుండి తొలగించడానికి కొన్ని రకాల పండ్లు, కూరగాయల రసాలు అద్భుతంగా పనిచేస్తాయని మన పరిశోధకులు తెలియజేస్తున్నారు. కొన్ని రకాల తాజా పండ్లు, కూరగాయల రసాలు అన్ని రకాల మానసిక రుగ్మతలను, ఇతర వ్యాధుల నివారణ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వివిధ పండ్ల రసాలలో లభ్యమయ్యే ఆమ్లాలు, వేసవిలో అందుబాటులో ఉండే నిమ్మ, అనాస, టమోటా వంటి పండ్ల రసాలలో సిట్రిక్ ఆమ్లం అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఆర్గానిక్ ఆమ్లాలు కొన్ని రకాల పండ్లలో అందుబాటులో ఉంటాయి. పండ్లు సాధారణంగా 4 రకాలుగా లభ్యమవుతాయి. కూరగాయల పండ్లు టమోటా, దోస. ఆమ్లత్వం కలిగిన పండ్లు నిమ్మ, నారింజ, అనాస, స్ట్రాబెర్రీ. కొద్దిగా ఆమ్లత్వం కలిగినవి యాపిల్, పీచ్, బెర్రీ. తీయటి పండ్లు బొప్పాయి, జామ, తీపి ద్రాక్ష. ఆస్కార్బిక్ ఆమ్లం బత్తాయి పండు రసంలో 32 నుండి 21 మిల్లీగ్రాముల వరకు అందుబాటులో ఉండగా యాపిల్ పండు రసంలో సుమారు 4 మిల్లీగ్రాములు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇక ప్రత్యేక సూచనలు ఏంటంటే, తాజా పండ్లను మాత్రమే రసము తీయడానికి ఉపయోగించాలి, పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటం

0: వలన కొన్ని రకాల పోషకాలు, ముఖ్యంగా విటమిన్ల నష్టము ఎక్కువగా ఉంటుంది. పండ్ల రసాలను చిక్కగా తీసుకొనరాదు. తగినంత నీరు కలిపి పల్చగా చేసి సేవించడం ఆరోగ్యరీత్యా మంచిది. పండిన మామిడి పండ్ల నుంచి కాక పచ్చి మామిడికాయల నుండి కూడా రసాన్ని తయారు చేయవచ్చు. బయటకు తీసి రసాన్ని పిండి కొద్దిగా బెల్లము, తగినంత ఉప్పు, యాలకుల పొడి, నీరు కలిపి సేవించవచ్చు. దీనిని ఉత్తర భారతదేశంలో పన్న అంటారు. వేసవికాలంలో ఇది చక్కని ఆరోగ్యవంతమైన పానీయము. ఇది శరీరానికి చర్వను ఇస్తుంది. ఇక పండ్ల రసాలు, కొన్ని అపోహలు ఉన్నాయి ప్రజల్లో, వాటి గురించి ఈ వివరాలు అందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. దగ్గు జలుబుతో బాధపడేవారు నిమ్మరసం త్రాగకూడదంటారు. తరచూ జలుబు రావడానికి కారణం రోగ నిరోధక శక్తి తగ్గడమని చాలా మందికి తెలియదు. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచే నిమ్మకాయల వలన జలుబు తగ్గుతుందని తప్ప పెరగదు. జలుబుతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలిపి సేవించాలి. భోజనం తిన్న 30 నిమిషాల తర్వాత ఖర్జూరం తినడం ఆరోగ్యరీత్యా మంచిది. పరగడుపున పుచ్చకాయ తినరాదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు త్రాగరాదు. భోజనం తర్వాత మాత్రమే పుచ్చకాయ తినాలి. పరగడుపున అనాస పండు అసలు తినరాదు. ఇక సౌందర్య సాధనంగా పండ్ల రసాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ముల్లంగి రసము శరీరం మీద వచ్చే శోభిమచ్చలకు రాత్రిపూట 10 రోజుల పాటు పైపూతగా లేపనం వేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఖర్జూర రసాన్ని చర్మంపై పూతగా రాస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి. ఇక ఉల్లిపాయ రసములో పసుపు కలిపి పైపూతగా రాస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి. గజ్జి తామర వంటి వ్యాధులతో బాధపడేవారు అనాస పండు రసాన్ని ఆయా భాగాలపై పూతగా రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. శిరోజాలకు మెరుపు రావాలంటే ద్రాక్ష రసం మంచిది. ద్రాక్ష రసాలు ఆరోగ్యానికి మంచిది. దీర్ఘకాలంగా మలబద్ధకంతో బాధపడే వారికి లేదా తరచుగా మలబద్ధకానికి గురయ్యే వారికి 1 గ్లాస్ బీట్రూట్ రసం, నిమ్మరసం 1 చెంచా కలిపి తాగితే అద్భుతంగా పనిచేస్తుంది. పోషక విలువలు కూడా పెరుగుతాయి. క్యారెట్, బీట్రూట్, దోసకాయల రసం సమపాలనలో కలిపి ఉదయం పూట పరగడుపున త్రాగితే మూత్రపిండాలు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు, శాస్త్రవేత్తలు మన ఆరోగ్యానికి పండ్లు, కూరగాయల రసాలు ఎంతో దోహదం చేస్తాయని తెలియజేస్తున్నారు. కాన ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ప్రతి పౌరుడు ఈ యొక్క పండ్లు, కూరగాయల రసాలు తయారు చేసుకుని రోజు ఒకసారి సేవించడం వల్ల చక్కటి ఆరోగ్యం, చక్కటి రోగ నిరోధక శక్తిని పెంచుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో సంపూర్ణంగా దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటారని ఆశిద్దాం.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు కార్యక్రమంలో, వినండి. ఆచార్య చిత్రం కోసం హారిక నారాయణ్ సాహితీ చాగంటి ఆలపించిన రామ జోగశాస్త్ర గీతం, మణిశర్మ సంగీతం.

ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనతో భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు పరస్పర సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలిపారు. జకార్తాలో ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తరించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. భారత అవసరాలు ఇండోనేషియా ఆర్థిక విధానాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ ఇండోనేషియా సమగ్ర

0: వ్యూహాత్మక భాగస్వామ్యం రక్షణ భద్రతతో పాటు ఆర్థిక రంగంలోనూ సహకారాన్ని వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉందని, దానిని మరింత పెంచడంపై దృష్టి సారించినట్లు తెలియజేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమలులోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి వారంలోనే అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టు ఆయన వెల్లడించారు.
1: मनरेगा को पूरे देश में लागू करने में 3 साल लगे थे, लेकिन मुझे आप सब पर गर्व है, 1 साल 2 साल नहीं, पहले दिन ही विकसित भारत जी राम जी योजना एक साथ पूरे देश में लागू हो गई. 100 दिन नहीं, अब 125 दिन रोजगार, 5 साल में 7.5 लाख करोड़ से ज्यादा की राशि 2,86,000 पंचायतों में ठीक से लग गई, तो गांव संपूर्ण विकसित हो जाएंगे, समृद्ध और विकसित गांव का निर्माण हो जाएगा.
0: భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఐసీఎంఆర్ మైండ్స్ జాతీయ ఆరోగ్య పరిశోధనా ప్రాధాన్యత ప్రాజెక్ట్ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో స్వర్ణ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డును కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ, సంక్లిష్ట ప్రజారోగ్య సమస్యలకు డేటా ఆధారిత విస్తృత స్థాయిలో అమలు చేయగలిగే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేయడంలో ఐసీఎంఆర్ ముందంజలో కొనసాగుతుందని తెలిపారు. భాగస్వామ్య సంస్థలు రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రామాణీకరించిన నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి ఐసీఎంఆర్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతం అవుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి దోహదపడుతుందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్, దాని అనుబంధ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సంస్థాగత చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగుల సంఘాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని, దీంతో జూలై 20 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యిందని ఆయన అన్నారు. సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు కూడా సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా

0: యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం ఒక గంటపాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
1: సైక్లింగ్ హార్ట్ కు ఠీక్ రఖతా హై ఔర్ బాడీ కో భీ ఫిట్ రఖతా హై సోల్ కో భీ ఠీక్ రఖనే కా కామ్ కర్తా హై ఏక్ సైక్లింగ్ సే పొల్యూషన్ కా సొల్యూషన్ హోతా హై అప్నే స్వయం కో ఫిట్ రఖతీ హై సైక్లింగ్ హీ ట్రాఫిక్ కా భీ సమాధాన్ హై క్యో నా హమ్ సైక్లింగ్ కర్కే వికసిత్ భారత్ కే ప్రధాన మంత్రి జీ కే స్వప్న కే సాథ్ చలే యహీ ఆజ్ ఆప్ సబ్సే అపేక్షా హై.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ విజేతను నిర్ణయించే ఈ ఫైనల్ మ్యాచ్ పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంటులో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పురుషుల సింగిల్స్ లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రష్యాకు చెందిన రోమన్ సఫీయుల్లీన్తో తలపడతారు. అలాగే టాప్ సీడ్ ఇటలీ ఆటగాడు జానిక్ సినర్ జపాన్కు చెందిన షింటారో మోచిజుకీతో పోటీ పడతారు. ఇతర మ్యాచ్లలో పోలాండ్కు చెందిన హోబర్ట్ హుర్కాచ్ జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్తో, కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్ స్పెయిన్ ఆటగాడు డేవిడోవిచ్తో ప్రీ క్వార్టర్ ఫైనల్లో తలపడతారు. మహిళల సింగిల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా బార్బోరా క్రెజికోవాతోనూ, టాప్ సీడ్ ఆర్యనా సబలెంక జపాన్కు చెందిన నవోమి ఒసాకాతో తలపడతారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 1:30 న్యూజెర్సీలో జరిగే మ్యాచ్లో బ్రెజిల్ నార్వేతో తలపడుతుంది. అలాగే మరో ప్రీ క్వార్టర్ ఫైనల్లో రేపు ఉదయం 5:30 మెక్సికోలో జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ మెక్సికోతో ఆడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుగ్రాస పచ్చిమేత గురించి పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలోని పశువైద్య కళాశాల సహాయక ఆచార్యులు డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విందాం.
1: నమస్కారం రైతుమిత్రులకు, నా పేరు డాక్టర్ సిహెచ్ రామకృష్ణ. నేను పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలోని పశువైద్య కళాశాల రాజేంద్రనగర్లో సహాయక ఆచార్యులుగా పనిచేస్తూ ఉన్నాను. సో ఈరోజు ఒక మంచి అంశం పైన నేను మీ ముందుకు వచ్చాను, అదే పచ్చిమేత బయోఫోర్టిఫికేషన్. సో మామూలుగా చూసుకున్నట్లయితే మన యొక్క పశుగ్రాసం కొరత అనేది తీవ్రంగా వేధిస్తుంది మన భారతదేశంలో కానీ తెలంగాణలో. అటువంటి క్రమంలో ఈ యొక్క దొరికే పచ్చి మేతను కానీ పశుగ్రాసాన్ని సుపోషకం లేదా బయోఫోర్టిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, తద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నవి అనేవి ఈరోజు చర్చించే అంశము. సో దీనిలో చూసుకున్నట్లయితే పశుగ్రాస పంటలు అనేవి పశు పోషణకు వెన్నుముక. మన భారతదేశంలో పశువులకు పెట్టే మేతలో నాణ్యత కొరవడుతుంది. ఎందుకు అంటే మన భారతదేశంలో తక్కువగా ఉంది, అంటే సాగులో ఉన్న పశుగ్రాసాల సంఖ్య కానీ సాగు విస్తీర్ణం కానీ

మన భారతదేశంలో పశువులు పశుగ్రాసం కొరతే కాకుండా మంచి పశుగ్రాసం అంటే పోషణ అధికంగా ఉన్న పశుగ్రాసాల కొరతతో కూడా అవి బాధపడుతున్నాయి. సో ఇందులో చూసుకున్నట్లయితే మన జింకు, ఇనుము, రాగి వంటి సూక్ష్మ పోషకాలు అనేవి పశువులకు సరిగా అందట్లేదు. ఎందుకు అంటే పశువులు అనేవి ఈ యొక్క పోషకాలు అధికంగా ఉన్న పచ్చిగడ్డిని తినడం ద్వారా అవి యొక్క పోషకాల కొరతను తీర్చుకుంటాయి. కానీ మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క పశుగ్రాసాలు పశువులకు పెట్టే మేత ఏదైతే ఉందో ఇది ఈ యొక్క లోప లక్షణాలు ఉన్న పశుగ్రాసాలు పెట్టడం వల్ల పశువుల్లో కూడా లోపాలు అనేవి ఏర్పడుతున్నాయి. సో దీనివల్ల ఈ పోషక లోపం నేరుగా పాల ఉత్పత్తిని, గేదెలు లేదా ఆవుల ఆరోగ్యాన్ని, పునరుత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి పచ్చిమేత సాగులో బయోఫోర్టిఫికేషన్ అనే పద్ధతి అనేది చాలా ఉత్తమమైన మార్గం అని మన యొక్క పరిశోధనల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. సో ఈ పద్ధతులు చిన్న సన్నకారు పాడి రైతులకు సులువుగా పాటించగలిగేవే. మరి ఇంతకీ ఆ పశుగ్రాస పద్ధతులు, బయోఫోర్టిఫికేషన్ పద్ధతులు ఏందో అనేవి మనము, వాటి యొక్క ప్రయోజనాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు చర్చించుకుందాం. మన భారతదేశంలో పాల ఉత్పత్తిలోనే మొదటి స్థానంలో ఉంది. అయితే మన పాడి పశువులు ఉత్పాదక మాత్రం చాలా తక్కువగా ఉంది. ఉత్పత్తిలో మనం మొదటి స్థానంలో ఉన్నాయి, కానీ ఒక పశువు యొక్క ఉత్పాదకత అనేది చాలా తక్కువగా ఉంది. అది కేవలం 1.5 కిలోలు ఒక ఏడాదికి మాత్రమే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రపంచ సగటు అనేది 2.5 కిలోలు ఉంది, కానీ భారతదేశ సగటు మాత్రం 1.5 కిలోలు మాత్రమే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పశువుకు పెట్టే ఆహారంలో కూడా పోషక విలువలు చాలా తక్కువగా ఉండటం ప్రధాన కారణం. భారతీయ గడ్డి పరిశ్రమ సంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం మన దేశంలో పశుగ్రాసపు కొరత ఏకంగా 60%, తర్వాత పశు దానా కొరత దాదాపు 50% అనేది ఉన్నదని వాళ్ళు లెక్కగట్టారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మన యొక్క పశువులు ఎంత తీవ్రంగా బాధపడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో మన రైతులు ఎక్కువగా మేపేది ఎండుగడ్డి, తర్వాత బంజరు భూమిలో దొరికే చిన్న చిన్న గడ్డి మేపుతూ ఉంటారు. సో అది ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ముదిరింది లేదా పాడైపోయింది లేదా తక్కువ పోషకాలున్న పచ్చిగడ్డిని మన రైతులు మేపుతూ ఉంటారు. సో ఇవి పశువులకు సరిగ్గా జీర్ణం కావు. అదేవిధంగా వీటిలో ముడి మాంసకృతులు కానీ, కాల్షియం కానీ, ఫాస్ఫరస్ కానీ, తర్వాత మిగతా ఇతర సూక్ష్మ పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సూక్ష్మ పోషకాల లోపం వల్ల పశువుల పాల ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యత, రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటు సకాలంలో ఎదగి రాకపోవడం కూడా ప్రధాన కారణం. ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఈ పశుగ్రాసంలో ముఖ్యమైన పోషకాల సమృద్ధిగా ఉండే విధంగా చూసుకొని వాటిలో పశుగ్రాసాల్లో సాగు పద్ధతిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క పోషక లోపాలను సమర్థవంతంగా తీర్చిన వారం అవుతాం. సో ఈ విధంగా చూసే పద్ధతిని, ఈ విధంగా చేసే పద్ధతిని అంటే పోషకాలను సమీకృతంగా అధిక మొత్తంలో పశుగ్రాసంలో ఉండే విధంగా చూసుకునే పద్ధతులనే వ్యవసాయ బయోఫోర్టిఫికేషన్ లేదా పోషకాలు అధికంగా ఉంచి సుపోషకం చేయడం అని అంటారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే బయోఫోర్టిఫికేషన్ అనేది 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటేమో జన్యుపరమైన బయోఫోర్టిఫికేషన్, అంటే జన్యువులలో మార్పులు చేయడం వల్ల బయోఫోర్టిఫికేషన్ అనేది ఒకటి చేసుకోవచ్చు. అది చూసుకున్నట్లయితే విత్తనం స్థాయిలో విత్తనాలలోనే పోషకాలు పెంపొందించి తద్వారా బ్రీడింగ్ పద్ధతి, జన్యు మార్పిడి పద్ధతుల ద్వారా కూడా ఈ యొక్క బయోఫోర్టిఫికేషన్ చేసుకోవచ్చు. రెండోది వ్యవసాయ పరంగా, అంటే వ్యవసాయ బయోఫోర్టిఫికేషన్ అంటారు. అంటే ఈ పద్ధతిలో సూక్ష్మ పోషకాలను నీటితో కలిపి గడ్డిపై పిచికారీ చేయడం ఒకటి, రెండోది భూమి ద్వారా ఇవ్వడము, మూడోది మన పశువుల పేడ ఏదైతే ఉందో దాంతో కలిపి కూడా పొలానికి ఇవ్వడం వల్ల దాంట్లో ఉన్న ఒక పోషకాలు అనేవి మనకు అధికంగా వృద్ధి చెంది ఆ పోషకాలు అనేవి ఈ యొక్క పశుగ్రాసం ఇమిడిపోయే అవకాశం ఉంది. సో ఈ రెండు పద్ధతుల్లో మనకు ఈ యొక్క బయోఫోర్టిఫికేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క వ్యవసాయ బయోఫోర్టిఫికేషన్ లేదా విత్తనాల ద్వారా లేకుంటే భూమికి కలియదుండడం వల్ల ఈ పోషకాలను అనేవి చాలా సులువైంది, రైతువారి పద్ధతిలో కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. సో ఇటువంటి పద్ధతులు అవలంబించడం వల్ల తక్కువ ఖర్చుతో ఏ పంట సాగులో ఉన్నా దానికి లోపించిన పోషకాలను సమతుల్యంగా ఇస్తే సరిపోతుంది. మరి వ్యవసాయ బయోఫోర్టిఫికేషన్ అనేది చిన్న సన్నకారు పాడి రైతులకు, ముఖ్యంగా దానా కొరత అధికంగా ఉన్న రైతులకు లేదా దానా కొనే శక్తి లేని రైతులకు ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా పెంచిన పోషకవంతమైన పచ్చిగడ్డిని తిని పశువులు కూడా ఆరోగ్యంగా, పాల దిగుబడి అధికంగా, నాణ్యత మెరుగుపడతాయని మరి జాతీయ పాడి పరిశోధన సంస్థ NDRI వాళ్ళ పరిశోధనలో రూఢి అయింది. పశుగ్రాస ఉత్పత్తికి నత్రజని చాలా కీలకమైన పోషకం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, తర్వాత పత్రహరితం, ఇతర ముఖ్యమైన అణువుల నిర్మాణానికి ఈ యొక్క నైత్రజని లేదా నైట్రోజన్ అనేది చాలా ముఖ్యమైన ఎరువు. సో ఈ నత్రజని ఎరువులు మేత నాణ్యతను, ముఖ్యంగా పొడి పదార్థం లేదా ఎండు పదార్థం అంటారు, ముడి

వంశకృతులు వాటి యొక్క సాంద్రతను పెంచుతుంది. సో పరిశోధన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే హెక్టార్కు దాదాపు ఒక 25 టన్నుల పశువుల ఎరువు వాడినప్పుడు మొక్కజొన్న పశుగ్రాసంలో జింకు, తర్వాత రాగి, మాంగనీసు, ఇనుము మొదలైనటువంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెంచవచ్చును. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నత్రజనిని 120 కిలోలు ఒక హెక్టార్కు పశువుల ఎరువుతో కలిపి వాడడం వల్ల పశుగ్రాసంలో ముడి మాంసకృతుల యొక్క శాతం అనేది 36% వరకు పెరిగినట్లు పరిశోధన ఫలితాల్లో వెల్లడి అయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొక్కజొన్న, అలసంద వంటి పశుగ్రాసాల పంటల పెరుగుదలకు, అధిక దిగుబడికి జింకు చాలా ముఖ్యం. ముఖ్యంగా పశువుల్లో చూసుకున్నట్లయితే జింకు లోప లక్షణాల వల్ల పాల దిగుబడి, తర్వాత వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క జింకు యొక్క ఆవశ్యకత పశుగ్రాసంలో అధికంగా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పశువుల పెరుగుదల కూడా జింకు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే పునరుత్పత్తి సమస్యలు కూడా ఈ యొక్క జింకు వల్ల తగ్గిపోతాయి. ఎముకలు, చర్మ కణజాలం దెబ్బతినడం జరుగుతుంది జింకులో ఉంటే. అయితే డాక్టర్ గిరిధర్ గారు బెంగళూరులో ఒక అధ్యయనం చేశారు. వారు జింకు ఎరువులను నేలలో వేసి పండించిన జొన్న చొప్పను జింకు లోపం ఉన్న గొర్రెలకు దాదాపు 100 నుంచి 120 రోజులు ప్రయోగాత్మకంగా తినిపించడం వల్ల హెక్టార్కు దాదాపు 25 కిలోల జింకు సల్ఫేట్ వేస్తే జొన్న చొక్క దిగుబడి 4.2 టన్నులు పెరిగింది. అదేవిధంగా చొప్పలో జింకు పరిమాణం కూడా అభివృద్ధి చెందినట్టు వారి యొక్క పరిశోధన ఫలితాలు వెల్లడి చేశాయి. మరియు చూసుకున్నట్లయితే బయోఫెర్టికేషన్ వల్ల ఆ చొప్ప తిన్న గొర్రెల్లో కూడా రక్తంలో జింకు స్థాయి పెరగడం కూడా వారు గమనించడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా రకాలైన పోషకాలు, అంటే సూక్ష్మ పోషకాలు అనేవి ఈ యొక్క పశుగ్రాసంలో పెంచడం వల్ల మన పశువుల్లో కూడా ఈ యొక్క లోపలక్షణాలను తగ్గించడం జరుగుతుంది. ఒక పరిశోధన ప్రకారం ఓట్స్ పశుగ్రాస పంటకు నేల ద్వారా దాదాపు 6 కిలోల రాగి అందించడం వల్ల దాని యొక్క జీవ లభ్యత పెరిగి దిగుబడి కూడా మెరుగైంది. అలాగే విత్తిన 60 నుంచి 90 రోజుల్లో ఆకులపై 0.2% రాగిని పిచికారం చేయడం వల్ల కూడా రాగి సంగ్రహణ శక్తి పెరిగి దిగుబడి, తర్వాత ప్రోటీన్ యొక్క సాంద్రత కూడా గణనీయంగా పెరిగాయి. సో అదే విధంగా చూసుకున్నట్లయితే డాక్టర్ సిహెచ్ రామకృష్ణ బృందం హైదరాబాద్ లో చేసిన పరిశోధనల ఫలితాల ప్రకారం నేలకు దాదాపు 25 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ ను కలిపి ఎరువుతో వేసినప్పుడు, దుక్కిలో వేస్తే పచ్చిమేతలో అత్యధికంగా జింకు సాంద్రత అనేది నమోదైంది. అలాగే విత్తిన 15, 30, 45, 60 రోజుల తర్వాత 1% అన్నబేది, అనగా ఐరన్ సల్ఫేట్ ను ఆకులపై పిచికారి చేస్తే అత్యధిక ఇనుము సాంద్రత అనేవి నమోదైంది. ఇనుము అనేది కూడా మనకు పశువుల్లో ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్న పోషకము. ఇనుపలోప లక్షణాల వల్ల చాలా రకాలైన అనీమియా గాని, రక్తహీనత గాని, తర్వాత వివిధ రకాలైన కారణాలు పశువుల్లో లోపలక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆ లోపలక్షణాలు అన్నింటినీ తగ్గించడానికి ఈ యొక్క ఇనుమును కూడా బయోఫోర్టిఫికేషన్ చేసి కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పాత్రగద్దిలో కూడా పోషక విలువలు పెంచడానికి అందులో మినరల్ మిక్సర్ లేదా ఖనిజలవాల మిశ్రమాన్ని కూడా కలిపి సైలేజ్ లేదా పాత్రగడ్డి చేయడం వల్ల దాంట్లో ఉన్న పోషకాల శాతం, తర్వాత ఈ యొక్క సూక్ష్మ స్థూల పోషకాలను కూడా పెంచినట్లయితే అది కూడా సుపోషకంగా మారుతుంది. ఇటువంటి బయోఫోర్టిఫికేషన్ పశుగ్రాసం లేదా సైలేజ్ ను ఎక్కువ కాలం మేపడం వల్ల గొర్రెల్లో శరీర బరువు, సగటు రోజువారీ పెరుగుదల, రక్తంలోని ఖనిజాల స్థాయిలను కూడా పెంచవచ్చని నిరూపితమైంది. ఈ విధానం వల్ల నేల సారం పెరుగుతుంది ఒకటి, రెండోది పశుగ్రాసం దిగుబడి పెరుగుతుంది, మూడోది ఇటు పశువుల్లో కూడా తద్వారా పశువుల నుంచి వచ్చిన మాంసం తిన్న మనుషుల్లో కూడా ఈ యొక్క ఖనిజ లవణాల లోపాలను కూడా సరిదిద్దవచ్చని ఈ యొక్క అధ్యయనం వెల్లడించింది. సో దీనితో పాటు మనకు కొన్ని రసాయన ఎరువులతో పాటు మనకు జీవన ఎరువులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఈ పశుగ్రాసంలో పోషకాల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వల్ల ఉంటుంది. కాబట్టి ఈ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువులను ప్రోత్సహించడం ద్వారా కూడా మనము ఈ యొక్క బయోఫోర్టిఫికేషన్ కూడా సాధించవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అజిటోబాక్టర్, అజోస్పైరిల్లం వంటి జీవన ఎరువులు మొక్క ఎదుగుదలలో, తర్వాత అధిక పశుగ్రాస ఉత్పత్తిలో కీలక పాత్ర వహిస్తాయి. సో ఈ యొక్క జీవ సంబంధమైన నత్రజని స్థిరీకరించే రైజోబియం గాని, లేకుంటే ఫాస్ఫేట్ కరిగించే ఫైటోహార్మోన్ల ఉత్పత్తి వంటి చర్యల ద్వారా పోషకాల లభ్యతను అధికంగా పెంచి మన యొక్క పశుగ్రాస దిగుబడిని కూడా పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి పశుగ్రాసాలను పెంచే రైతులు ఈ యొక్క జీవ సంబంధమైన జీవన ఎరువులు వాడడం వల్ల రసాయన ఎరువులు మోతాదు తగ్గించి ఈ యొక్క బయో అవైలబిలిటీ, అంటే జీవానికి సంబంధించిన పోషకాల లభ్యతను ఇంప్రూవ్ చేయడం వల్ల ఈ యొక్క పశుగ్రాసం నాణ్యతను కూడా మనము పెంచిన వారిలా అవుతాము. ఈ విధంగా దిగుబడి పెంచుతూ మరియు తర్వాత పోషకాల నాణ్యతను పెంచడం వల్ల ఈ సుస్థిర పద్ధతిని అవలంబించడం వల్ల నేను
నేల సారాన్ని కాపాడుతూనే మనం పశుపోషణను కూడా లాభసాటిగా మార్చుకోవచ్చు. ఈ యొక్క బయోఫోర్టికేషన్ పద్ధతులు ప్రస్తుత తరుణంలో కేవలం ఈ బియ్యం

0: అంటే ఐరన్ ఫోర్టిఫైడ్ బియ్యం అనేవి మన తెలంగాణ ప్రభుత్వం కానీ మన ఆంధ్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క బయో ఫోర్టిఫైడ్ పశుగ్రాసాలు కూడా పశువులకు అందుబాటులో ఉంటే వాటిలో ఉన్న పోషక లోపాలు కూడా సమర్థవంతంగా మనము అరికట్టవచ్చు అని పరిశోధన ఫలితాల ద్వారా వెల్లడవుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రైతులు ఖచ్చితంగా తమ భూమిలో ఉన్న 10వ వంతు శాతాన్ని పశుగ్రాసాల సాగుకు వినియోగిస్తూ దాంట్లో సమర్థవంతమైన బయోఫోర్టిఫికేషన్ పద్ధతులు పాటించడం వల్ల సుపోషకమైన పశుగ్రాసాలను ఉత్పత్తి చేస్తూ తద్వారా పశువుల యొక్క పోషక లోపాలను కూడా అరికట్టవచ్చు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
1: పశుగ్రాస పచ్చిమేత గురించి పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలోని పశువైద్య కళాశాల సహాయక ఆచార్యులు డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఈ రిలే ట్రాన్స్మిటర్లో వినవచ్చు. అలాగే మిగతా కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా కొనసాగుతాయి.

ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. రుద్రవీణ చిత్రం కోసం ఇప్పుడు వినండి. భారతీయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన బోనచంద్ర గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి గేమ్ చేంజర్, ఈ చిత్రం నుండి పాట. కార్తీక్ శ్రేయా ఘోషల్ గానం, రామ జోగేశాస్త్రి గీతం, ఎస్ఎస్ థమన్ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కన్నెపల్లి పంప్హౌస్ను ప్రారంభించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా నీటిని ఎత్తిపోయవచ్చని బీఆర్ఎస్ నాయకత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శాస్త్రీయ పునరుద్దరణ పూర్తయి భద్రతను ధృవీకరించే వరకు 3 బ్యారేజీలు నిర్వహించరాదని జాతీయ డ్యాం భద్రతా సంస్థ స్పష్టంగా ఆదేశించిందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్హౌస్ నుంచి సుమారు 100,000 క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంపులను ఆన్ చేయకపోతే 60,000 మంది రైతులతో కలిసి పంప్హౌస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ప్రభుత్వం రాజకీయాలు చేయడం లేదని, ప్రజల ప్రాణాలు కాపాడమే తమ ఏకైక లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ స్పష్టమైన సూచనలు ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు 1వ ఫేజ్ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. పాలమూరు ప్రాంతాల అభివృద్దికి, మారుమూల ప్రాంతాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపరుస్తామని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్లో

పేదల ఉపాధికి ఇబ్బంది కలగకుండా వారు నివసించే ప్రాంతాల సమీపంలోనే విలువైన ప్రభుత్వ భూములు సేకరించి 100,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 8:03 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి సబ్కా వికాస్ సాధికారత దిశగా గిరిజన సమాజం అనే అంశంపై ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారు, పార్లమెంట్ మాజీ సభ్యులు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కార్యనిర్వాహక అధ్యక్షులతో ప్రత్యేక సంభాషణ వింటారు. సంభాషించిన వారు గోపగోని సప్తగిరి.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో సబ్కా వికాస్ సాధికారత దిశగా గిరిజన సమాజం అనే అంశంపై ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశ వైవిధ్యంలో గిరిజన సమాజాల సంస్కృతి సంప్రదాయాల పాత్ర చెప్పుకోదగింది. శతాబ్దాలుగా అడవులను కొండలను తమ ఇంటిగా భావించి జీవించిన ఈ సమాజాలు నేడు అభివృద్ది మార్గంలో కొత్త అడుగులు వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది, ప్రత్యేక విధానాలు రూపొందించింది. ఫలితంగా గడిచిన కొన్నేళ్లుగా ఆదివాసీలు గిరిజనులు హక్కులు అనే నినాదంతో కాకుండా అభివృద్ది దిశగా పయనిస్తున్నారు. మరి ఈ పథకాలు విధానాలు వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నాయి? వారి హక్కులు, విద్య, ఆరోగ్యం, జీవనోపాధి రంగాల్లో ఎలాంటి కొత్త వెలుగులు ప్రకాశిస్తున్నాయి? ఈ అంశాలపై మాట్లాడేందుకు పార్లమెంటు మాజీ సభ్యులు, బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కార్యనిర్వాహక అధ్యక్షులు, కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, పాలక మండలి మాజీ సభ్యులు, అలాగే భారతదేశంలో బంజారా గిరిజన పరిశోధకులుగా వృక్ష శాస్త్రంలో తొలి పీహెచ్డి పట్టా పొందిన విద్యావేత్త ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి దేశంలో గిరిజనుల స్థితిగతుల గురించి తెలుసుకుందాం. నమస్కారం సీతారాం నాయక్ గారు, ఆకాశవాణి ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం. సార్ సీతారాం నాయక్ గారు, చెప్పండి, గౌరవ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లయింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో అమలవుతున్నాయని మీరు అనుకుంటున్నారు?
3: గడిచిన 12 సంవత్సరాలు మోడీ గారి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ ఒక నినాదంతో ఈ దేశంలో చివరి మనిషి వరకు లాభం జరగాలి, అభివృద్ది జరగాలి. అభివృద్ది అనేది కేవలం స్థిర పలకాలతోటే కాకుండా అది ఆచరణకు రావాలన్నటువంటి ఉద్దేశంతో అనేక పథకాలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మోడీ గారు. అందుకోసమే 3 విషయాలను తీసుకున్నారు. ఒకటి విశ్వాస్, అంటే ఒకటి నమ్మకం, ఒకటి అభివృద్ది, ఒకటి ప్రజా సంక్షేమం. వారి 12 సంవత్సరాల్లో ఈ 3 తీసుకున్నారు. ప్రజల విశ్వాసం ఉన్నదనడానికి వరుసగా 3వ సారి అధికారంలోకి రావడం ప్రజల విశ్వాసం పొందారని చెప్పవచ్చు. ఎందుకంటే మన పైన వేరే దేశాల్లో కన్నెత్తి చూసినా తిరిగి మళ్లీ భారతదేశం జోలికి పోవద్దనేటువంటి ఒక గట్టి సంకేతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. రెండో విషయంలోకి మనం వస్తే, ఇప్పుడు వారు చేస్తున్నటువంటి అభివృద్ది కార్యక్రమాలు కావచ్చు, ప్రపంచ వేదికపై భారతదేశం ఒక విశ్వగురు కావాలన్నది ఒక ఆకాంక్ష. అది అతి త్వరలోనే మనం ఆ స్థాయికి వెళ్లిపోతున్నాం. కారణం ఏంటంటే ఎక్కడో బీదరికంలో ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉండేటువంటి భారతదేశం ఇవాళ 3వ స్థానానికి వచ్చి మనం ఆల్రెడీ ఉన్నాం. చైనాను మించిపోయేటువంటి జీడీపీలో అన్నింటిలో మనం అంతకంటే ముందుగా ఉన్నాం గనక ఆ విశ్వాసం మోడీ గారి మీద కలిగింది.
2: కేంద్ర ప్రభుత్వం గిరిజన సమాజాలను అభివృద్దిలో భాగం చేయడానికి ఏ విధంగా ప్రత్యేక దృష్టి సారిస్తోంది?
3: మోడీ గారు ఈ 12 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి కార్యక్రమాలలో గతంలో కొన్ని చట్టాలు ఉన్నాయి, లేవని చెప్పలేము, కానీ అవి ఎంతవరకు అమలు కావాలి కదా. అయితే ఈ దేశంలో 720 గిరిజన తెగలున్నాయి. ఒక్కొక్క గిరిజన తెగకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి లిపిలేని భాష, సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలు, వస్త్రధారణ. మీరు చూడండి ఎంత గమ్మత్తుగా 720 గిరిజన తెగలున్నాయి. ఈ 700 గిరిజన తెగల యొక్క దేశ జనాభాలో 8.11% వాళ్ళది దేశ జనాభాలో వాళ్ళ పర్సంటేజ్ ఉంది. అది 2011 సెన్సెస్ ప్రకారం, కానీ ఇవాళ 12% పెరిగింది. అది ఎప్పుడో జరగవలసి ఉండే జరగలేదు. అందుకోసం మోడీ గారు గిరిజనుల అభివృద్ది కొరకు వారి అధికారంలో వచ్చిన 12 సంవత్సరాలు 119 కులాలను ఇంకా గిరిజన జాబితాలో చేర్చాలి. అరువులైనటువంటి వాళ్ళు ఉన్నారు. 64 సంవత్సరాల్లో ఎక్కడున్నాయో ఏమో తెలియదు, అట్లనే ఉండే ఎస్టీ ఎస్సీ కమిషన్ ఈ రెండింటిని వేరు చేసింది కూడా భారతీయ జనతా పార్టీ. అయితే ఇక్కడ ఒక చెప్పవలసింది ఏంటంటే ఈ 12 సంవత్సరాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత 6 గిరిజన తెగలను ఎస్టీలో చేర్స్తేనే 720 అయినాయి. ఇంతకుముందు 714 ఉండే, ఇప్పుడు 720 అయింది. అంటే చాలా మంది నాయకులు తెలిసో తెలియక రాజ్యాంగాన్ని చేతులు పట్టుకుని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని తీసేది ఒక

0: వారు తెగలను కలిపినప్పుడు ఇటువంటి అపోహలు గిరిజన జాతిలో ఉండకూడదనేది నా అభిప్రాయం.
1: బంజారాలు సహా దేశంలోని వివిధ గిరిజన తెగలను గుర్తించి వారికి రాజ్యాంగ హక్కులు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ విధానం ఎలా ఉంది?
0: సరే, ఇది ఇవాళ జరిగింది కాదు కదా. ఇప్పుడు లంబాడాలనేది అది ఈ తెలంగాణలో లంబాడీగా పిలువబడుతున్నారు. సింధు నాగరికత కాలం నుంచే ఈ లంబాడి వంశం ఏదైతే ఉందో అప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళను బంజారా అంటారు. అసలు పేరు బంజారా. ఆ బంజారా అనేది ఒక ధాన్యం పేరు. ఆ రోజే వాళ్ళు స్థిర నివాసాల వైపు మొగ్గు చూపకుండా కేవలం పశువులో సకల దేవతలు కొలువై ఉంటారని వాటిని పోషించుకుంటేనే వాటిని ఉపయోగించుకుని ఒక లదిని రవాణా వ్యవస్థ లేదు. ఆంగ్లేయులు వచ్చేదాకా కూడా వచ్చి ఇక్కడ స్థిరపడి ఇవన్నీ చేసే వరకు కూడా రవాణా వ్యవస్థ లేదు. అయితే ఈ బంజారాలు ఏం చేశారు? ఈ రవాణా వ్యవస్థ ద్వారా లదిని అంటే ఇక్కడ నుంచి లేచి ఒక దగ్గర కూర్చోవడం, వస్తు మార్పిడి చేసుకోవడం, లేనా దేనా, దాన్ని ఒక లదిని పేరు మీద ఒక సమూహంగా నాయకులు ఉండేవాళ్ళు. నాయక్ అనే పేరు అందరికి ఉండకపోయేది. మాకు ఒక లీడర్ ఎవరైతే ఎన్నుకుంటారో వారు నాయక్ అయితే అది లంబాడీస్ అనేటువంటి ఒక ఐడెంటిటీ అయిపోయి ఇప్పుడు మేమంతా నాయక్ అనేటువంటి పేరు పెడతా ఉన్నాం. ఒక రకంగా నాగరికతను ప్రపంచానికి తెలియజేసినటువంటి జాతి బంజారా జాతి. కానీ వాళ్ళకి నాగరికతకు దూరం వాళ్ళైన తెలియదు కదా. వాళ్ళకి అది తీసుకపోయి వాళ్ళకి ఇవ్వగలిగినారు, ఆణుచి తెచ్చి బతకగలిగిన గాని వాళ్ళు ఏం చేయలేకపోయారు. అయితే ఈ బంజారా తెగని ఎప్పుడైతే గిరిజన జాబితాలో 1950 కాన్స్టిట్యూషన్ ఆడోళ్ళనే బీహార్ లో ఒక బంజారా అనేటువంటి మూలం ఏదైతే ఉందో ఎస్టీలోకి చేర్చారు. కనుక దేశంలో ఏ రాష్ట్రాల్లో వీళ్ళు స్థిరపడ్డప్పుడు అక్కడ ఉండేటువంటి పేర్లు వచ్చినాయి. గోర్ బంజారా, గోర్ మాటి, గోర్ భాయి, ధన్కడి బంజారా, భాట్ బంజారా, ఢాడీ బంజారా, ఈ విధమైనటువంటి పేర్లు వచ్చినాయి. అమ్మిన వస్తువు పేరు ఆధారంగా వాళ్ళకు వచ్చినాయి. అది రాష్ట్రాల వారికి అవగాహన లేక ఆ పాపం ఆ శాపం ఈ రోజు కొడుతుందండి బంజారాలకు. ఈ దేశంలో కేవలం 5 రాష్ట్రాల్లో మాత్రమే బంజారాలు ఎస్టీలుగా ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, బీహార్, జార్ఖండ్. మిగతా దగ్గర వివిధ రకాలైనటువంటి దాంట్లో పెట్టినరు. వాళ్లను గత ప్రభుత్వం మర్చిపోయింది. కానీ మా అదృష్టమేమో, భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2024 అక్టోబర్ 5వ తారీఖు నాడు 700 కోట్ల రూపాయలు పెట్టి నగారా భవనాన్ని బంజారా విరాస పరిరక్షణ పేరుతోని మహారాష్ట్ర యావత్మాల్ పౌరాదేవి దగ్గర సేవాలాల్ మహారాజ్ సమాధిని 2 సార్లు సందర్శించి ఆ భవనాన్ని ప్రారంభిస్తూ ఒక మాట అన్నారు. ఏ భాయ్, మీకు తెలుసా ఆ బంజారాక ఇతిహాస సమజ్మే ఆతాక్యా, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఈ దేశ నిర్మాణం, ఈ దేశ రక్షణ, ఈ దేశ వ్యాపారంలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది. వాళ్ళ మహనీయులు హాతిరామ్ బావాజీ, సంత సేవాలాల్ మహారాజ్, లక్కీసా బంజారా, గురు గోవింద్, ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారండి వాళ్ళ దాంట్లో. కానీ 75 సంవత్సరాలు ఈ భారతదేశంలో ఎవరు బంజారాల గురించి మాట్లాడలేదు. కానీ వారు మాట్లాడి మాకు బలానిచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తికి మేము ఒకటే కోరుతున్నాం. ఇప్పటికన్నా ఈ దేశానికి అన్నం పెట్టిన జాతి, రహదారులు లేని రోజు రహదారులు తయారు చేసి జాతీయ రహదారుల సృష్టికర్తలు అనేటువంటి ఈ బంజారాలకి అవకాశం ఇవ్వండి సార్ అని మేము చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.
1: ఈ పిఎం జన్మన్ అంటే ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం గిరిజన గ్రామాల వికాసంలో ఎంతగా తోడ్పడుతోంది? మీరు క్షేత్రస్థాయిలో చూసిన మార్పులు ఏమైనా ఉన్నాయా?
0: ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ 15 నవంబర్ 2023 దీన్ని ప్రవేశపెట్టారు. దీని ఖర్చు ఆ రోజు అనుకున్నటువంటి 24.104 కోట్లతో సొంత ఇల్లు, సొంత నీరు, అంటే ఇప్పుడు ఇక్కడ ఇందిరా పేరుతో కొన్ని ఇళ్లు కడతా ఉన్నారు, అది వాళ్ళదనుకునేమో వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి యోజనలో విద్యుత్, ఆ ఇంటికి గర్గర్ జల్ అనే బిజిలీ అనేటువంటి పేరుతో ఏదైతే ఉందో, సొంత ఇల్లు ఉండాలి, నీళ్లు ఇవ్వాలి, వాళ్లకు విద్యుత్ సరఫరా ఇవ్వాలి, వాళ్లకు రోడ్లు ఇవ్వాలి, లేకుంటే సోలార్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆ రోజున ప్రవేశపెడితే ఇప్పుడు అది అనేక గ్రామాలలో ఫలిస్తా ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే 3-4 రాష్ట్రాలు ఏవైతే బీజేపీతర రాష్ట్రాలు ఉన్నాయో వాటిని అమలు చేయడం లేదు. ఇట్లా కొన్ని ప్రభుత్వం ఏ ఆలోచన, ఏ విధానంతో గిరిజనులకు వెనుకబడినటువంటి వర్గాలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చి వాళ్ళ తలరాత రాయాలి, వాళ్ల ముఖాలలో కొంత ఆనందాన్ని చూడాలనుకుంటే కొన్ని ఇటువంటి రాష్ట్రాలు అమలు కాక ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి ముఖ్యంగా 75 ప్రిమిటివ్ వనరేబుల్ ట్రైబల్స్ అనేది వీళ్ల కొరకే ప్రత్యేకించి పెట్టారు. ఇది వాళ్లను లాభం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి వీళ్లకు పక్కా ఇళ్లను ఇచ్చి వీళ్ల భవిష్యత్ మార్చాలనేటువంటి ఉద్దేశంతో బిర్సా ముండా గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
1: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో గిరిజన విద్యార్థుల భవిష్యత్తును మార్చగలుగుతున్నాయా? ఈ పాఠశాలల విస్తరణ ఏ స్థాయిలో ఉంది?
0: అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిన తర్వాతనే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. ఆ కమిటీలో నేను కూడా ఉన్నా. నా అదృష్టం అది. అప్పుడు ఇప్పటికి 726 ఏకలవ్య స్కూల్స్ అయితే 496 స్కూల్స్ ఇప్పుడు నడుస్తా ఉన్నాయి దేశవ్యాప్తంగా. నా యొక్క నియోజకవర్గానికి 9 స్కూల్స్ ఇచ్చినండి. అయితే వాళ్ళన్నారు ఎక్కడ ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి.

0: ఎంపీ ఒక లెటర్ ఇస్తారు, ఎట్లియాల నాయక్ గారని. ఎందుకంటే నేను వృత్తిరీత్యా ప్రొఫెసర్ని కూడా, నాకు పెద్ద ఎత్తున అక్కడ గురు పూజోత్సవం రోజు నాకు పెద్ద సన్మానం చేశారు అప్పుడు మంత్రి గారు. అయితే దీనండి, ఇది ఎంత గొప్ప అవకాశం పిల్లలకంటే. రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ దేశవ్యాప్తంగా ఉన్న టీచర్స్ ఉంటారు ఇక్కడ, అటువంటి ఏమి పెద్ద సమస్యలు ఉండవు. వాళ్లకు సరైనట్టు భోజనం ఇచ్చి వాళ్లను ఒక విద్య వికాసం అంటారు. ఈ ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఇప్పటి వరకు బ్రహ్మాండంగా దేశంలో, ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో అమలు జరిగింది. 80% గిరిజన విద్యార్థులు ఉండి ఇంకో 20% కొంత వాళ్లకు అవకాశం ఇచ్చిండ్రు.
1: వంధన్ వికాస్ కేంద్రాలు గిరిజన రైతులకు అలాగే అటవీ ఉత్పత్తులు సేకరించే వారికి ఆర్థికంగా ఎలా మేలు చేస్తున్నాయి?
0: వంధన్ వికాస్ అంటే వంధన్ వనట వనము, వనము ఉండేటువంటి వాటి అటవీ ఉత్పత్తులు. అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, తేనె, బంక, ఇప్పపు, ఇటువంటి ఏవైతే సేకరణలు ఉండేవి, ఇవి గతంలో వీటికి ఒక MSP ఉండకపోయింది. రాష్ట్రాలలో ఈ సేల్స్ మెన్ అని పెట్టేవాళ్ళు. సేల్స్ మెన్ పెడితే అక్కడ ఏమో పాపం వాళ్ళు రాత్రి అంతా బంక తీసుకొచ్చి ఆ సేల్స్ మెన్ ఇంట్లో పడేస్తే కిలోకి ఎంతో, దాని మీద పెద్దగా ఏం లేదు, అవి తీసుకొచ్చి బట్టి బ్రతికేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. దాని ఉద్దేశం ఏంటంటే అటవీ ఉత్పత్తుల ద్వారా ఇతర ఒక ఉన్నత స్థాయికి పోవాలంటే ఒక సపోర్ట్ ప్రైస్ చేస్తే వీళ్ళకి ఆ ధనం వస్తే బాగుంటది అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం దాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేస్తా ఉంది. కానీ ఒకటి ఏంటంటే, గతంలో ఉండేటువంటి ఈ అటవీ సంపద అంతా తగ్గిపోవడం వల్ల ఇలా గిరిజనుల భవిష్యత్తులో కూడా మార్పు వచ్చింది.
1: ట్రైఫెడ్ ద్వారా గిరిజన చేతి వృత్తులు, హస్తకళలు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లకు చేరుతున్నాయా?
0: మంచి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు చేతి వృత్తులు మీరు చూడండి, నేను ఇంతకుముందు 20 గిరిజన తెగలు ఉన్నాయన్న కదా, అది ఎవరు కుట్టలేరు అబ్బట్టలు. ఫర్ ఎగ్జాంపుల్ మా లంబాడీ డ్రెస్లు వేసుకుంటాం, బంజారాలు వేసుకునేటువంటి డ్రెస్ ను ఎవరు కుడతారు? 6 నెలలు కుట్టాలి. ఇటువంటి ఈ ట్రైఫెడ్ రావడం వల్ల వాళ్ళకి జరిగినటువంటి లాభం ఏంటంటే, ఈ వేదిక ద్వారా ఇతర దేశాలకు కూడా వాళ్ళు తయారు చేసి కుల వృత్తుల దుస్తులను వాళ్లే స్వయంగా తయారు చేసి ఈ వేదికల ద్వారా ఎగ్జిబిషన్లు పెట్టి ఈ బట్టలు బయట అమ్ముతా ఉన్నారు. దీనికి ఒక రేట్ పెట్టి వేరే దేశాలకు పరిచయం కాగలిగినటువంటి సంస్థ ఈ ట్రైఫైడ్ సంస్థ ద్వారా జరిగింది.
1: ధర్తీ ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ అనే పథకం గురించి వివరించండి.
0: స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా అతన్ని గుర్తు చేసుకోవడానికి దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే, మోడీ గారు కనిపెట్టింది అందరు పనిచేశారు ఈ దేశం కొరకు. సబండ వర్ణాలు ఈ దేశం కొరకు ప్రాణం త్యాగం చేస్తేనే దేశానికి స్వతంత్రం వచ్చింది. తెలంగాణ కూడా అంతే కదా. కానీ తెలంగాణలో ఇప్పుడు సగం మంది గుర్తింపు లేదు. కానీ మోడీ గారు ఉద్దేశం అది కాదు. ఈ దేశానికి మూలవాసి, మూల పురుషులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేశం కొరకు పోరాడినరో, వాళ్లను మనం గుర్తించి వాళ్ల జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ రాబోయేటువంటి తరాలు ఏవైతే ఉన్నాయో, లేదా గడిచినటువంటి వాళ్ళ ఇతిహాసం, ఇతిహాసం అంటే చరిత్రగా మారిందే కదా. బిర్సా ముండా గారి చరిత్ర, బిర్సా ముండా గారి జన్మదినాన్ని ఇంతవరకు ఎవరు గుర్తించలేదు. కనుక బిర్సా ముండా గారి గౌరవ సూచకంగా ఇది అక్టోబర్ 2, 2024 దీన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ఇది కూడా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా ఈ ఇంకా గ్రామీణ ప్రాంతాలు. ఇప్పటికి చూస్తే మనం డోలి వేసుకుని వస్తారు, అరే ప్రసూతి వచ్చేటప్పుడు డోలు వేసుకుని ఇంకా కొన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి సార్, ఇంకా బిజిలీ లేనటువంటి ఇల్లు ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు చూడలేరు మీరు అది. ఇప్పుడు అది చూసే పరిస్థితి లేదు. ఆ డోలికి కూడా స్వస్తి బలకాలని ఆయన ఒక దుర్భని వేసుకుని చూసినట్టు చూస్తున్నారు మోడీ గారు. అందుకోసం ఈ పథకాలు వచ్చి గిరిజనుల జీవితాల్లో ఒక వెలుగు నింపాలనేటువంటి ఆశయంతో ఈ పథకాలను పెట్టుకుంటా తీసుకురావడం ఆనందాన్ని మనం వ్యక్తం చేయవచ్చు. బిర్సా ముండా గారి పేరు మీద ఏదైతే ప్రోగ్రాం పెట్టారో, 5 సంవత్సరాల కాలం లోపల ఈ దేశంలో ఉండేటువంటి అనేక గ్రామాలు, అనేక గూడాలు, చెంచుపెంటలు, తండాలు ఇవన్నీ బాగుపడాలన్నది వారి ఉద్దేశం.
1: జల్ జీవన్ మిషన్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం ఏ స్థాయిలో మెరుగైంది?
0: ఇప్పుడు మన దగ్గర కూడా ఇంటింటికి వెళ్ళాలని కేసీఆర్ చక్కలేదు తెలుసుకున్నారు అప్పుడు వాస్తవానికి దేనికైతే. కానీ దీంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రశ్న, ఆయన ఉద్దేశం కూడా ఏంటిది, దీనివల్ల ఎంత లాభం జరిగింది అని తెలిసిన రోజుకు 3-4 గంటల సమయం మహిళలకు సేవ్ అయింది, కలిసి వచ్చింది. ఈ దేశ ప్రధానమంత్రి గారు జల్ జీవన్ మిషన్ ద్వారా 2026 నాటికి 80% పైగా పెరిగి 15 కోట్ల పై కుటుంబాలకు చేరింది. గతంలో ఇది ఉన్నదెంత, 17% ఉండే. సమాజంలో ఇంటింటికి నల్లా పద్ధతితోటి ఇది కొనసాగింది. దీనివల్ల జీవన ప్రమాణాలు పెరిగాయి, వ్యాధులు గణనీయంగా తగ్గాయి.
1: కేంద్రంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు, అలాగే ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నారు. గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగిందని మీరు భావిస్తున్నారా?
0: రాజకీయ ప్రాతినిధ్యం పెరగడానికి గిరిజన మంత్రిత్వ శాఖ కాకుండా మాకు మంత్రిత్వ శాఖ ఉండేటువంటి ధైర్యాన్ని ఇవ్వగలిగింది. ఇది కూడా మీ గతంలో చెప్పాను, ఇది 64 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో దీని మీద ఆలోచన రాలే. భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఉందో, అప్పుడే ఈ రెండింటిని విడదీశారు. ఏది ఎస్సీకి వేరే, ఎస్టీకి వేరే. ఇక్కడ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అన్నప్పుడు నాకు ధైర్యం ఉంటుంది అండి, ఏదైనా ఉంటే నేను పోయి అక్కడ చెప్పుకోగలుగుతా. ఇప్పుడు ఏకలవ్య మోడల్ స్కూల్స్ కావచ్చు, ముఖ్యంగా గిరిజన విశ్వవిద్యాలయాలు. కానీ ఇక్కడ ఒకటి మీకు చెప్పాలి, గిరిజన విశ్వవిద్యాలయాలు అనుకునేటి గిరిజన కాదండి, అది మోడీ గారు పెట్టింది కాదు అది.

0: నేను దాన్ని 2 సార్లు పార్లమెంట్ లో కూడా చెప్పిన. 1994లో ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అని పెట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తాం. కానీ అడ్మిషన్ ఏం తెలుసా? 7.5%. ఉస్మానియాలో ఎంత ఉందండి గిరిజనకు? 7.5%. సెంట్రల్ యూనివర్సిటీలో 7.5% ఉంది. మరి పెద్దగా దీన్ని గిరిజన యూనివర్సిటీ అని పెట్టి 7.5% ఇచ్చుడేంది? అది కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేసి గనక యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ జీవోలో ఏముంటుందో అది అమలు చేయాలి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జీవోలో ఇంత శాతం ఉంటే అంత ఉండాలి. 7.5%. 7.5% పెట్టినప్పుడు దీన్ని గిరిజన యూనివర్సిటీ అని గిరిజనులను మోసం చేసుడు ఎందుకు? సో మోడీ గారు వచ్చినప్పుడు 2 యూనివర్సిటీలు వచ్చినాయి. ఆంధ్రకు వచ్చింది, ఇక్కడ వచ్చింది మొన్న. ఇప్పుడు 30% పెంచారు వారు. నేనేమంటున్నానంటే ఈ పెంచుడు కూడా చట్టపరంగా నిలబడదు. దాన్ని ఏమన్నా చట్టానే మార్చాలి. దాన్ని మార్చి ఇప్పుడు ఏదైతే గిరిజన మంత్రిత్వ శాఖ ఉంది కదా, దాని కింద పెట్టేయండి.
1: తొలిసారిగా ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. ఇది గిరిజన సమాజానికి ఏ సందేశం ఇచ్చిందనుకుంటున్నారు?
0: ఒక మారుమూల, ఒక వర్గం ట్రైబల్ని పెట్టింది కదా, ఒక

0: అనామకుడు విద్య లేని వాళ్ళని అయితే తీసుకొచ్చి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టాను కదా, అందుకోసం ఒక గిరిజన మహిళను, ఒక టీచర్ ని తీసుకొచ్చి నేను ఇక్కడ కూర్చోబెడుతున్నా. ఈమె ద్వారా ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి యువతి యువకుడు చదువుకు ఎంత గౌరవం ఉంటది, చదువుకు ఎంత విలువ ఉంటది, చదువుకుంటే ఏమైతారు అనేది వీరి ద్వారా వారికి తెలియాలన్న ఉద్దేశంగా చాలా గొప్ప సంకేతాన్ని ప్రధానమంత్రి గారు ఇచ్చారు. తప్ప నేను గిరిజనులకు ఇచ్చినా, నేను ఎస్సీలకు ఇచ్చినా చెప్పకూడదు, తప్పు సార్. అది ఇప్పుడు తెలంగాణలో 10% గిరిజనులు ఉన్నారు. మీ జనాభా ఎంత అండి? 4 కోట్లు అంటే 40 లక్షలు వాళ్ళే ఉండే. ఒక మంత్రి ఇచ్చి నేను గిరిజనులకు మంత్రి ఇచ్చినా అంటే ఏమనాలి?
1: ఇప్పుడు తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వము ఈ రైల్వే స్టేషన్లకు కానీ మౌలిక సదుపాయాలు కానీ రోడ్లు రహదారుల కోసం చాలా ఫండ్స్ కేటాయిస్తోంది. ఈ తెలంగాణకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఈ ఫండ్స్ గురించి చెప్పండి.
0: కిషన్ రెడ్డి గారు 8 మంది ఎంపీలు ఉన్నారు కనుకనే ఈ 25 పథకాలు వచ్చినాయి తెలంగాణకు. ఊహించని కలగనని కరీంనగర్, ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండకే మాకు వీళ్ళందరికంటే ఎక్కువ లాభం జరిగింది. మీకు ఒక్కొక్క విషయం చెప్పాలంటే, మీరు జాతీయ రహదారుల్లో పరిస్థితి ఏముండేనండి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏముండే? 2014 వరకు 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి 5000 కిలోమీటర్లు దాటిందా లేదా?
1: 5000 కిలోమీటర్లు
0: దాటింది. అది వాస్తవం కదా? నేను ఎంపీగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్లాలంటే 7 గంటలు పట్టేది తిరిగి. ఇప్పుడు మీరు 4 గంటలు పడే దారి అవుతుంది. వలిగొండ నుంచి వయా మహబూబాద్, ఇల్లందు నుంచి కొత్తగూడెం కనెక్టివిటీ సార్. ఒక తన్మయం చెందుతున్నాం మనం చేసినటువంటి జాతీయ రహదారి అది జరిగింది. రెండవది హైదరాబాద్ నుంచి భూపాలపట్నం రహదారి ఇప్పుడు ఈ 12 సంవత్సరాల్లో ఇప్పుడే కదా శాంక్షన్ అయింది, ఇంత ముందు కాలేదు కదా. రెండవది భారత్ మాల పరియోజన పథకం కింద రీజనల్ రింగ్ రోడ్ కి దాని చుట్టి 340 కిలోమీటర్లు 3RR వస్తుందా? తెలంగాణకి ఇచ్చింది 17,000 కోట్ల రూపాయలతో అది అయితా ఉంది. రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులు 47,000 కోట్లు. మీరు కళ్ళారు చూస్తున్నాం, చెర్లపల్లి చూస్తున్నాం, సికింద్రాబాద్ చూస్తున్నాం, హైదరాబాద్ అయింది, వరంగల్ అయింది. మీరు ఒక విచిత్రం, మీకు కాజీపేటకి ఎన్నడో కలగన్నాం కోచ్ ఫ్యాక్టరీ అని, కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ అయింది మోదీ గారు దాన్ని వచ్చి ఇప్పుడు ఇనాగ్రేషన్ కూడా ఉన్నది. అది కోచే కాదు, మల్టిపుల్ ఇంజన్స్ తయారైతున్నాయి, వ్యాగన్స్ తయారైతున్నాయి, కోచ్ తయారైతుంది. అది చూస్తే మనం ఎక్కడున్నాం, ఏ ప్రదేశంలో ఉన్నాం అన్నట్టుగా అనిపించేటువంటి రీతిలో ఇవాళ అది జరుగుతుంది. 40 రైల్వే స్టేషన్ల అధికరణ జరిగింది తెలంగాణలో. అదేవిధంగా రామగుండం నుంచి భూపాల్పల్లి వరకు వయా మంతని, మేడారం, తాడ్వాయి, గోపాలపూర్ మీదుగా 207 కిలోమీటర్ల కొత్త రైల్వే 5.818 కోట్లతో దాని నిర్ణీత కాలం 5 సంవత్సరాలు, భూమి సేకరణ జరుగుతుంది, పనులు మొదలైనవి. ఎన్ని ఏండ్ల నుంచి కొట్లాడుతున్నాం, అది పేపర్లో రాశారు. 2014లో ఎంపీల కృషి వల్ల వచ్చింది అనేది రాశారు. అందులో నా భాగస్వామ్యం ఉంది, గర్వంగా చెప్పుకోగలుగుతాం. దాంతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి మల్కాన్గిరి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతూరు, కూనావరం మీదుగా తెలంగాణలోని భద్రాచలం, బూర్గంపాడు నుండి పాండురంగపురం, భద్రాచలం దేవాలయానికి, అంటే మొత్తం కాశీ టు కన్యాకుమారి అన్నట్టుగా ఇదంతా కలవడానికి ఈ రైల్వే శాంక్షన్ అయిందా లేదా? సో రైల్వే ఒక తెలంగాణని ఈ రకంగా అభివృద్ధి జరుగుతుందంటే దేశంలో ఎట్లా జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. దీంతో పాటు బీబీనగర్ల ఏమ్స్ అది కూడా అయింది కదా. మేడారం రైల్వే కొత్త లైన్ శాంక్షన్ అయింది, గిరిజన విశ్వవిద్యాలయం శాంక్షన్ అయింది, అక్కడే ఓ జాతీయ రహదారి శాంక్షన్ అయింది. ఎన్ని ఇచ్చింది సార్? ఒక్కటా రెండా? దాంతో పాటు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ దాన్ని పునర్నిర్మించి మళ్లీ జాతికి అంకితం చేశారు. ఎన్టీపీసీ దగ్గర 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్టేషన్ ను చేశారు. రామప్ప దేవాలయం ఒకటైంది, కేంద్ర విద్యాలయం కూడా ఒకటి మళ్ళీ ములుగులో ఇచ్చారు. ఇప్పుడు 28 అండి, ఒకటి కాదు రెండు కాదు, 27-28 అభివృద్ధి పథకాలు కేవలం నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఇక ఏమి చేయలేదు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు ఏం చేయలేదు అంటే మనం ఏం చెప్తాం? చెప్పలేము కదా. కనుకనే నేను మీ దగ్గర ఏ ఒక్కటి దాంట్లో ఏ కల్మషం లేకుండా, పార్టీ పరంగా ఎవరిని విమర్శించకుండా నేను ఒకటే చెప్తా ఉన్నాను మీకు, ఇది సత్యం. తెలంగాణ అభివృద్ధితో పాటు దేశం అభివృద్ధి జరుగుతుంది.
1: పీసా చట్టం అమలుపై కేంద్రం చొరవ గురించి చెప్పండి
0: సార్. అది చాలా గొప్ప చట్టం, దానికి గ్రామ సభ కేంద్రం, గ్రామ సభ అధికారి. అయితే పీసా పంచాయత్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియా, ఒక ఏరియాను 5th షెడ్యూల్ లో పెట్టారు. అక్కడ ఆ భూమిపై వాడు ఆ భూమి బదలాయించకుండా, అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులు కాకుండా అన్నిటికీ సర్వాధికారం ఇవ్వడానికి ఏర్పడిందే పీసా. దీనికి ఎవరున్నా గవర్నర్, రాష్ట్రపతి తప్ప మధ్యన ఎవరు దీనికి పెట్టడానికి వీల్లేదు. ఆ సహజ వనరులున్న 5th షెడ్యూల్ లో నువ్వు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా వీళ్ళని భాగస్వాములు చేయాలి, కానీ అది జరుగుతలేదు. రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఇది, కేంద్రం బాధ్యత ఉండదు. మీరు అన్నటువంటి ఇంకోటి ఫారెస్ట్ యాక్ట్ ఉంది కదా, అది 13 డిసెంబర్ 2005 కంటే ముందు ఎవరైతే అటవీ భూమిని ఉపయోగించుకొని సాగు చేసి బతుకుతాడో అతనికి ఆ భూమి ఇవ్వాలనేది ఆ చట్టం చెప్తుంది. ఎప్పుడు అది 13 డిసెంబర్ 2005 కంటే ముందు. సింగిల్ గా అయితే 4 హెక్టార్లు.

0: కమ్యూనిటీ పరంగా అయితే 10 హెక్టార్లు. ఎవరు చెప్పాలే? ఇప్పుడు ఏం అడుగుతున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు, 1950లో నువ్వు ఇక్కడ ఉన్నావా, నీకు ఆధారాలు ఉన్నాయంటే ఏం ఆధారాలు ఇస్తారండి? దాని మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ఇంత గొప్పగా చేసి మీరు గిరిజన బతుకులలో మార్పులు తేవాలనుకుంటున్నారు, సమాజంలో మార్పులు తేవాలంటున్నారు, దీని మీద ఒక చట్టాన్ని పెట్టి, చట్టాన్ని పెట్టకుండా కూడా సంవత్సరానికి ఒక్కసారి రాష్ట్ర స్థాయిలో ఏదైతే ఈ ఎంపీల బృందం ఉంటది, కమిటీస్ ఉంటాయి, వాళ్లకు బాధ్యత ఇచ్చి జరిగినప్పుడు మాత్రమే మీరు ఏదైతే అనుకున్నారో ఆ గోల్ కు మనం చేరగలుగుతాం.
1: ఈ బంజారా సమాజానికి సంబంధించి దీర్ఘకాలిక డిమాండ్లు ఏంటి? ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వేటిని నెరవేర్చింది, ఆ విజయాలు చెప్పండి.
0: ఎక్కువ మోసపోయింది ఈ బంజారా సమాజమే సార్. ఈ దేశంలో ఇప్పటికీ వాళ్ళందరికీ తెలుసు ఎట్లా మోసపోయినరు. వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు రికార్డ్స్ కి రావలేదు. భాషకు లిపి లేక, ఇతరులకు అర్థం కాక, మా చరిత్ర లిఖిత పూర్వక చరిత్ర లేక, మా సమాజానికి సంబంధించినటువంటి మా ఆశ కవులే మా చరిత్రను మాకే చెప్పి మేమేమి అనుకుంటా ఉండడం తప్ప అది సమాజం దృష్టిలో లేదు, మేమేం చేసినామనేది కూడా లేదు. రెండవది ఏంటంటే బంజారా సమాజానికి ఇప్పటికీ తీరని అన్యాయం జరుగుతుంది సార్. భాష 8వ షెడ్యూల్లో చేరలే, మొన్ననే మోడీ గారి చేతికి ఇచ్చాం, బహుశా ఈ జరిగిన తర్వాత వెంటనే జరుగుతుంది అనే నమ్మకం ఉంది. రెండవది, సంత సేవలాల్ మహారాజ్ జయంతి అధికారిక చేయరండి. ఇంత గొప్ప నాయకుడు ఇంత చేస్తారు, రాష్ట ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని మాకు 4 ఉన్నాయి సార్. ఒకటి, మా ఏకైక ప్రకృతి పండుగ ఏదైతే ఉందో తీజ్, దాన్ని అధికారికంగా గుర్తించాలి. సంత సేవలాల్ మహారాజ్, తిరుపతి కొండపైన ఉండేటువంటి హాతిరామ్ బావాజీ, దాని ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలి. నేను అంటలేను, మోడీ గారు అంటున్నారు సంత సేవలాల్ మహారాజ్ జయంతిని చేయాలి. లక్కీసా బంజారా వీరయోధుని యొక్క విగ్రహం పెట్టాలని కోరుకుంటాం. ఇక్కడ ఏమీ లేదు, 12 కోట్ల మంది బంజారాలు దిక్కు లేనటువంటి వాళ్ళు గాలిలో దీపంలాగా బతుకుతున్నారు. కనుక దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలను ఒకే జాతిలో చేర్చాలి. ఇప్పుడు మోడీ గారు 3 రాష్ట్రాలలో ఒక ప్రయత్నం జరుగుతుంది, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, వీళ్లను ఇప్పుడు చేర్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యాయంగా ఉంటేనే చేర్చండి, వాళ్లకు ఆ లక్షణాలు ఉంటేనే చేర్చండి. ఒక గిరిజనులుగా ఉండడానికి 5 లక్షణాలు కావాలి సార్. చివరికి ఒకటి, నువ్వు మాట్లాడే నీ జీవన విధానం, మేము ప్రకృతి పూజారులం, సంచారులం, 19వ శతాబ్దం వరకు మాకు ఇళ్లు లేవు. ఉన్నే రుజువు చేస్తే చెప్పండి, 19వ శతాబ్దం వరకు స్థిర నివాస వైపు మొగ్గు చూపకుండా ప్రకృతి పూజ చేసుకుంటూ తిరిగిన మాకు దేవతలు లేరు, మాకు సప్తభవానులు తప్ప మాకు తల్లిదండ్రులే దేవతలు. రెండవది, నేను తినే ఆహారం రొట్టె పచ్చకూర, ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు మేము ఇంకా మరవలే అది. ఇప్పుడు ఏదో చదువుకున్న వాళ్ళం, మనం సమాజం కొచ్చినం గనక చేస్తున్నాం. మూడవది, మేము వేసుకున్న డ్రెస్ పేటియా, టూక్రీ, కాంచిలి, బలియా, గోంగ్టో వేస్తారా ఎవరన్నా? వేయరు. భాష, వస్త్రధారణ, ఆభరణాలు, కళారూపాలు, నాచరు, ఈ 5 ఉన్నాయి కదా మాకు. కనుక మేము ప్రధానమంత్రి గారిని ఏం కోరుతా ఉన్నాం, ఈ దేశంలో ఇప్పటి వరకైతే వివిధ కులాల పేర్లతో రాష్ట్రాలు నమోదైనటువంటి వాళ్లను బంధుత్వాలు, రక్త సంబంధాలు ఒకటే కనుక మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చమనేది మీరు అన్న ప్రశ్నకు సమాధానం అప్పుడు దొరుకుతుంది.
1: సార్, సీతారాం నాయక్ గారు చివరిగా చెప్పండి, ఇప్పుడు గిరిజన సమాజం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు గాని, సంక్షేమ పథకాలు, చట్టాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఎట్లా ఉపయోగపడతాయి, ఎలా భాగస్వామ్యం అవుతాయి అని చెప్తారు?
0: 2047 వరకు వికసిత్ భారత్ ఒక లక్ష్యమైతే మోడీ గారు భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నదో అది సాధ్యపడుతుందండి. అప్పటి వరకు అక్షరాస్యత పెరుగుతుంది, ప్రతి వాడికి ఇల్లు ఉంటుంది, ప్రతి వారికి నీరు అందుతుంది, ప్రతి వారికి విద్య అందుతుంది, ప్రతి వారికి విద్యుత్ అందుతుంది. ఆ దిశగా ఇప్పుడైతే ఏ పథకాలైతే ప్రవేశపెట్టారో రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉండేటువంటి అధికారులతో పాటు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, మీరు తరచుగా వాటిపైన సమీక్షలు జరిపి, అంటే ఒక స్కేల్ ఉండాలి సార్. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎంతమంది అక్షరాస్యత ఏముంది, నెక్స్ట్ ఇయర్ ఎంత, దాని మీద పథకాలను ప్రవేశపెట్టడమే కాదు పథకాలపైన పర్యవేక్షణ ఉన్నంతసేపు అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే పథకాలపై పర్యవేక్షణ దిగి రాజకీయంగా కొన్ని ఇతర రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి పేరు పోతుంది అనుకున్నటువంటి దగ్గర దెబ్బతింట నేను చెప్పలేను గాని, మిగతా అన్ని రాష్ట్రాలలో ఇలా మోడీ గారు ఏ కళలు అయితే అంటున్నారో అది గిరిజనుల జీవితంలో సాకారం అవుతుంది, వాళ్ల ముఖాలలో ఆనందాన్ని మనం చూస్తాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో లోక్సభ మాజీ సభ్యులు ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారు దేశంలోని గిరిజనుల పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో వారిలో వచ్చిన మార్పుల గురించి చక్కగా వివరించారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం ఆకాశవాణి శ్రోతలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు.
0: థాంక్యూ, మీకు కూడా ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు సబ్కా వికాస్ సాధికారత దిశగా గిరిజన సమాజం అనే అంశంపై ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారు, పార్లమెంట్ మాజీ సభ్యులు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కార్యనిర్వాహక అధ్యక్షులతో ప్రత్యేక సంభాషణ విన్నారు. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశ

0: వాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
0: ఆకాశవాణి సబ్కా వికాస్.
1: చిత్రసీమ సినిమా పాటలు ముందుగా వినండి.

ఒకే ఒక్కడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్, కవిత సుబ్రహ్మణ్యం ఆలపించిన ఏఎం రత్నం, శివగణేష్ చిత్రం గీతం విన్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. చిత్రసీమలో ఇప్పుడు వినండి.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

ఇంతవరకు లండన్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. ఉదయం 6:10 భావనలో పురుషార్థములు శ్రీ మసన చిన్నప్పగారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తిరంజనిలో వేములవాడ రాజరాజేశ్వర సుప్రభాతం శివస్థుతి నమ శివాయ స్థుతి ప్రసారమవుతుంది. పొలం పనులు 6:35 సిద్దిపేట జిల్లా సమాచార లేఖ అందించేవారు శ్రీ పి రమేష్. 7:15 ఉదయ తరంగిణిలో వరల్డ్ జూనోసిస్ డే సంబంధించిన విశేషాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన్న యువతలో నైపుణ్యాభివృద్ధి గురించి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి శాంతివేదుల గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి నీహార కానేటి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలిమురళీకృష్ణ గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:03 సంస్కృత పాఠం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మొహమ్మద్ అస్లాం ఖాన్ గారి సారంగి వాద్యం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితాలోకంలో మంచి అల్లుడు కథానిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి సిహెచ్ కామేశ్వరి. 2:30 నిశిగంధ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం ప్రసారంలో 5:03 సంధ్యారాణి కర్త ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందం వారు జానపద సంగీత కార్యక్రమంలో. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు అఖిలిలో పశు విజ్ఞానం శీర్షికన ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జూనోసిస్ వ్యాధి అనే అంశం గురించి రాజేంద్రనగర్ లైఫ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దయదా కృష్ణ గారు ఇచ్చే సమాధానాలు సలహాలుంటాయి. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్.

ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:03 ఇంగ్లీష్ టాక్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 పబ్లిక్ స్పీక్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇందులో అంపోలు మురళీకృష్ణ గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 12:27 అయింది. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 kHz, డిఆర్ఎం రిసీవర్ 729 kHz పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం. జై హింద్.